ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 30వ తేదీ శనివారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రేపటి ప్రార్థన కార్యక్రమంలో శ్రీరామనామ సంకీర్తనం, క్రైస్తవ భక్తి గీతాలింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఎలా పొదుగులటి సంధి రాత్రి 11 దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇలా పొదుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు ఇంకా బడగం మధుబాబు సంభాషణలు 4 భాగంలో టెన్సెస్ గురించి 2 సంభాషణ ఏంటారు. ముచ్చట శీర్షికన ఆట వెలదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సోనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్యకవి గొల్లపల్లి రమేష్ బాబుతో కేలిని విట్న ముచ్చట ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటాల సంగతులు కార్యక్రమంలో. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పట్టణం 19వ భాగం వింటారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగల 8:45 సంధి 11 దాకా సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 మాడిచెప్పుండ్రి పాట ఇండ్రిలా, రాత్రి 7:45 సంధి 8:45 దాకా ఉషారు కార్యక్రమంలో ఫోన్ చేసి నచ్చిన పాట కోరొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. పదిగుటంగా 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు, 3:30 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సాయంత్రం 5:30 కథ నా పిల్లల కోసం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుట్ నుండి ఉపవాసం ఉపదేశం కథ ఏంటారు, రచన ఆకిల్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి శ్రవంతి. ఇంకా మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుట్ నుండి అడవులు నరికితే ఇబ్బందే కథ ఏంటారు, రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. 5:40 యువవాణి కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీల శీర్షికతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి జ్యోతి. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సాయంత్రం 6:20 మనపురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్ కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ మూడో భాగం ఇంటారు. 6:40 జానపద గీతాల కార్యక్రమంలో తాంసి మండలం వడ్డడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ తత్వాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, వాడే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో కేలేనిన్ వెట్న ముచ్చటేంటారు. రైతు అంతరంగంలో ఖరీఫ్ ముందు వ్యవసంపనల గురించి వేల మండలం సిరిసన గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పట్నం 20వ భాగం ఇంటారు. రచనాపట్నం డాక్టర్ పి శివరామకృష్ణ. రాత్రి 9:40 షామి గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్ మొదటి భాగం ఇంటారు. 10:00-11:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 6:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. తిరిగి 7:15 అంబటల సంగతుల కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బీ. ముఖ్యాంశాలు. రాష్టంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్టంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు టెండర్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి కుప్పం శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం భూసేకరణ నిధుల సమీకరణ కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి

0: కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చేటప్పుడు ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామంటే జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ
0: రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్టానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు

0: చేసిన ఉజ్వల్ యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకు ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం

0: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రవర్తనేన సీమ రాష్ట్రస్య జనసాంఖ్యిక్యాః రక్షణాయ మహత్వపూర్ణమస్తి. సః హ్యః గుజరాతస్య భుజనగరె భారత పాకిస్తాన సీమాయాం సామరిక దృష్ట్యా మహత్వపూర్ణానాం G7 తథా
1: बीएसएफ के सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
0: म्यांमार देशस्य राष्ट्रपति यू मिन आंग लाइंग इत्येषः अद्य प्रातः पञ्चदिवसीय भारत यात्रायां बिहारस्य गयानगरं सम्प्राप्स्यति. तेन सह नैके मंत्रिमंडलस्य मंत्रिणः

0: वरिष्ठाधिकारिणः व्यापारनेतारः उच्चस्तरीय प्रतिनिधिदलं च भविष्यति। राष्ट्रपतिः यू मिन आंग लाइंग वर्यस्य एषा प्रथमा भारतयात्रा भविष्यति। अद्य अपराह्ने राष्ट्रपतिः यू मिन आंग लाइंग इत्येषः नवदिल्ल्यां प्राप्स्यति। सः सायंकाले विदेशमन्त्रिणा डॉ एस जयशंकरेण सह मेलनं करिष्यति। श्वः म्यांमार देशस्य राष्ट्रपतिः म्यांमार भारत व्यापार मंचे भागं ग्रहीष्यति इत्यपेक्षा अस्ति। सोमवासरे राष्ट्रपतिः यू मिन आंग लाइंग वर्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वयोः देशयोः मध्ये ऐतिहासिकं सम्बन्धं सुदृढं कर्तुं चर्चां करिष्यति। सर्वकारः अवदत् यत् देशे पेट्रोल डीजल एलपीजी इत्येतेषां पर्याप्तः भण्डारः अस्ति। सर्वे शोधनागाराणि इष्टतम सुजाता शर्मा इत्येषा अवदत् यत् प्राकृतिक गैस इत्यस्य उत्पादनं सर्वकालिकोच्चतमस्तरे अस्ति, यत् प्रतिदिनं एलपीजी इत्यस्य 92,000 टन परिमितम् अस्ति। श्रीमती शर्मा सूचितवती यत् कस्यामपि एलपीजी वितरण संस्थायां शुष्कतायाः सूचना न प्राप्ता। केन्द्रीय शिक्षा मन्त्रिणा धर्मेन्द्र प्रधानेन समग्र शिक्षाभियानस्य अन्तर्गतं निधि प्रसारणस्य तस्य उपयोगस्य च विषये विस्तृत समीक्षा सभायाः अध्यक्षता कृता, यस्याः लक्ष्यं समग्र शिक्षा 3.0 अधिकं दक्षं पारदर्शकं तथा परिणाम अभिमुखीकरणम् आसीत्। सामाजिकान्तर्जालीये पटले श्रीप्रधानः अवदत् यत् समग्र शिक्षाभियानं पीएम पोषणम् उल्लासः पीएम श्री इत्यादीनां प्रमुख योजनानां एकीकृत पद्धत्याः प्रसारणम् अस्मिन्नेव वर्षे आरभ्यते। सः अवदत् यत् एतेन विद्यालयीय शिक्षाव्यवस्थायां बृहत्तरः समन्वयः प्रभावश्च सुनिश्चितः भविष्यति। केन्द्रीय कृषिमन्त्री शिवराज सिंह चौहानः अवदत् यत् कृषकाणां कृते बीजानाम् उपलब्धता सुनिश्चेतुं 74,000 क्विंटल परिमितस्य राष्ट्रिय बीज संरक्षणस्य स्थापना कृता अस्ति। सः ह्यः नवदिल्ल्याम् अस्य वर्षस्य खरीफ अभियानस्य कृते कृषि विषयकस्य राष्ट्रिय सम्मेलनस्य द्वितीय दिने प्रसारमाध्यमान् सम्बोधयन् आसीत्। आईपीएल क्रिकेट क्रीडायां गतसायं महाराजा यादवेन्द्र सिंह अन्तर्राष्ट्रिय क्रिकेट क्रीडांगणे न्यू चण्डीगढ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 7 पराजितम्। अधुना गुजरात टाइटन्स दलं श्वः रविवासरे अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నల్గొండ జిల్లా సమగ్ర నివేదికనందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో 17వ తేదీన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో యూనిట్ 3లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇంజనీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. యూనిట్ 3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలో కంట్రోల్ కేబుల్లు కొన్ని కీలక వాల్వులు కాలిపోయాయి. ప్లాంట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. జనగణన కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే స్వీయ గణన చేసుకునే కుటుంబాలు విచారణ జరుపుతున్నారు. స్వీయ గణన చేసుకుని కుటుంబాల వద్దకు వెళ్లి ఎన్యూమరేటర్లు జనగణన చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాసాలకు వెళ్లిన అధికారులు గృహ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి అపోహలు లేకుండా జనగణనకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనాభా గణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వస్తుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. రాష్టంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 937 గ్రామ సమైక్య భవనాలకు స్థలాలు సేకరించి 48 భవనాలు పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సమైక్యను, సభ్యులను అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా

0: హైదరాబాద్ లో జరిగిన మహిళా వారోత్సవంలో జిల్లాలో గ్రామ సమైక్య భవనాలకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమైక్య అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి మాట్లాడారు. 937 గ్రామ సమైక్య భవనాలకు స్థల సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఇతర జిల్లాల్లో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90% కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 10% ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 7,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా 6,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేకంగా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ తేదీన నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలకు స్వచ్ఛందంగా మూసేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యకుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవోతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం జరుగుతోందన్నారు. దీన్ని ఆశ్రయగా చేసుకుని కొంతమంది ఆన్లైన్ వ్యాపారులు నకిలీ మందులు, గడువు ముగిసిన విడిసిన విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ ఫార్మసీతో చిన్న మెడికల్ షాపులు ముద్దపడే పరిస్థితి వచ్చిందని, అందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం అమల్లో భాగంగా ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్, ఓబీలకు జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదవటం, రాయటం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఇప్పటికే మంజూరై అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా ప్రతిపాదిత పనులకు శంకుస్థాపనలు సైతం చేపట్టారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతులు, టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఇటీవల మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు సకాలంలో అందించి పేదల అభ్యున్నతి కృషి చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, నకరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నల్గొండ నగరంలో సరైన డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు లేని నివాసాలకు త్వరలో పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండలో దాదాపు 9,000 గృహాలకు సరైన పత్రాలు, ఇంటి నెంబర్లు లేని విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పలు కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 4-5 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఇతర భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సరైన ఇంటి పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ స్థాయిలో త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు.
1: తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైన్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్బంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత, టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు

0: చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానమైన సేవలందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్టంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాయాలో మయన్మార్ అధ్యకుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యకుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 976,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్దారించవలసిన అవసరాన్ని ఈ సందర్బంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. పశ్చిమాసియా సంకోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంకోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమాపేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ, మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తోందని సుజాత శర్మ చెప్పారు.
2: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు

0: పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
1: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0 ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్ లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాల సంగతులు. సమయంతో పాటు పోటీ పడుతూ కొత్త విషయాల్ని నేర్చుకుంటూ అన్నింటి మీద అవగాహన కల్పించేలా విద్య, ఉద్యోగం, ఆహారంతో పాటు న్యాయం, చట్టం వంటి ఎన్నో విషయాల మీద మనకు అవగాహన కల్పించే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అమటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడిగే మధుబాబు సంభాషణలు నాలుగో భాగంలో టెన్సెస్ గురించి రెండో సంభాషణ ఇంటారు. ముచ్చట శీర్షికన ఆట విలదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు సొనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్య కవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేనే. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమంలో.

ఇయాల్టి తెలుగు తిథి స్వాస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం ఎండాకాలం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం రోహిణి కార్తె అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం తిథి చతుర్దశి విశాఖ నక్షత్రం శనివారం. వాతావరణ సూచన. వాతావరణం తేటగా ఉంది. గాలిలో తేమ 42%, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. మధురమైన సంగీతం హాయినిచ్చి మంచి ఆలోచనలను కల్పిస్తుంది. అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ వాద్య సంగీతం వింటూ హాయిగా ఈ రోజును ప్రారంభించండి. శుభోదయం తెలుపుతూ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, తామరా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సుని. శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. రైతు నెల కోసం వ్యవసాయ సలహా.
6: నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త.

0: కలుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, లేదా సేంద్రియ ఎరువులను తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకున్న అవగాహన లోపం కానీ, లేదంటే సమయాభావం వల్ల, లేదా కూలీల ఖర్చు వల్ల చేయలేకపోతున్నారు. కానీ ఈ పద్ధతి పర్యావరణానికి కానీ లేదా వ్యక్తిగతంగా మనకు కానీ అంత మంచిది కాదండి. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి వివిధ రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ పంట అవశేషాలను మనం కాల్చివేయకుండా మనము భూమిలో కలియదునడం కానీ, లేదా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం కానీ, సేంద్రియ ఎరువులలో కూడా వానపాముల ఎరువులను మనం తయారు చేసుకునే విధానంలో ఆలోచిస్తే, ఏదైతే పశువుల కొరత వల్ల సేంద్రియ ఎరువు దొరుకుతలేదు, లేదా ఎక్కువ ఖర్చుతోటి సేంద్రియ ఎరువులను కొనుక్కునే అవసరం ఉందో దానిని మనం తీసుకోవచ్చండి. అయితే మెయిన్ గా కాటన్ ఒక ఎకరం నుంచి వచ్చిన పంట అవశేషాన్ని మనము లెక్కలు తీసుకుంటే 4 టన్నుల దాకా మనం సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చండి. దీని ద్వారా సేంద్రియ ఎరువులలో ఏదైతే దొరుకుతుందో ప్రధానమైన పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాషియము, తర్వాత సూక్ష్మ ధాతువులు వచ్చేసి జింక్ గాని, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా మనము వానపాముల ఎరువుల రూపంలో మనం తయారు చేసుకున్న, లేదా ఈ మధ్య కాలంలో ఏదైతే యాంత్రిక పద్ధతి ద్వారా ష్రెడ్డర్ దొరుకుతా ఉంది మార్కెట్ లో, భూమిలో నేరుగా కలియదునుకోవడము, దాని తర్వాత ఎంబీప్లవ్ తోటి భూమి లోపల దాన్ని బాగా కలియదునుకోవడం వల్ల ఒక 1 మంత్ పీరియడ్ లో ఒక 4 టన్నుల సేంద్రియ ఎరువుని మనము తయారు చేసుకునే అవకాశం ఉంది. వానపాముల ఎరువుల రూపంలో అయితే మనము 3 నుంచి 3.5 సమయంలో విలువైన సేంద్రియ పదార్థాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పశువుల ఎరువుల కొరతను మనము అధిగమించవచ్చు. దీనివల్ల భూసారాన్ని మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వైపు రైతులందరూ కూడా తమ ఆలోచన దృష్టిని సారించవలసిందిగా నేను కోరుతా ఉన్నా.
1: పత్తి పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుగా మార్చుకోవడం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. చరిత్రలు ఈరోజు, ఈ రోజుతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇలా నిర్మాత దర్శకుడు వైవి రావు జయంతి, నటుడు పరేష్ రావల్ పుట్టినరోజు, సంగీత దర్శకుడు గాయకుడు గోపి సుందర్ పుట్టినరోజు, నటి సునీత వర్మ పుట్టినరోజు, నటుడు అల్లు శిరీష్ పుట్టినరోజు, దర్శకుడు నిర్మాత కెఎస్ రవికుమార్ పుట్టినరోజు, ఇంకా ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవం కూడా ఇయ్యలా.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, నటుడు వైవీరావు జయంతి ఎలా, ఈయన పూర్తి పేరు ఎర్రగుడిపాటి వరదరావు. చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఉన్న అభిమానంతో, తనకు ఉన్న ఇష్టంతో, ఆ నాటక అనుభవంతోనే వరదరావును సినిమా రంగానికి చేర్చింది ఆ అనుభవం. తానే హీరో, నిర్మాత, దర్శకునిగా చలనచిత్ర నిర్మాణం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను సైతం ఆయన నిర్మించారు. కొన్ని మూకీ చిత్రాల్లోనూ నటించారు. మల్లిపెల్లి, తహసీల్దార్ చిత్రాలను నిర్మించడం, దర్శకత్వం కూడా వహించారు. 1939లో సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించారు. అప్పట్లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో, అంటే 7 భాషల్లో చిత్రాల్లో

0: చేసిన ఘనత ఆయనకే దక్కింది. సతీ సులోచన సారంగధార చిత్రాలను దర్శకత్వం వహించారు ఆయన. సావిత్రి, లవంగి, శ్రీకృష్ణ గారడి, మంజరి, సత్యభామ వంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1: కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
0: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఆధునిక సాంకేతికతకు తగ్గట్టుగా అన్నింటిలోనూ మార్పు వస్తుంది. విద్యలోనూ విద్యార్థులు అన్నిట్లోనూ చురుగ్గా ఉంటున్నారు. మార్పులకు తగ్గట్లుగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు. ముఖ్యంగా మాట్లాడే తీరులోనూ, వారి భాషా విధానంలోనూ మంచి పట్టు సాధిస్తున్నారు. అయినా కూడా ఎక్కువగా అన్ని చోట్ల ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎక్కడైనా తమ తప్పు పోతుందేమో అన్న భయంతో కొంతమంది మాట్లాడడానికి జంకుతున్నారు. మరి అలా మాట్లాడుతూ ఉంటేనే ఆ భాష మీద పట్టు మనం సాధించగలం. మరి ఆంగ్లం మీద ఉన్న భయాన్ని పోగొట్టి మనకు మంచిగా పట్టు సాధించేలాగా ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? దీని గురించి విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలో వింటున్నాం కదా ప్రతి శనివారం శనివారం. మరి ఇయాల తెలుసుకుందాం 4 భాగంలో టెన్సెస్ గురించి 2 సంభాషణ.
2: సార్, టెన్సెస్ లో 2 ముఖ్య కాలాన్ని గురించి చెప్పండి.
3: ఇది పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలాన్ని సూచిస్తుంది. కానీ జరిగిపోయిన కాలంలోని రకాలను తెలపడానికి ఇది మళ్ళీ 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అవుతుంది. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కానీ మొదటి 3 ఉపకాలాలను మాత్రమే మనం తెలుసుకుంటాము. ఓకే
2: ఓకే సార్. అందులో మొదటి ఉపకాలం సింపుల్ పాస్ట్ గురించి తెలుపండి.
3: సింపుల్ పాస్ట్ను గతంలో ఒక నిర్దిష్ట కాలం వద్ద జరిగిన పనులను గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగించాలి. ఫర్ ద యాక్షన్స్ హ్యాపెండ్ ఎట్ ఏ డెఫినైట్ ఆర్ ఎన్ ఇండెఫినైట్ టైమ్ ఇన్ ద పాస్ట్.
2: సింపుల్ పాస్ట్లో పాజిటివ్ సెంటెన్స్ను ఏ విధంగా నిర్మిస్తాం?
3: ఎస్ ప్లస్ V2 ప్లస్ P, ఇక్కడ క్రియ యొక్క 2 మూల రూపాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు, హీ వెంట్ టు హైదరాబాద్ yesterday. అతడు నిన్న హైదరాబాద్కు వెళ్ళెను. ఐ మెట్ హిమ్ 2 డేస్ ఎగో, నేను అతనిని 2 రోజుల క్రితము కలిస్తిని. ఓకే
2: ఓకే సార్. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్లో వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?
3: ఎస్ ప్లస్ డిడ్ నాట్ ఆర్ డిడింట్ ప్లస్ V1 ప్లస్ P. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ yesterday. అతడు నిన్న హైదరాబాద్కు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ ప్లే చెస్ లాస్ట్ సండే, వారు గత ఆదివారం నాడు చెస్ ఆడలేదు, పనులు జరగలేదు అని చెప్తాయన్నట్టు. ఓకేనా?
2: ఓకే సార్. అదేవిధంగా ఇంటరోగేటివ్ సెంటెన్స్లో వాక్య నిర్మాణాన్ని తెలపండి.
3: డిడ్ ప్లస్ ఎస్ ప్లస్ V1 ప్లస్ P విత్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ హీ గో టు హైదరాబాద్ yesterday. అతడు నిన్న హైదరాబాద్ వెళ్ళినాడా? డిడ్ దే ప్లే చెస్ లాస్ట్ సండే, వారు గత ఆదివారం చెస్ ఆడినారా? ఓకేనా?
2: ఓకే సార్. పాస్ట్ కంటిన్యూస్ గురించి కూడా చెప్పండి.
3: పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక నిర్దిష్ట కాలం వద్ద జరుగుచుండిన పనిని గురించి చెప్పడానికి లేదా రాయడానికి ఉపయోగిస్తారు.
2: పాస్ట్ కంటిన్యూస్లో పాజిటివ్ సెంటెన్స్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?
3: ఎస్ ప్లస్ వాజ్ బై

0: were plus v1 plus ing plus p. was నేమో I, he, she ఇట్లకు వాడాలి. were నేమో v, u, దేలకు వాడాలి. Examples: you were watching TV news at 9 last night. నీవు గత రాత్రి 9 గంటలకు టీవీ వార్తలు చూచుచుంటివి. అలాగే they were taking rest yesterday morning. వారు నిన్న ఉదయము విశ్రాంతి తీసుకొని చుండిరి. ఓకేనా?
1: ఓకే సార్. పాస్ట్ కంటిన్యూస్ లో నెగటివ్ సెంటెన్స్ నిర్మాణం ఎలా ఉంటుంది?
0: ఎస్ ప్లస్ వాజ్ బై వర్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి. ఫర్ ఎగ్జాంపుల్ యు వర్ నాట్ లేదా వరెంట్ వాచింగ్ టీవీ న్యూస్ ఎట్ 9 లాస్ట్ నైట్. గత రాత్రి నీవు 9 గంటలకు టీవీ వార్తలు చూస్తూ లేకుంటివి. దే వర్ నాట్ లేదా దే వరెంట్ టేకింగ్ రెస్ట్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం అంతా వారు రెస్ట్ తీసుకుంటూ లేకుండిరి.
1: ఓకే సార్. ఈ టెన్స్ లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ నిర్మాణాన్ని కూడా తెలుపండి.
0: వాజ్ బై వర్ ప్లస్ ఎస్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి విత్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ వర్ యూ వాచింగ్ టీవీ న్యూస్ ఎట్ 9 లాస్ట్ నైట్. నీవు గత రాత్రి 9 గంటలకు టీవీ వార్తలు చూచుచుంటివా? వర్ దే టేకింగ్ రెస్ట్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం వారు విశ్రాంతి తీసుకొని చుండిరా. ఓకేనా?
1: ఓకే సార్. పాస్ట్ టెన్స్ లో 3వ ఉపకాలం యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది?
0: పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ను గతంలో ఒక నిర్దిష్ట కాలానికి ముందే జరిగి ఉండిన పనిని గురించి చెప్పడానికి లేదా రాయడానికి ఉపయోగించాలి. ముందే అనే అర్థాన్ని ఇవ్వడానికి బై లేదా బిఫోర్ అనే పదాలను ఉపయోగించవచ్చు.
1: ఈ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ ను ఏ విధంగా నిర్మిస్తాం?
0: ఎస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ పి. హ్యాడ్ ఉపయోగించాలి, థర్డ్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉపయోగించాలి. ఉదాహరణకు యూ హ్యాడ్ పాస్డ్ డిగ్రీ బిఫోర్ May 2010. నీవు May 2010 కన్నా ముందే డిగ్రీ పాస్ అయి ఉంటివి. ఐ హ్యాడ్ మెట్ ద కలెక్టర్ బిఫోర్ లాస్ట్ ఫ్రైడే. నేను కలెక్టర్ను గత శుక్రవారానికి ముందే కలిసి ఉంటిని.
1: ఓకే సార్. ఈ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ నిర్మాణాన్ని కూడా తెలుపండి.
0: ఎస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ v3 ప్లస్ పి. హ్యాడ్ నాట్కు షార్ట్ ఫామ్ హ్యాడెంట్ అని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ హీ హ్యాడ్ నాట్ పాస్డ్ డిగ్రీ బై May 2010 లేదా ఈ హ్యాడెంట్ పాస్డ్ డిగ్రీ బై May 2010. ఐ హ్యాడెంట్ మెట్ ద కలెక్టర్ బిఫోర్ లాస్ట్ ఫ్రైడే. అంటే నేను గత శుక్రవారానికి ముందే కలెక్టర్ను కలిసి ఉండలేదు. May 2010 కన్నా ముందే డిగ్రీ పాస్ అయ్యి ఉండలేదు.
1: అయితే ఈ టెన్స్ లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ నిర్మాణాన్ని కూడా తెలుపండి.
0: హ్యాడ్ ప్లస్ ఎస్ ప్లస్ v3 ప్లస్ పి విత్ క్వశ్చన్ మార్క్. హ్యాడ్ హీ పాస్డ్ డిగ్రీ బిఫోర్ May 2010. అతడు May 2010కు ముందే డిగ్రీ పాస్ అయి ఉండేనా? ఓకేనా?
1: ఓకే సార్. టెన్సెస్ లో 3వది ఫ్యూచర్ టెన్స్ గురించి వివరించండి.
0: ఫ్యూచర్ టెన్స్ అనేది రాబోయే కాలాన్ని సూచిస్తుంది. కానీ ఇందులోని రకాలను తెలపడానికి ఈ టెన్స్ మళ్ళీ 4 సబ్ టెన్సెస్గా విభజించబడుతుంది. అవి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కానీ ప్రధానంగా 2-3 సబ్ టెన్సెస్ తెలుసుకుంటే సరిపోతుంది.
1: సార్, సింపుల్ ఫ్యూచర్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా వాడతాం?
0: ఓకే, పాజిటివ్ స్ట్రక్చర్ అయితే ఎస్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ v1 ప్లస్ పి. షల్ అనేదాన్ని ఐవీలకు మాత్రమే వాడాలి, మిగతా వాటికి విల్ వాడాలి. అయితే ఐవీలకు షల్ అనేదాన్ని తప్పకుండా వాడాల్సిన అవసరం లేదు, అన్నిటికీ విల్ వాడినా అది కూడా కరెక్టే అవుతుంది. ఉదాహరణకు ఐ షల్ టైప్ దిస్ మ్యాటర్ టుమారో మార్నింగ్. నేను ఈ మ్యాటర్ను రేపు ఉదయం టైప్ చేస్తాను. దే విల్ మీట్ మీ నెక్స్ట్ మండే. వారు నన్ను వచ్చే సోమవారం కలుస్తారు. ఓకేనా?
1: ఓకే సార్. సింపుల్ ఫ్యూచర్లో నెగటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
0: ఎస్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ నాట్ ప్లస్ v1 ప్లస్ పి. ఎగ్జాంపుల్.

0: examples. I shall not type this matter tomorrow. Shall not ku short form shan't. Nenu repu ee matter nu type cheyanu. They will not meet me next Monday. Varu nannu vache somavaram kalavaru. Panulu jaragavu ani.
1: Okay sir. Simple future lo interrogative sentence lo vakyanni ee vidhanga nirmistam?
0: Shall by will plus s plus v1 plus p with question mark. ఇక్కడ మాత్రం ఐవీకి షల్ అనేది తప్పనిసరిగా వాడాలి, మిగతా వాటికి విల్ వాడాలి. ఎగ్జాంపుల్స్: షల్ ఐ టైప్ దిస్ మ్యాటర్ టుమారో మార్నింగ్, నేను ఈ మ్యాటర్ను రేపు ఉదయం టైప్ చేయొచ్చా చేయనా, విల్ దే మీట్ మీ నెక్స్ట్ మండే, వారు నన్ను వచ్చే సోమవారం కలుస్తారా.
1: ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి వివరించండి.
0: ఫ్యూచర్ కంటిన్యూస్ను రాబోయే కాలంలో ఒక నిర్దిష్ట కాలము వద్ద జరుగుచూ ఉండేటువంటి పనిని గురించి చెప్పడానికి లేదా రాయడానికి ఉపయోగించాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఫలానా టైం అప్పుడు ఫలానా పని కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పడం అన్నట్టు. ఓకేనా?
1: ఓకే సార్. ఈ టెన్స్లో పాజిటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
0: ఎస్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ బి ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ప్లస్ పి. ఎగ్జాంపుల్స్: I shall be watching TV at 9 PM today. Nenu ee roju ratri 9 gantalaku TV chustu untanu. They will be taking rest tomorrow morning. Varu repu udayam visranti teesukonochu untaru.
1: Okay sir.
0: Jaruguchu unde panulu. Okay.
1: Okay sir. Ee tense lo negative structure ela untundi?
0: S plus shall by will plus not ప్లస్ బి ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి. ఫర్ ఎగ్జాంపుల్: ఐ షాల్ నాట్ బి వాచింగ్ టీవీ ఎట్ 9 PM టుడే. నేను ఈరోజు రాత్రి 9 గంటలకు టీవీ చూస్తూ ఉండను, ఆ పని జరుగుతూ ఉండదు. దే విల్ నాట్ బి టేకింగ్ రెస్ట్ టుమారో మార్నింగ్, వారు రేపు ఉదయం విశ్రాంతి తీసుకొనుచూ ఉండరు. షల్ నాట్ కు షార్ట్ ఫామ్ షాంట్, విల్ నాట్ కు షార్ట్ ఫామ్ won't అని వాడొచ్చు.
1: ఓకే సార్. ఈ టెన్స్ లో ఇంటరోగేటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
0: షల్ బై విల్ ప్లస్ ఎస్ ప్లస్ బి ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి విత్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకు: విల్ యూ బి వాచింగ్ టీవీ ఎట్ 9 TO NIGHT? ఈ రోజు రాత్రి 9 గంటలకు నీవు టీవీ చూస్తూ ఉంటావా? లేకపోతే విల్ దే బి టేకింగ్ రెస్ట్ టుమారో మార్నింగ్, వారు రేపు ఉదయం విశ్రాంతి తీసుకొనుచూ ఉంటారా. ఇలా.
1: ఓకే సార్. ఫ్యూచర్ టెన్స్ లో 3వ సబ్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి కూడా చెప్పండి.
0: ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనే టెన్స్ ను భవిష్యత్తులో ఒక నిర్దిష్ట కాలానికి ముందే జరిగియుండు పనిని గురించి చెప్పడానికి రాయడానికి ఉపయోగిస్తారు.
1: సార్, ఈ టెన్స్ లో పాజిటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
0: ఎస్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ పి. ఎగ్జాంపుల్: యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్ బై 31st December. 31st డిసెంబర్కు ముందే నీవు సిలబస్ను పూర్తి చేసి ఉంటావు. ద గ్యాస్ విల్ హ్యావ్ ఎగ్జాస్టెడ్ బై నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం కన్నా ముందే గ్యాస్ అయిపోయి ఉంటుంది.
1: ఓకే సార్. ఈ టెన్స్లో నెగటివ్ స్ట్రక్చర్ గురించి కూడా చెప్పండి.
0: ఎస్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ పి. అంటే ఎగ్జాంపుల్స్: యూ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్ బై 31st డిసెంబర్. నీవు 31st డిసెంబర్ కన్నా ముందే సిలబస్ పూర్తి చేసి ఉండవు. ద గ్యాస్ విల్ నాట్ హ్యావ్ ఎగ్జాస్టెడ్ బై నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం కన్నా ముందే గ్యాస్ అయిపోయి ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ముందే అని తెలపడానికి బై వాడొచ్చు లేదా బిఫోర్ వాడొచ్చు. ఓకేనా?
1: ఓకే సార్. ఈ టెన్స్ లో ఇంటరోగేటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
0: విల్ ప్లస్ ఎస్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ పి విత్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్: విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్ బై 31st డిసెంబర్? 31st డిసెంబర్ లోగా నీవు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటావా? విల్ ద గ్యాస్ హ్యావ్ ఎగ్జాస్టెడ్ బై నెక్స్ట్ మండే, వచ్చే సోమవారానికల్లా గ్యాస్

0: అయిపోయి ఉంటుందా? ఓకేనా?
1: ఓకే సార్.
0: మధు, ఇంతటితో లెర్నింగ్ స్కిల్స్ లో సెకండ్ యూనిట్ టెన్సెస్ సమాప్తం. తర్వాత లెర్నింగ్ స్కిల్స్ లో మూడో యూనిట్, అది ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ అనే యూనిట్ను నేర్చుకోవడానికి తదుపరి క్లాసులో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: థ్యాంక్ యూ సార్.
0: యు ఆర్ వెల్కమ్ మధు.
2: ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు బడగం మధుబాబు సంభాషణలు నాలుగో భాగంలో టెన్సెస్ గురించి రెండవ సంభాషణ విన్నారు. వచ్చే శనివారం మరో విషయంపై సంభాషణ వింటారు. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతి మరకుండ్రీ.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ప్రతి సంవత్సరం మే 30న మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇంటర్నేషనల్ ఫెడరేషనల్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతుగా నిలవడం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీనివల్ల కండరాల బలహీనత, దృష్టిలోపాలు కలుగుతాయి. ఇది మెదడుకి శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుంది. మధుమేహం, థైరాయిడ్, ప్రేగులో మంట ఇలాంటి సమస్యలున్నవారు ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎంతో ఉంది. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని విధాల జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. మనం చేస్తున్న పనితో పాటు మన మనసుకు నచ్చిన పనిని కూడా చేస్తే అది మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. మరి మనం చేస్తున్న పనితో మన పనులతో పాటు నచ్చిన పనులు చేస్తూ ఉంటే అది మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి మరెన్నో కొత్త పనులు చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది కూడా. అందుకే మన ఇష్టాన్ని ఎప్పుడు చంపుకోకూడదు. పిల్లలకు ఇటు లెక్కల మీద ఉన్న భయాన్ని పోగొట్టే లెక్కల మాస్టరు అటు తనకు నచ్చిన పద్యాలను అల్లుతూ ఆవరా అనిపిస్తున్నారు. మరి ఇలా విందాం ముచ్చట శీర్షికనల ఆట వెల్లదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సొనాలకు చెందిన ఉపాధ్యాయులు, పద్యకవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట ముచ్చట పెట్టింది కేలేని.
1: వృత్తిరీత్యా అతను గణిత ఉపాధ్యాయుడు. సూత్రప్రాయంగా లెక్కల చిక్కుల్ని విడమర్చి విద్యార్థులకు చెప్పే ఆ మాస్టారు అంతే చందోబద్ధంగా ఆసువుగా ఆట వేలని పద్యాల్ని అల్లి వారి ఊరి ఇలవేల్పైన ఆ రాముడికే అంకితమిస్తూ ఒక సంపుటిని కూడా వెలువరించిండ్రు. సాధారణంగా రచనా వ్యాసంగం సాహిత్యం అంటే తెలుగు భాషతో సంబంధం ఉన్న వాళ్లే ఈ వైపు ఉంటారనేది సాధారణమైన అభిప్రాయం. కాని లెక్కల మాస్టారే అయినా చందోబద్ధంగా ఇటు ఆట వెలది ముఖ్యంగా పద్య రచనలో రాణిస్తున్న ఆ ఉపాధ్యాయుడు మరెవరు కాదు, ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలం సొనాల గ్రామానికి చెందిన గొల్లపల్లి రమేష్ బాబు. మరి వారి వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అటు వృత్తి ఇటు ప్రవృత్తి, ఈ రెండిట్లో

0: ను రాణిస్తున్న వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం రమేష్ బాబు గారు.
1: నమస్కారం.
0: అయితే ముందుగా మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం. మీ ఉద్యోగ జీవితాన్ని గురించి, ఎంతకాలంగా మీరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు, మీ ప్రత్యేకతలు ఈ ఉద్యోగానికి సంబంధించి, మీ విషయం గురించి. మీరు ఇంతకుముందే మనం గణిత ఉపాధ్యాయుడు అని చెప్పుకున్నాం కదా, ఎక్కడెక్కడ పనిచేసారు, అసలు ఎప్పుడు ఉద్యోగంలో చేరిండ్రు, ఎట్లా సాగుతుంది మీ ఉద్యోగ యానం?
1: గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 1998లో మొట్టమొదటిగా నియామకం పొందాను. ఆసిఫాబాద్ మండలంలో పనిచేశాను. తదుపరి బజారత్న మండలానికి బదిలీపై వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాను. ప్రస్తుతం బజారత్న ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.
0: అయితే ఈ ఉద్యోగానికి రాకముందు మీ బాల్యం, అంటే మీ స్వస్థలం సొనాల అని ఇంతకుముందు చెప్పుకున్నాం, అయితే మీ బాల్యం ఎట్లా గడిచింది, మీ విద్యాభ్యాసానికి సంబంధించిన అనుభవాలను ఒకసారి పంచుకుంటారు, నెంబర్ వేసుకుంటారు?
1: నేను ఇక్కడే సొనాల వాసిని. సొనాలని ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత పాఠశాల విద్య కోసమే ఆదిలాబాద్ కు వెళ్లడం జరిగింది. ఇంటర్మీడియట్ ను నిర్మల్లో చేయడం, టీటీసీని ఆదిలాబాద్ లో చేయడం, తదుపరి ఉద్యోగంలో నియామకం కావడం జరిగింది.
0: అయితే ఇప్పుడు మీరు ఈ గణితాన్ని ఎంపిక చేసుకున్నారు కదా, మరి ఆ సబ్జెక్టు పట్ల అంత ఆసక్తి కలగడానికి కారణం ఏంటి?
1: సరే, గణితం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏ విషయాలైనా రాణించగలుగుతాడు అనేటటువంటిది నా నమ్మకం. అంటే గణితం అన్నిటికంటే ఘనమైనటువంటి సబ్జెక్ట్ అనేటటువంటి ఆలోచన. కాబట్టి మనకు ఉపాధిని కల్పించాలన్నా, భవిష్యత్తుని ఇవ్వాలన్నా గణితం అనేటటువంటిది అవసరమనే ఉద్దేశంతో నేను గణితం విషయం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచాను. గణిత ఉపాధ్యాయునిగా పనిచేయాలనుకున్నాను. గణిత ఉపాధ్యాయునిగా నియామకం పొందాను. గణితం నా జీవితానికి వెలుగునిచ్చిన అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్. గణితం ద్వారానే నా ఈ జీవితం వెలుగులోకి వచ్చింది.
0: అయితే ఇప్పుడు ఈ గణితం అంటే సాధారణంగా కొన్ని విషయాల పట్ల విద్యార్థులు కొంత ఇబ్బందిగా, అంటే అవి చాలా కష్టతరమైనవని చెప్పి భావిస్తారు. అందులో ఈ ఇంగ్లీష్ తో పాటు గణితం కూడా ఒకటి. అయితే వాళ్లకు ఆసక్తి కలిగేలా ఏ రకంగా మీరు ఏ వనరుల్ని ఉపయోగించి వాళ్లకు ఆసక్తిని కల్పిస్తారు, వాళ్ళకి బోధిస్తారు, వాటి గురించి చెప్పండి.
1: గణితం అనేటటువంటిది చాలా మంచి సబ్జెక్టు. ఇది స్పైరల్ మెథడ్ ద్వారా నిర్మితమైనటువంటి సబ్జెక్టు. స్పైరల్ మెథడ్ అంటే మనం బుక్ బైండింగ్ లో చూస్తుంటాం కదా, తీగ చుట్టాలుకున్నట్లుగా. చిన్నప్పటి నుంచి మనం కొన్ని గణితం పట్ల ఆసక్తిని కనపరిస్తే అవే తదుపరి కొంచెం కొంచెం స్థాయిని పెంచుకుంటూ వెళ్తాయి. కాబట్టి మనం గణితం పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే మనకు అది చాలా సులభంగా అనిపిస్తుంది. ఎవరైతే గణితాన్ని నేర్చుకుంటారో, కొంత నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గణితమే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. తర్వాత గణితం అంటే భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేను పిల్లలకు కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా, తర్వాత కవితల ద్వారా కూడా గణితాన్ని చెప్పేసేసి, సూత్రాలని నేర్పించేసేసి పిల్లలకు లెక్కలు చెప్తాము. సులభమైనటువంటి పద్ధతిలో లెక్కలు చెప్పుకుంటూ ఈ గణితాన్ని పిల్లలకు ఆసక్తి కనపరిచే రకంగా చూస్తున్నాం. నా శిష్యులు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నత స్థాయిలో గణితం నేర్చుకోవడం వల్లనే ఉన్నారని చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాను.
0: సాధారణంగా ఏ విషయమైనా బోధించేటప్పుడు కొన్ని రకాల ఉపకరణాలని ఉపయోగించి వాటి ద్వారా పిల్లలకు ఆసక్తిని పెంపొందించే రకంగా, ఆసక్తి కలిగించే రీతిలో బోధిస్తారు కదా. మీరు ఆట పాటల్ని, కవితల్ని కూడా ఎంచుకున్నారు కదా, ఎట్లా ఈ లెక్కలకు కవితలకు ఎట్లా పొంతన కుదిర్చిండ్రు?
1: లెక్కలు అనేటటువంటివి ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సూత్రప్రాయంగా ఉన్నటువంటి అంశాలు. అయితే వీటిని అన్నిటినీ గుర్తుంచుకోవడం అనంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సూత్రాలన్నిటిను ఒక పాట రూపంలో గాని, పద్య రూపంలో గాని తెలుసుకున్నట్లయితే, లేదా మనం ఒక ప్రత్యేకమైనటువంటి దానికి కోడింగ్ చేసేసుకుని, ఒక ప్రోగ్రామ్ లా చేసేసుకుని మనం తెలుసుకున్నట్లయితే వీటిని గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అట్లాంటి ద్వారా నేర్చుకోవడం ద్వారా పిల్లలు కూడా ఎప్పుడు వాటిని గుర్తుంచుకుంటారు, మర్చిపోవడానికి అవకాశం కూడా ఉండదు.
0: అయితే ఇప్పుడు గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే పిల్లల సామర్థ్యం, విద్యార్థుల సామర్థ్యాలు అయితేనేమి, నైపుణ్యాలు అయితేనేమి, ముఖ్యంగా గణిత విషయంలో ఎట్లా ఉన్నాయి? మీరు వివిధ ప్రదేశాల్లో పనిచేసి వచ్చింది కదా, మీ పరిశీలనలు ఎట్లా ఉన్నాయి సామర్థ్యాలు, వాటి మెరుగుకు ఇంకా ఎట్లాంటి కృషి, ఇంకా తోడ్పాటు అవసరం?
1: పిల్లల సామర్థ్యాలు అయితే చాలా స్థాయిలో పెరిగినాయని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో పోల్చుకుంటే మనకు పిల్లల సామర్థ్యాలు తక్కువగా ఉండేవి. అటు ప్రైవేటు రంగంలోనైతే ఏంటి, ఇటు ఆన్లైన్ విద్య ద్వారా కానీ పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. కాబట్టి గణితం అనే ప్రత్యేకంగా కాదు, ప్రతి విషయంలో కూడా విద్యార్థుల యొక్క సామర్థ్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకుని బోధించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. పిల్లల సామర్థ్యాలు గతంలో కంటే మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. ఇది చాలా సంతోషకరం.
0: అయితే ఇప్పుడు మనం మీ ఉద్యోగ జీవితం గురించి, ఉద్యోగ అనుభవాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి మీ ప్రవృత్తి వైపు వెళ్దాం. సాధారణంగా సాహిత్యంలో కథ, కవిత, నవల ఇట్లా రకరకాల ప్రక్రియలున్నాయి. అయితే మీరు ఇందులో పద్యాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా అసలు ఈ పద్యాన్ని ఎంచుకునే కంటే ముందు అసలు ఈ సాహిత్యం వైపు మీ మనసు ఎట్లా మళ్ళీంది?
1: నేను తెలుగు మాతృభాష కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి

0: తెలుగు భాష పట్ల నాకు చాలా అభిమానం ఎక్కువ. మాకు చిన్నప్పుడు శ్రీనివాస కుమార్ అనేటటువంటి తెలుగు మేడం ఉండేవారు. ఆమె ప్రభావం నా పైన చాలా పడింది. చిన్నప్పటి నుంచే నేను కవితలు, ఉపన్యాసాలు, వ్యాసాలు రాసేటటువంటి వాడిని. తర్వాత నేను ఉపాధ్యాయుడిగా నియామకం పొందిన తర్వాత కూడా కవితలు రాసేటటువంటి ఆలోచన చేశాను. ఈ మధ్యనే నాకు పరిచయమైనటువంటి శ్రీ సామల రాజవర్ధన్ సార్ కావచ్చు, నేరెళ్ల రంగాచార్య సార్ వారు కావచ్చు, ఇట్లాంటి వారి యొక్క ఆధ్వర్యంలో, వారి మార్గదర్శకంలో పద్యాలు రాయడం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ అంశం పట్ల అయినా ఒక 10-15 నిమిషాల్లో పద్యం రాయగలిగేటటువంటి స్థితికి వచ్చినంటే ఆ గురువులు ఇద్దరు, నేరెళ్ల రంగాచార్య, సామల రాజవర్ధన్ గారి యొక్క ప్రోద్బలమే అని చెప్పి నేను చెప్పక తప్పదు.
1: మొదట్లో కొంత కవితలు రాసినప్పటికీ కూడా ఎక్కువగా మీ దృష్టి ఈ పద్యాలపైనే, అంటే పద్య రచనపైనే ఉంది. ముఖ్యంగా ఆట వెలది పద్యాలు ఎక్కువగా ఆసువుగా కూడా రాస్తా ఉంటారు. ఇప్పుడు మీరు అలా బడికి వెళ్తున్న వస్తున్న క్రమంలో కూడా ఏదో ఒక ఆలోచన వచ్చిన తడువుగా దాన్ని అక్షర రూపం ఇచ్చి ఒక పద్య రూపంలో మలుస్తారని చెప్పి అంటుంటారు కదా, అసలు ఈ పద్య ప్రక్రియను ఎట్లా ఎంపిక చేసుకున్నారు?
0: మనం సాహితీ చరిత్రను చూసినట్లయితే వచన కవిత్వం చిరకాలంగా నిలవలేదనేది మనం గమనించవచ్చు. పద్యాలు అయితే మనకు సుమతి పద్యాలు కావచ్చు, తర్వాత వేమన పద్యాలు కావచ్చు, తర్వాత భర్తృహరి శతకం కావచ్చు, ఈ రకంగా పద్యాలు ఏవైనా, కాళహస్తీశ్వర శతకం కావచ్చు, ఇట్లా పద్యాలు అనేటటువంటివి శాశ్వతంగా నిలిచిపోతాయి. కాబట్టి ఈ పద్య రచన వైపే వెళ్లాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. పద్యాలను రాయడం మొదలుపెట్టాను. ఆట వెలది, తేటగీతి, కందము, సీసము, ఉత్పలమాల, తర్వాత పంచచామరము, మత్త కోకిల, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రక్రియల్లో పద్యాలు రాయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను.
1: అయితే ఇప్పుడు మీరు ఎలాగో కవితలు కూడా రాసిన అనుభవం ఉంది, పద్యాలు కూడా రాస్తున్నారు, ఇందులో ఏది సులభం ఏది కఠినం అని అడిగినప్పుడు ఎట్లా చెప్తారు?
0: రెండు కూడా ఇష్టం ఉంటే సులభమే సార్. అయితే పద్యం కొంచెం కష్టమని పద్యం రాయని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే పద్యం ఛందస్సుతో కూడింది కాబట్టి పద్యం కష్టమని అనుకుంటారు. కానీ ఒక ఫ్లోలో వెళ్ళిన తర్వాత ఇది కూడా చాలా సులభమవుతుంది. అయితే వచన కవిత్వానికి పద్యాలకు ఒక తేడా ఏంటంటే వచనం ఏది రాసినా కొంచెం భావంలో తేడా వచ్చినా కానీ భాషలో తప్పు అనిపించదు. కానీ పద్యంలో భాష బాగా ఇంపార్టెంట్. అందులో మనకు ఒక అక్షరం కూడా మార్చిన ఛందస్సులో గాని, యతి స్థానాల్లో గాని, ప్రాస నియమాల్లో గాని మార్పులు వస్తాయి. కాబట్టి పద్యం కొంచెం కష్టమైందనే చెప్పవచ్చు రెండింటినీ పోల్చి చూసినప్పుడు.
1: అయితే ఇప్పుడు మీరు గణిత ఉపాధ్యాయుడిగా లెక్కల చిక్కులు ఇప్పడంలో మీకు మీరు సాటి ఆ సూత్రాలన్నీ మీకు నోట్లోనే ఉంటాయి. అయితే ఈ పద్యాలు అనంటే కొంత ఛందస్సుతో కూడినటువంటి, మీరే అన్నారు ఇంతకుముందు అందులో కొంత ఏ దోషం ఉన్నా కూడా దాన్ని వెంటనే గుర్తుపట్టచ్చని, అట్లాంటి ఏ లోపం లేకుండా దాని గణ విభజన అయితేనేమి, విభజన అయితేనేమి, లేకపోతే ఈ ఛందస్సులో వాటి ఏతి స్థానాలు ఇవన్నీ వీటికి సంబంధించిన నియమాల్ని వాటి పట్ల ఎట్లా పట్టు సాధించాను?
0: నేను మొదలే చెప్పాను సార్, గణితం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏదైనా నేర్చుకోవాలని. నేను నేర్చుకున్న గణితంతో పోల్చూస్తే ఈ పద్యాలు అనేటటువంటి ఒక 10% గా భావిస్తాను. ఎందుకంటే ఇందులో ఒక పరిమిత సంఖ్యలో మాత్రమే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని గుర్తుంచుకున్నాను. ఆ రాముని దయవలన నేను ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అన్ని వాటంతటవే గుర్తుండిపోతాయి.
1: అయితే ఇట్లా ఈ పద్యాలల్లే క్రమంలో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడ్డాయా, ఎట్లాంటి ఏమైనా అనుమానాలు రావడము, అట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా?
0: ప్రారంభంలో ప్రతిబంధకాలు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ సమస్యలు వచ్చేసినప్పుడు పెద్దలు రంగాచార్య సార్ ద్వారా గానీ, రాజవర్ధన్ సార్ ద్వారా గానీ వాటిని సందేహ నివృత్తి చేసేసుకుని వాటిలో రాసేటటువంటి మెలకువల్ని నేర్చుకున్నాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనమాట వాస్తవం.
1: అయితే ఇప్పుడు మీరు మీ గ్రామ ఇలవెల్పు, ఆ కోదండరాముడి పైన ఒక శతకాన్ని రాసి దాన్ని పుస్తక రూపంలో కూడా వెలువరించారు కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అసలు ఆ పుస్తక అచ్చుకు సంబంధించి గానీ ఆ పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది, దాన్ని ఎట్లా కార్యరూపంలోకి తీసుకొచ్చింది?
0: రామ రామ అనగా రావు ఏ కష్టాలు, రామ రామ అనగా రాదు భయము, రామనామేను రక్షయి జగతికి, రామ రామ రామ రామ రామ, రాయదలచగానే రామాయణంబును, రాయనైతే నేను రామకృపతో, రాయ నేను ఎవరు రాములోరుండగా, నామమే శరణము సునాల రామ. మా సునాల రాముని కృప నా పైన ఉందని నేను అనుకుంటున్నాను. నిత్యం ఆయనను ధ్యానించే కొలిచేటటువంటి మేము రాముని దయ వల్లనే ఈ శతకం రాశాను. దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రేరణ ఏం లేదు. ఆయన పట్ల మాకున్న భక్తి, ఆయన మా ఊర్లో కొలువై ఉండడమే ఇందుకు కారణంగా భావిస్తాను.
1: ఇందులో ఉన్న పద్యాలు, మీరు అందులో తీసుకున్న వస్తువులు, వాటి గురించి చెప్తారు.
0: ఇది సంక్షిప్త రామాయణం. పద్యాలన్నీ శతకం అంటే ఒకే ఛందస్సుతో కూడినటువంటి ఉండాలి. కాబట్టి ఆట వెలది అనేటటువంటి పద్యాన్ని నేను ఎంచుకున్నాను. ఇందులో 154 పద్యాలతో శ్రీరామ శతకం అనేటటువంటి సంక్షిప్త రామాయణాన్ని రాశాను. కథావస్తువు కాబట్టి రామాయణం కాబట్టి రామాయణంలోని 7 కాండాలను నేను సంక్షిప్తంగా రాయడం జరిగింది.

0: అయితే ఇప్పుడు మీరు మొదటి ప్రయత్నంలోనే ఒక చక్కటి శతకాన్ని తీసుకొచ్చి పాఠకులకు అందించిండు. మీ మలి ప్రయత్నం లేదా భవిష్యత్ ప్రణాళిక ఆలోచన ఏముంది?
1: నీతి శతకం అనేటటువంటి మరో శతకము కూడా పూర్తయింది. అచ్చివేయబడలేదు కానీ అవి శతాధిక పద్యాలు పూర్తయినవి. అలాగే చిత్రభాషణం అని చిత్రాలకు పద్యాలు రాయడం కూడా ఒక శతకానికి పైగా పూర్తయింది. వాటిని కూడా అచ్చివేయలేదు కానీ ఈ రెండు శతకాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి సార్. అచ్చివేయడానికి కొంత సమయం తీసుకుంటుంది కావచ్చు.
0: అయితే మీలాగే ఆసక్తి ఉండి వివిధ ఉద్యోగాలు వృత్తుల్లో ఉండి రాయాలనుకున్నా రాయలేకపోవచ్చు, లేక రాయాలన్న ఆసక్తి ఉన్నా ఎలా మొదలు పెట్టాలన్న సంశయంతో అటు ఇటు అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లాంటి వారి కోసం మీరిచ్చే సూచన సలహా అంటే ఏం చెప్తారు
1: సార్? వృత్తిరీత్యా మనం అనేక ఇబ్బందులను ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి తరుణం ఇది. మనం ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఒత్తిడులు సహజమైపోయినాయి కాబట్టి కొంచెం మనశ్శాంతి విశ్రాంతి కావాలనంటే మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రవృత్తిని కలిగి ఉండాలా. కవిత రచన కావచ్చు, పద్య రచన కావచ్చు, అది చక్కనైనటువంటి ప్రవృత్తి. మనకు సంతోషాన్ని కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇక ఇవి ఎలా మొదలు పెట్టచ్చు అనేటువంటి విషయం తీసుకున్నట్లయితే మీకు ఏమి ఇబ్బంది అవసరం లేదు. మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఈరోజు, ఆన్లైన్లోనే ఏ పద్యాన్ని ఎలా రాయాలి, ఏ రకమైనటువంటి ఛందస్సు వాడాలి అనేటువంటి విషయాన్ని తెలుపుతుంది. కాబట్టి ఏదో ఒక ప్రవృత్తిని ఎంచుకొని మీరు పద్యాలు రాయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరు తెలుగు భాష పదకోశం పైన పట్టున్నటువంటి ప్రతి ఒక్కరు పద్యాల్ని రాయడమే కాదు శతకాలు పూర్తి చేయడం కూడా ఏమాత్రం కష్టతరం కాదు. కాబట్టి యువకులారా, ఎవరైనా ఆలోచన ఉంటే ఆన్లైన్ మీకు
2: ముచ్చట శీర్షికలో ఆట వెలదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సొనాలకు చెందిన ఉపాధ్యాయుడు, పద్య కవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట. అది ముచ్చట పెట్టింది కేలేని. ఇది ఇయాల్టి అంబట్ల సంగతుల కార్యక్రమం. రేపటి అంబటల సంగతుల కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట రెండో భాగమంటారు. పొగాకు వాడకం దుష్ఫలితాలు, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: ये राशन के 15,000, सब्जियों के 2,000
4: और लाइट बिल के
3: अब 0 रुपए कैसे दूं?
4: ओहो, भूल ही गई थी. अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
3: पक्का. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
5: हर घर सूर्य घर.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. सरकार ने पश्चिम एशिया संघर्ष के कारण वैश्विक ऊर्जा आपूर्ति में बाधा को देखते हुए तेल कंपनियों को 30 दिन का एलपीजी भंडार संरक्षित करने का निर्देश दिया. राष्ट्रीय परिवार स्वास्थ्य सर्वेक्षण में मातृ एवं शिशु स्वास्थ्य में महत्वपूर्ण सुधार दर्शाए गए हैं. अस्पतालों में प्रसव बढ़कर 90.6% हो गए हैं. म्यांमा के राष्ट्रपति मिन आंग हलाइंग 5 दिवसीय यात्रा पर आज भारत आएंगे. मौसम विभाग ने आज देश के कई राज्यों में तेज बारिश और गरज के साथ तूफान आने का पूर्वानुमान लगाया. हांगकांग में आयोजित 22वीं एशियाई अंडर 20 एथलेटिक्स चैंपियनशिप में भारतीय एथलीटों ने शानदार प्रदर्शन करते हुए दूसरे दिन 4 स्वर्ण सहित 7 पदक जीते. और आईपीएल क्रिकेट में गुजरात टाइटंस ने राजस्थान रॉयल्स को 7 विकेट से हराकर फाइनल में जगह बनाई. अब समाचार विस्तार से. सरकार ने पश्चिम एशिया संघर्ष के कारण वैश्विक ऊर्जा आपूर्ति में बाधा को देखते हुए सार्वजनिक क्षेत्र की तेल विपणन कंपनियों को 30 दिन का एलपीजी भंडार संरक्षित करने का निर्देश दिया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की संयुक्त सचिव सुजाता शर्मा ने कल नई दिल्ली में ये जानकारी दी.
7: रिगार्डिंग द एफर्ट्स ऑफ द गवर्नमेंट टू कीप द प्राइस स्टेबल, भारत सरकार ने एक्साइज ड्यूटी कम की. सो दीज ऑल एफर्ट्स हैव बीन डन टू कीप द प्राइस स्टेबल. वी आर वर्किंग ऑन द स्ट्रैटेजिक रिजर्व्स आल्सो. ऑयल मार्केटिंग कंपनीज को वर्कआउट करने के लिए कहा है कि एलपीजी का जो रिजर्व है दैट शुड बी मिनिमम 30 डेज विद देम, एंड दे आर वर्किंग ऑन इट. एंड सिमिलरली फॉर क्रूड ऑल्सो वी आर वर्किंग.
6: संयुक्त सचिव ने कहा कि सरकार रणनीतिक भंडारों के माध्यम से ईंधन सुरक्षा मजबूत

0: పుస్తకంతో కొండ కోనలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం అంటారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
3: కొండరెడ్డిల పాటల్లో మనసులో చాపల్యం, చాంచల్యం వీటినన్నింటినీ వ్యక్తపరుచు చేసే ఈ గీతాలు కూడా, ఇటువంటివి కూడా, ఈ నాన్ సెన్స్ రైమ్స్ అని ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణకు మనం విందాం. ఉసిరిక దొరలున పసిరిక పాములున్నవా, ఎక్కి వెళ్ళి లెక్క

వెయ్యి తూలే పాముకు తునుకాలయ్యి బద్దా పేరు ఏమీ పేరు బద్దా పేరు భద్రాచలం మిట్టా పేరు ఏమీ పేరో మిట్టా పేరు మిర్తివాడ అత్తా పేరు ఆకు జుల్క కొడుకు పేరు కోమలింగం కూతురు పేరు గుబ్బాలమ్మ ఉసిరిక దొర్ర వంటి గుండెలో పసిరికల వంటి కోరికలు. తుమ్మిదల వలె ఆడే బంగారాన్ని చూచి ముచ్చట పడుతుండగానే బంగారాల బాలుడు కలిగేట చిరునామాలన్నీ చెప్పి పారిపోతున్న ముద్దాయిని శిక్షించమనే కేకలు. భూమికి తగిన వ్యవసాయం, బుద్ధికి తగిన ఆనందం.

నల్ల మందు తెలిసి తెలియని వయస్సు, తోటి వాళ్ల ప్రోత్సాహం, పెంపకం ప్రభావం, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఈడు జోడ చూడని సంబంధాలు, వీటి గాథలు ఇటువంటివి కాక కొత్త కోడలకు భర్త ఆదరణ లోపించి అత్తమామ ఆరళ్ళు ఎక్కువై వేనందాటిపోతూ ఉంటారు. ఈ అవ్యక్తంగా చాంచల్యాన్ని వ్యక్తపరిచే పాటలు, ఇంకా కొన్ని పాటలు విందాం. ఆ ఆ ఆ నైన బుడ్డి కాయ కాసిది, కాయలోన కన్యపెట్టె కరిగిపోయిది, కాగుండా నీళ్లతోడి కడుగుకుంటిని, పొరుసరుడ్డ ఆకుతోని తుడుచుకుంటిని, ఆడు ఆడు కన్యపిట్ట కడువు డువ్వు డువ్వు, అత్తమామ సంతకెడితి చెరలు టివ్వు టివ్వు, బొక్కెత్తెర కన్యపిట్ట బోనమిచ్చెనా, కాలిపోయిన బోనం కడుపు డివ్వు డివ్వు. కన్యపిట్ట తోకను ఎప్పుడూ ఆడిస్తుంది. అటువంటి చపల బుద్ధికి దొరికిన ఆటవిడుపుని గూర్చి మేళమాడడం ఈ పాట.

మగడు సరసుడు సోగ్గాడు అని చెప్పుకోవడం ఒక ముచ్చట. సవతివే అని తిట్టడం పొగరిక్కిన దానిని సాధించే తిట్టు. చింకులు బుంకులు సింగారించుకుని మగని జాడ వెళ్లే నెమలి అభిసారిక. దారిలో ఎదురైన జంతువులను ఏనుగు ఎత్తుమోర, గుర్రం గుంటికాలు, డొక్కికి దొర్రకన్ను అని వంకలు పెడుతూ పోతుందట. వదినతో మరిది వరసలు, మరదలతో భావసరసం, అల్లుడికి అత్తమీద ఆశలు, తాత మనుమరాలు, కూతురు కూతురు పరాచికాలు, ఎంత చిన్నదైనా మేనల్లుడికి కూతురును మాటల్లో కట్టిపెట్టడం, ఇవన్నీ గిరిజనుల నుండి జానపదులు నాగరికులకు ఇష్టమైన సరసాలే. ఈ అంతర్గతమైన కాంక్షలతో మానవజాతి ఇంకా పంకం వదలని పద్మమే. గిరిజన సమాజంలో కూడా ఆడవారిది రెండో స్థానమే కాబట్టి తమకు సందు దొరికినప్పుడు వారు పురుషుడికి రెండో స్థానం ఇస్తూ ఆట పట్టిస్తారు. సంకానున్నా చిట్టి చెడగలు గుబ్బట్లాగు దప్పి సిడగల. ఒక కుర్రాడు సంకలో సిడగలంటే చిన్న కల్లుడిప్పలు వేసుకుని వస్తున్నాడు. ఏమిటివి సంకలో ఉన్నాయి? గుబ్బట్లాకు, నీ గర్ల్ ఫ్రెండ్స్ కు దప్పి సిడగల, వాళ్ళకేమన్నా దాహానికి తీసుకుపోతున్నావా అని అడుగుతున్నాడు. చిన్న కల్లుడిప్పలు, పడుచుదాన్ని దప్పి తీర్చడానికి సిడగలో కళ్ళు మోస్తున్నావా అని మీకు క్రిస్తున్నారు. పిడిము

కోడల చుక్క పడితే గాని చురుకు రాదు. కొండల్లో దిగినంతసేపు దారనీళ్ళు, బండి బాటలో నీళ్లు లేవు. ప్రాణం హుషారు లేదు, సారా పోయిస్తాడేమో అడుగుతున్నాడు.

అంతా అయిన వాళ్ళున్న ఆ ఊళ్ళలో తాగేసరికి నోటికి అడ్డు ఆపు ఉండదు. ఈ పండుగలో చేరిన వేరే ఊళ్ళ పడుసు వాళ్ళంతా మా బానిసలేనని ఈ ఆడవాళ్ల ప్రభలు.

ఆడవా. పండుగల్లో ఇటువంటి పాటలు పత్రికల్లో హాస్య చిత్ర వ్యాఖ్యల వంటివి. ప్రజాస్వామ్యానికి పుట్టినిళ్ళైన గిరిజన సమాజం వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటుంది. వారితో పాటు తాను నవ్వుకుంటుంది. అడ్డా పువ్వు అందగాడు, అందరికి తగ్గవాడురా. కొండల మధ్య ఇరుకైన లోయల్లో, కాలువ పక్కన లంకల్లో మామిడి, వేగిస, బండారు, మద్ది, నేరేడు చెట్లు సూర్యకాంతి కోసం చాలా ఎత్తు పెరుగుతాయి. వాటిని అల్లుకున్న గిల్ల, అడ్డా, పిప్పిడి మొదలైన తీగలు కొమ్మలన్నింటినీ చుట్టుకుని మూడు నాలుగు చెట్లకు కలయబాకి బిగిసి వాటి సిగలను బంధిస్తాయి. ఇలా పాకే అడ్డతీగల ఆకులు జతలు జతలుగా పెద్దగా పచ్చగా ఒత్తుగా అల్లుకుంటాయి. ఈ పచ్చని ఆకుల మధ్యలో చిన్న చిన్న తెల్లని అడ్డపూలతో నక్షత్రాల కొగిల్లో ఒదిగే రజనీకాంత వలె అడవి ఉంటుంది. వీడు అడ్డపువ్వు వంటి అందగాడు. వయసుగత్తెలను ఎందరినైనా తన కౌగింటిలో ఇముడ్చుకోగలడు. లచ్చి పిల్ల, మంగీ పిల్ల, అచ్చమైన రామా చిలుకల, చింత కింద బొంత చేను చిలుక పిట్ట.

ఈ తాడేపల్లి అనే ఊళ్ళో మగవారు పదమెరుగని పండుపిల్లలు. వీళ్ళ పాట రాదు, వీళ్ళకి ఆట రాదు, పండుపిల్లలు అంటువాళ్ళు. పండుపిల్లి కళ్ళు బాగా తాగుతుంది, కళ్ళు దొంగతనం చేస్తుంది. వీళ్ళు కళ్ళు తాగడానికి తప్ప ఆటకు పాటకు పనికిరారు అని వెక్కిరిస్తున్నారు. డిబ్బి డిబ్బి గగ్గలవారు, గగ్గ అంటే పొట్ట, గన గన గంటలవారు గంగీరెద్దు పోలికలోయ. వీళ్ళంతా డుడు బస్వన్నలు, అన్నదానికి తలుపేవాళ్లే గాని వీళ్లకు పాట ఆట సరసం ఇవేం తెలియవు. వాళ్ళు ఈ పండుగ సమయంలో వీళ్ళందరూ కూడా మగవాళ్ల మీద దాడి చేస్తున్నారు. ఏంట్రిత ఎగిరిపోయే తుప్పా తూలిపోయే

పక్షుల్లో వేట గుంజి రాజు, బింగిరాజు బ్రాహ్మణుడు, తిత్రిక పిట్టె మంత్రగత్తె, ఏంట్రీత కొండరాజుల కోలగాడు. చుట్టూ ఉన్న అన్ని పిట్టలను ఏంట్రీత పిట్ట తరిమి వేస్తుంది. ఇలా అందరినీ తరిమే ఏంట్రీతను తరిమే అవకాశం ఇప్పుడు పడుసలకు చిక్కింది. ఊరి ఏంట్రీత అంటే గ్రామ నౌకరు అనమాట. ఈ గ్రామ నౌకరు మునసబు వెనకాల వస్తున్నాడు, గ్రామ పెద్ద వెనకాల వస్తున్నాడు. ఈ వీడిని కాస్త పట్టుకున్నారు. వీడు మునసబు దగ్గర ఏదన్నా చెప్పుకోవాలన్నా లేకపోతే మునసబు గారు పేరు పెట్టి వీడు దౌర్జన్యం చేస్తూ ఉంటాడు, అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు దొరికాడు. దొరికేసరికి ఏంట్రీత ఎగిరిపోయే తుప్పాతూలిపోయే, వీడు మునసబు కాస్త పైకెళ్తున్నాడు, వీడు వెనకాల ఎవరికోసం వెతుకుతున్నాడు. వెతుకుతున్న ఈ నౌకర్ను వీళ్ళు పట్టుకున్నారు, పడుసులు పట్టుకున్నారు. అందరినీ తరిమిస్తూ ఉంటావు, అందరినీ దగ్గరికి చేరనివో నువ్వు, అందుకని ఏంట్రీతను తరిమే అవకాశం ఇప్పుడు పడుసులకు చిక్కింది. ఊరి ఏంట్రీత, నీవు వెతుకుతున్న నీ స్నేహితురాలు ఎప్పుడో పారిపోయింది, ఆ తుప్ప పాడైపోయింది. ఇక్కడ నీ రాజును, నీ మునసబును జనం గుంజీలు తీయిస్తున్నారు. వాణ్ణి త్వరగా తీసుకుపోయి పరువు దక్కించుకో అని హెచ్చరిస్తున్నారు. మరి గెలా

కాకుండా వేటకు వెళ్ళు. పీపిడి డొంకన పిల్లున్నాదో విల్లు తెవో పిల్లికి నేద్దాం. గుంటూబారు పెట్టావలే గుండు కింద పంది నేద్దాం. పిప్పిడి

జోడు వెలమల నడుమా పోయే ఏడ గడ్డి కొండాలోనా జాడా లేదు జౌబు లేదోయా. మామిద్దరు మామ అల్లుడు, తండ్రిద్దరు తండ్రి కొడుకు ఇద్దరు. తగరపు పట్టీల వెళ్ళు రవ్వల బారు తుపాకి రవ్వలు. సావాసుగాళ్ళుగాక తండ్రి కొడుకు.

0: జోలికి జోలికి జోలిందాము, జోలాట పొందిందాముయా. సందులు సందులు కుదిరిందాము, సంధికి దిమ్మలు వేయిందాముయా. పండుగ పారూరగా పండు మొక్కల బొట్టే దొరికిదా. పిల్ల చేత బెల్లం పెట్టి తల్లి తోటి తండాలు పడదరా. అద్దరి వలసన మిండా చేను, ఎండు డొక్కల బండా చేనుయా. యవ్వనం కళ్ళుతో కైపెక్కిన గంగాలమ్మ నాయకత్వం, చంద్రోదయం, చంద్రుని చూడగానే ఎవరి ఏర్పాట్లు వారికి గుర్తొస్తున్నాయి. ఈ కారడవుల్లో కూకిన లోవలు చాలా ఉన్నాయి. సిగ్గు విడిచిన మనసుకు చీకటి కండ గుర్తొస్తుంది. గండి మీద వెన్నెల తేలే వేళ పాప పొలిమేర దాటిపోవలసిన వేళ పగవాడు మధ్యలోనే తన్నుకుపోవడానికి కాచుకునే వేళ కూడా అదే. ప్రీణి పగవానిగా భావించడం, పగవాడు దోచుకుపోతాడు. బెట్టుగా చిక్కు విల్లు, బెట్టు గట్టిగా ఉన్న చిన్న విల్లు, చిల్లల కోల, నారసకు ఇరువైపులా ఉండే మొనలు గల అమ్ము. చిల్లలమ్ము మాంసంలో నాటుకున్నప్పుడు ఈ మొనల వల్ల సూటిగా బాణం పైకిరాదు, చిక్కు పడిపోతుంది. జౌక విల్లు, బెట్టు వదులుగా ఉండే పొడుగైన విల్లు, దడ్డకోల, లావైన అమ్ము. ఇవన్నీ కూడా ఈ విల్లు అమ్ముల మీద పెట్టి కూడా వీళ్ళు రకరకాల జోకులు వేస్తూ మగవాళ్ళను సాధిస్తూ ఉంటారు.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం విన్నారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇవాళ రాత్రి 9:30, అట్లనే రేపొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం ప్రచారమవుతుంది. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. వినడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాది మరకుండ్రి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా

సింగిడి. చక్కని మనసుకు నచ్చిన పాటల్ని సరదాగా సాగే మాటల నడుమ వింటూ మాట పాటలతో మనసు దోచే సరిగమ సరాగాల సందడి సింగిడి సినీ గీతాల హరివిల్లు. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కొరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 23008 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కొరచ్చు నాతో ముచ్చట పెట్టుకుంటూ. మీరు వింటున్న ఈ పాట మసాలా చిత్రం కోసం శ్రేయా ఘోషల్, రంజిత్ గానం చేశారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ యాస బాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఎన్నో భావాలతో నిండిన పదాల కలయిక పాట, ఎన్నో రాగాలను అనుభూతుల్ని అందిస్తూ మనసుకు హాయినిచ్చే పాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి. మరి మీ మనసుకు తాకి మీకు హాయినిచ్చే పాట వినాలనుకుంటున్నారా? ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు

08732 ఇది కోడ్ నంబర్. 2300081 మరో నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నా, 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, నడువులో తామరా,
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873-28 కోడ్ నంబర్, 2300-81, మరో నంబర్ 2950-81. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మరి శ్రోతలకు ఫోన్ ద్వారానే కాకుండా వారికి నచ్చిన పాటల్ని ఉత్తరం ద్వారా కూడా పంపిస్తే వినిపిస్తున్నాం. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ఇలా వారు కోరిన పాటని ఉత్తరం ద్వారా కోరిన పాటని ఉత్తరాలను చదివి వినిపిస్తాం కదా. మరి ఆ ఉత్తరాలను పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం మాట చెప్పుట్రి పాట ఇంటి కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో వినిపిస్తూ వారికి నచ్చిన పాటల్ని వినిపిస్తున్నాం. మరి ఇయాల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. మా కోసం మూగనుము చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గారు పాడిన ఈ వేళ నాలో ఎందుకో ఆశలు అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. ఈ పాటను కోరుతున్న వారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్ మాను, యామిని, రాణా ప్రతాప్, లాస్యశ్రీ, ఎం సుధారామయ్య, చైత్రికశ్రీ. వీరి కోరిక మేరకు పాటను విందాం. మరి మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మీరు పంపించాల్సిన చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి పంపించి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు ఉత్తరం ద్వారా. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: శుభోదయం అమ్మ. మాది ఖానాపూర్ మండలం గోడల పంపు.
0: గోడల పంపు, ఇంతకు ముందు మాట్లాడాం కదా మనం.
1: అవునమ్మా.
0: మీ ఊరు విశిష్టత గురించి చెప్పిన, ఎందుకు మీ ఊరికి ఆ పేరు వచ్చిందని
1: చెప్పినా.
0: ఓకే అండి, మరి ఈ రోజు కాల్ చేశారు, ఏం విశేషం, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మా మనుమరాలు కోసం మేడం. తన పేరు షణ్ముఖవల్లి. పుట్టినరోజు పండగ అందరికీ పాట కావాలి.
0: ఆహా, తప్పకుండా. మరి మీ మనవరాలు అంటున్నారు కదా, మరి మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు సుదర్శన్ మేడం, మా మిస్సెస్ పేరు మమత.
0: సుదర్శన్, మమత.
1: అవును.
0: ఆహా, మీరు మీ పేరుకి అటాచ్డ్ గా మీ ఆవిడ పేరు కూడా చెప్తారు ఎప్పుడు?
1: అవునమ్మా.
0: ఎందుకని మరి?
1: మ్యారేజ్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు అయింది మేడం.
0: 9 ఇయర్స్ ఉన్నప్పుడే అయింది.
1: అంత చిన్నప్పుడు డిగ్రీలు చదివినాం.
0: ఆహా,
1: చదువు కంప్లీట్ చేసుకున్నాము, కలుసుకున్నాము చిన్నప్పటి నుంచి ఆడుకోవడం.
0: అంటే ఇద్దరు ఇద్దరికి చిన్న వయసులోనే పెళ్ళింది. అంటే మీకు 9 ఇయర్స్ ఉండేదా, తనకు
1: ఉండేదా?
0: తనకు 7, మీకు 9. అవునా, బాల్య వివాహం
1: అయితే.
0: అలా మీరు అంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ చదివించుకున్నారు, మీరు చదువుకున్నారన్నమాట. ఇప్పటి వరకు మీ దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు, మంచి కలిసినారు? మీ మంచి దోస్త్ ఎవరంటే ఏం చెప్తారు మరి మీరు? మీ మంచి దోస్త్ ఎవరంటే ఏం చెప్తారు?
1: మేమే మేడం, మెయిన్ గా
0: మీరిద్దరే.
1: ఫస్ట్ మేమే, ఇంకా చాలా ఉన్నారు,
0: తర్వాత ఎవరైనా అంతే.
1: అవును,
0: నిజంగానే కదా. ఎంత ఎంత చక్కటి ముచ్చట చెప్పిన. తను వింటున్నారా మరి మీ మాటల్ని?
1: అవును మేడం.
0: ఓహో, ఫుల్ ఖుషి అవుతారు అయితే.
1: అవునవును.
0: ఎప్పుడైనా తను అంటారా అంటే ఇన్నేళ్ళ మన దీంట్లో ఇదైంది అదైంది అని ఎప్పుడైనా మీతో చిన్న గొడవ అయినా పెట్టుకున్నారా?
1: అస్సలు లేదు మేడం.
0: అసలే గొడవ లేవు.
1: అసలు చిన్నప్పుడు మేడం సీతాఫల గింజలతో ఆటతో మొదలైంది. మళ్ళీ సీతాఫల గింజలతోని ఆట ఆడుకున్నాం.
0: అవునా?
1: ఆ తర్వాత చింత గింజలు బెత్తలతోని ఇట్లా ఆటలతో స్టార్ట్ అయింది.
0: ఓహో, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అనే పాట మీకు మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. అలా కాలం హాయిగా వెళ్ళిపోయింది మీది.
1: చాలా
0: ఓకే అండి, చక్కగా మీ జ్ఞాపకాల్ని మాతో పంచుకున్నారు. మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి మరి.
1: థాంక్స్ అమ్మ.
0: ధన్యవాదాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి సింగిడిలో ఇలా తన నటనతో అందరినీ మెప్పించిన నటుడు గురించి తెలుసుకుందాం. ముందుగా ఆయన గొంతును వినండి.
2: శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అత్తా డాక్టర్ భయ్యాబ్బి డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ,
3: yes sir,
2: I want to know this, అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి?
3: How would I know sir?
2: Of course, how would you know? నిన్న అడుగుతున్నానేంటి, how would you know?
4: లింగమాయా పిలిచావా?
2: యా మిస్టర్ శంకర్.
4: సారీ డాక్టర్ మాయ, ఎందుకని?
2: మిస్టర్ శంకర్
1: విన్నారా? మరి ఇంతకీ ఆ డాక్టర్ లింగ మామయ్య ఎవరో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆ గొంతు విని. మరి చెప్పేస్తున్నాను, భారత చలనచిత్ర రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అలానే భారత చలనచిత్ర రంగానికి చెందిన నటులు. పరేష్ రావల్ పుట్టినరోజు ఇయ్యల. ఆయన పరేష్ రావల్ 1985 సినీ రంగ ప్రవేశం చేశారు. పలు భాషా చిత్రాల్లో నటించారు కూడా. 2014 అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఆయన. 1985 వచ్చిన అర్జున్ అనే హిందీ చిత్రంలో ఒక సహాయ పాత్ర ద్వారా నటనా రంగంలోకి ప్రవేశించారు. 1986 వచ్చిన నామ్ అనే హిందీ చిత్రంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈయన 100కు పైగా సినిమాలని నటించారు. చాలా వరకు ప్రతినాయక పాత్రలే పోషించారు ఆయన. రూప్ కీ రాణి, చోరుం కా రాజా, కబ్జా, కింగ్, అంకుల్, రామ్ లఖన్, దౌడ్, ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. కూలీ నంబర్ 1, భూల్ భులయ్యా వంటి హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు. తెలుగులో గోవింద గోవింద, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించారు. ఈయన

0: బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు పొందారు. ఇలా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ఈ పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఇంటి మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? రామారావు గారు. ఎక్కడి నుంచి? బల్జరత్నూర్ మండలం నుండి. ఏం చేస్తుంటారు? కినార్పల్లి గ్రామం. అయినా మరి ఈ రెండో పంటగా ఏమేమి వేసిండ్రు? మరి నీటి సౌకర్యం లేదు కాబట్టి ఒకటే పంటగా. మరి దుక్కులు గిట్ట అయినాయా? ఒక వర్షం పడితే మంచిగా గట్టిగా అప్పుడు చేసేస్తారు అన్నట్టు. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? పెళ్లి సందడి నుంచి ఏ పాట? తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: సరే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిని గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది కోడ్ నంబర్, 2300081, మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇలా సినీ నటి సునీత వర్మ పుట్టినరోజు. ఆమె 2001 తెలుగు సినిమాలో నీ వెంటే నేనుంటా సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించి తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించి తన నటన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగులో అభిమానులు ప్రియదర్శిని, ఉత్సాహం, సీతయ్య, ఒట్టేసి చెబుతున్నా, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్ చిత్రాల్లో నటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన సీతయ్య చిత్రం నుంచి ఈ పాట.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటల్ని కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 28 కోడ్ నంబర్, 2300 8 మరో నంబర్ 2950 8. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇలా సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, గీత రచయిత గోపి సుందర్ పుట్టినరోజు ఎలా 2006 మలయాళం

సినిమా నోట్బుక్ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత తెలుగు తమిళం హిందీ సినిమాలకు పనిచేశారు. 1983లో సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును ఆయన అందుకున్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అలానే ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన తెలుగులో భలే భలే మొగాడివోయ్, గీతా గోవిందం, మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్, ఎంత మంచి వాడవురా, బాయ్ ఫ్రెండ్, ఫర్ ఎవర్, ప్రేమం, నిన్ను కోరి వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన గీతా గోవిందం చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఏమిండలు కదా అబ్బా, ఏడా గుసున్నా పానం తీరం పడతలేదు. ఫ్యాన్లు కూలర్లు నడిచినా కూడా గరిమి తరం చేస్తలేదు మనల్ని. ఇక మొన్నటి నుంచి సురైన రోహిణి కార్తె ఎండలైతే అమ్మో, అసలే రోహిణి కార్తె ఎండలకి రోకన్లు వలుగుతాయి అంటారు. రోకన్లు వలుగుడేమో గాని మాడలు వలిగిట్టయితే ఉన్నాయి. జరభద్రం, ఎండలు అదిరగకుండా నీడ పట్టణం ఉండ్రి. ఈ టైంలో వడే ఆనలుసుగా మంచే లేక అంటారు పెద్దలు. ఇంకా కొన్ని రోజులైతే రుతుపవనాలు రానే వస్తాయి. ఇక చల్లని మెరుపులతో అట్లానే చల్లని ఎదురుగాలితో గురిసే ఆ వర్షం మనకు ఎంతో మంచిది. ఇక అటు ఇటు చూసుకుంటుండగానే ఆనలు వాడు చురైతాయి, షేన్ల పనులు చురైతాయి, మెరుగు పోనాలైతే ఏసుడు చురైనలే. పోయిన వారం కొంతమంది వేసినారు, అట్లనే రేపు కూడా మస్తు ఊళ్ళల్లా మెరుగు బోనాలు అయ్యనేస్తున్నారు. ఆ పోషక తల్లిని మొక్కుకుంటూ పాడి పంటలు మంచిగా వండాలని, చల్లని వర్షాలు మంచిగా కురిసి అందరికీ మేలు జరగాలని, ఎసొంటి రోగాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఆ పోషవ తల్లికి బోనమేస్తాం కదా. మరి మీరు కూడా మీ ఊళ్ళో రేపు బోనమేస్తున్నారా? ఈ ముచ్చటిని నాతో పంచుకోవచ్చు. మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మీరు వింటున్న ఈ పాట మజ్ను చిత్రం కోసం చిన్మయ గానం చేశారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిని గీతల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
3: హలో,
2: నమస్తే అండి. హలో, శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రియాంక. ఎక్కడి నుంచి? చాంద నుంచి. ఏం చేస్తుంటారు ప్రియాంక గారు? ఇంటికాడనే ఉంటారు. పొద్దు నుంచి పనే ఉంటది ఇంటికాడ ఉంటే
3: కదా.
2: ఇంకా కొన్ని రోజులు అయితే చేనుల పనులు షూర్ అవుతాయి మరి. రోజు వింటుంటారా రేడియో? ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? కొత్త బంగారు లోకం చిత్ర నుంచి ఏ పాట? తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిరి గీతాల కార్యక్రమం. గీతా ఆర్ట్స్ సంస్థ కో ప్రొడ్యూసర్గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్గానే కాకుండా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న నటుడు అల్లు శిరీష్ పుట్టినరోజు ఇయ్యాల. కె రాధామోహన్ దర్శకత్వంలో వచ్చిన గౌరవం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు అల్లు శిరీష్. తన చిన్నతనంలో భానుమతి దర్శకత్వంలో వచ్చిన తమిళ సీరియల్లో బాలన్ నటుడిగా ఆయన నటించారు. ఆ తర్వాత అన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ నటనల ప్రభావంతో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేశారు. గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు, ఒక్క క్షణం.

ఏబిసిడి, బడ్డి, ఊర్వశివో, రాక్షసివో వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ఇప్పటిదాకా సింగిడి సినీ గీతాల కార్యక్రమం విన్నారు కదా. ఇంతటితో ఇవాళ సింగిడి సినీ గీతాల కార్యక్రమం సమాప్తం.

మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండి పాట ఇంటర్ కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్తుని సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్టాల్లో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయ అధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యకుడు వీలచ్చిరెడ్డి రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా రాష్టంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు చెప్పారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జూన్ 2 తేదీని అపాయింటెడ్ తేదీగా ప్రకటించాలని టీజీఎస్ఆర్టీసీ ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం రేపు డిమాండ్ డేగా పాటిస్తూ రాష్ట వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మసీ 2 ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈ సెట్లో 93.6% మంది ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీపీఈ సెట్ 2026 రేపు నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత గీతాలు.

90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు కెఎఫ్జి విద్యాలంకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.

டக்கெட்டதும் டிம் டக்கெட்டதும்.

నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కోరిన పాట వినాలనుకుంటే 0402324 0852 వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. నెంబర్ మరోసారి 0402324 0852. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సురేష్, అవీష్, విధుబాబు, వాగ్ విభాస్ కోరుతున్నారు. అలాగే తుకారాం గేట్ నుంచి ఎన్ శ్రీనివాస్ గారు, మల్కాజ్గిరి నుంచి రవికుమార్, రమాదేవి కోరుతున్నారు. వీరందరి కోసం మరో చరిత్ర చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

శుభోదయం ప్రసాద్ గారు, మాకోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక్రీ, హర్ష, తేజ్ కోరుతున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో వీరి కోసం ఖుషి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ కోరుతున్నారు. అలాగే కృష్ణవేణి శివాజీ గణేష్ మూవీ నుంచి ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అని కోరుతున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ప్రభాకర్ గారు కోరుతున్నారు. వీరందరి కోసం ధర్మక్షేత్రం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి, సాహిత్యం ఇళయరాజా సంగీతం.

గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. వారందరి కోసం అతడు చిత్రం నుండి కేకే సునీత పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం, మణిశర్మ సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ నాంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివకుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామిగాహారాలో జరిగిన అండర్-18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నోషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ అందరి ఫ్రెండ్ ఆర్జే పవన్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. మరి ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలోచిస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆయన ఎవరో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు May 30 సినీ పరిశ్రమకు మేరు పర్వతం లాంటి వ్యక్తి కనుమరుగైన రోజు. ఆయన ఒక సినీ విశ్వవిద్యాలయం. 50 సంవత్సరాల తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ఎంతో మంది దర్శకుల్ని నటీనటుల్ని తీర్చిదిద్దారు. ఎంతో మంది ఆయన దగ్గర నటనలో దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుని స్టార్స్ గా ఎదిగారు. అలా అని ఆ దర్శకుడు కేవలం దర్శకులు మాత్రమే కాదు, గొప్ప నటుడు, రచయిత, నిర్మాత కూడా. ప్రతి ఒక్కరూ గురువుగారు అని గౌరవంగా పిలుచుకునే ఆ కొండంత అండ దూరమై అప్పుడే దశాబ్దం. నిండైన విగ్రహం. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతే నిగ్రహం. మరి ఆ దర్శక రత్నని గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కర్పిస్తున్న అక్షర గాన నివాళి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. తూర్పు పడమర సినిమా నుంచి పాట విన్నాం కదా, మన శ్రోతలందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించారు. ఆయన ఎవరో గుర్తుపట్టారు, నాకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించారు. మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎస్, ఆయనే దర్శక రత్న, ద లెజెండ్ ఆఫ్ టాలీవుడ్, దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఇవాళ ఆయన గురించి, ఆయన సినిమాల్లో పాటలు వింటూ మాట్లాడుకుందాం. ఆయన సినీ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మోడర్న్ తెలుగు సినిమాను దాసరి నారాయణరావు గారిని వేరు చేసి చూడలేం మనం, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు, రికార్డులు, రికార్డ్ కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు, జేజేధ్వానాలు, ప్రేక్షకుల బ్రహ్మరథాలు, అవన్నీ దాసరి గారి సినిమాకే సొంతం. ఆయన హ్యాండ్ వేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయిపోయారు. ఆయన యాక్షన్ అని చెప్పగానే ఆ పాత్ర బొబ్బిలి పులిలా గాండ్రిస్తుంది, తాండ్ర పాపారాయుళ్ల వీరత్వాన్ని చూపిస్తుంది. అలాగే ఒసే రాములమ్మ అని పిలవగానే స్త్రీ శక్తి ఏంటో చూపిస్తుంది. అలాగే నటీనటుల నుండి నట

రాబట్టుకోవడమే కాదు, స్వయంగా నటించి మెప్పించారు దాసరి గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన దాసరి నారాయణరావు గారు మే 4, 1942 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. కాలేజీ రోజుల నుండే నాటకాలు వేయడంతో పాటు కొన్ని నాటకాలకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు దాసరి. 1966 ఆయన వేసిన నాటకాన్ని చూసిన అప్పటి ప్రముఖ నిర్మాత వైవి కృష్ణయ్య గారు దాసరి గారి టాలెంట్ కి ముగ్ధులైపోయి ఆయనకి నటుడుగా అవకాశం ఇచ్చారు. ముందు ఆ తరువాత ఆయన డైరెక్టర్ గా మారారు. ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవ గారి సినిమా తాత మనవుడితో దాసరి నారాయణరావు గారి దర్శకత్వ ప్రస్థానం మొదలైంది. మరిన్ని విశేషాలున్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి వాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లెజెండ్ దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ విశేషాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం కదా. కెరీర్ ప్రారంభంలోనే వరుస పెట్టి 16 సినిమాలు సక్సెస్ సాధించడం అంటే ఒక రోజులోనే కథ రాసుకుని కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమా తీసి చూపించడం, అలాగే కేవలం 9 రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టడం కేవలం దర్శకరత్న దాసరి గారికే సొంతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కూడా ఆయనకే చెల్లింది. ఎందరో నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేశారు దాసరి నారాయణరావు. పరిశ్రమలో 100,000 మంది ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే. గొప్ప గొప్ప దర్శకుల్ని పరిచయం చేశారు. గొప్ప హీరో హీరోయిన్లని పరిశ్రమకు అందించారు దాసరి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్లకైతే కొదవే లేదు. అదొక్కటే కాదు, ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక అంబేద్కర్ లాంటి వారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అలాగే ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలకు రచయితగా, అలాగే కొన్ని సినిమాల్లో పాటల రచయితగా కూడా పనిచేశారు దాసరి. అలాగే ఆయన 50 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకా మాట్లాడుకుందాం దాసరి గారి గురించి మరిన్ని విశేషాలు. ఆయన దర్శకత్వం వహించిన గోరింటాకు సినిమాలోంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: సమస్యలు మటుమాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి
2: Go Retro with Akashvani Telugu.

0: ఆర్ నారాయణమూర్తి గారిని ప్రధాన పాత్రలో నటింపజేసిన సినిమా, దాసరి గారి దర్శకత్వం వహించిన ఒరే రిక్షా సినిమాలోంచి పాట విన్నాం కదా. అప్పట్లో అన్నా చెల్లెళ్ళ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చే పాట అనమాట ఇది. మనకి మొత్తం పాటల్లో అన్నా చెల్లెళ్ళ పాటలు అనగానే వెంటనే మనకి గుర్తుకొనొచ్చే 3-4 పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో గదర్ గారితో ఏరి కోరి రాయించుకున్న పాట, వందే మాతరం శ్రీనివాస్ గారు ఆయనే కంపోజ్ చేసి పాడారు ఈ పాటని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు గంటల 33 నిమిషాలు దాటి 40 సెకండ్లు గుర్తుకొస్తున్నాయిలో దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన వర్ధంతి సందర్భంగా. దాదాపు 80 ఏళ్ల తెలుగు సినిమాని ఒక్కసారి మనం విశ్లేషించాల్సి వస్తే, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దాసరి గారి ముందు, దాసరి గారి తర్వాత అని అభివర్ణించాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సర్వీస్ అలాంటిది. 151 సినిమాలంటే మాటలా చెప్పండి. ఖచ్చితంగా సంవత్సరానికి 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేవి దాసరి నారాయణరావు గారివి. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై దర్శకరత్నగా ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పాలి. ముఖ్యంగా మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఉసేయి రాములమ్మ, హిట్లర్, ఎర్రబస్సు, మేస్త్రి లాంటి సినిమాల్లో ఆయన నటన చూస్తే ఎంత న్యాచురల్ యాక్టరో దాసరి నారాయణరావు గారు మనకు అర్థమైపోతుంది. వర్తమాన సమకాలీన సామాజిక అంశాలే దాసరి గారి సినిమాల్లో కథావస్తువులు. తాండ్రపాపారాయుడు, సూరిగాడి లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమవగా, కంటే కూతుర్నే కను అనే సినిమా 200 రోజులు పైగా ఆడిందది. అలాగే 2000వ సంవత్సరంలో నేషనల్ అవార్డు అందుకుంది కంటే కూతుర్నే కను సినిమా, రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా. అలాగే 1982లో వచ్చిన మేఘ సందేశం సినిమా అయితే నేషనల్ అవార్డుతో పాటు చికాగో, కేన్స్, మాస్కో ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించబడి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇంకా ఉన్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో కబుర్లు గుర్తుకొస్తున్నాయిలో. అందుకన్నా ముందు ఆయన దర్శకత్వం వహించిన సీతారాములు సినిమాలోంచి ఒక అద్భుతమైన మెలోడియస్ సాంగ్ విందాం బాలుగారిది. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1 4 4 5 4 మరియు www.tele-law.

0: ఇన్ వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. 11:40 దాటి 50 సెకండ్లు వీబీ స్టూడియో క్లాక్ లో సమయం. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినిమాల్లోని పాటలు వింటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభని ప్రోత్సహించే మొదటి పేరు అన్డౌటెడ్లీ దాసరి నారాయణరావు గారు. ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి అని పరితపించేవారు. ఆయన ఆఖరి రోజుల వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అంటుండేవారు, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి అని చెప్పి. గుర్తుందా? అలాగా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఎప్పుడు సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికి వర్క్ దొరకాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అనేదే దాసరి నారాయణరావు గారు ప్రతి నిమిషం తపన పడిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రతిభ ఎక్కడున్నా కూడా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసే దాసరి నారాయణరావు గారు ఎంతో మంది కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు, అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని మొదట స్క్రీన్ మీద చూపించింది ఎవరో తెలుసా? దాసరి గారే. నీడ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ బాబుని. అలాగే ప్రముఖ హాస్యనటుడు విలన్ జయప్రకాష్ రెడ్డి గారిని కూడా ఎక్కడో నల్గొండలో టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆయన్ని సినిమాల్లో చూపించారు. వెంకటేష్ గారి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు జయప్రకాష్ రెడ్డి గారిని. ఆ ఘనత కూడా దాసరి గారికి దక్కింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, జయప్రద, మాధవి, సుజాత, సిల్క్ స్మిత, శుభశ్రీ లాంటి ఎంతో మంది హీరోయిన్స్ కి బ్రేక్ ఇచ్చి లాంగ్ కెరీర్ ఇచ్చారు, వాళ్ళని సూపర్ స్టార్స్ గా మార్చారు దాసరి నారాయణరావు గారు. ఇలా ఎంతో మందిని శిష్యుల్ని తయారు చేసిన ఆయన నిజంగా అందరికీ గురువు గారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. అందుకే ఇండస్ట్రీకి ఒకరే గురువు ఆయనే దాసరి నారాయణరావు గారు. ఇంకా మాట్లాడుకుందాం వారి గురించి. గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలు ఆయన డైరెక్ట్ చేసిన మేఘ సందేశం సినిమా నుంచి సుశీలమ్మ పాడిన ఒక అద్భుతమైన పాట, ఆవిడకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన పాట విందామా?

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అమ్మకు సెలవు ఉంటుందా? అసలు సెలవు అనేదే లేకుండా 24 గంటలు, అంటే తాను పడుకున్నప్పుడు తప్ప, ప్రతి నిమిషం కుటుంబం కోసం పరితపించే వ్యక్తి అమ్మ ఒక్కరే కదా. మరి అలాంటి అమ్మకి సెలవు ఇవ్వడం ఏంటి? అమ్మ రాజీనామా చేయడం ఏంటి? టైటిల్లోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. అప్పట్లో అమ్మ రాజీనామా సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ టైటిల్ని జస్టిఫై చేసి లాస్ట్లో శారద గారు సెలవు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చిత్రీకరించిన ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వినడానికి కూడా ఎంతో బరువుగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప పాట విన్నాం కదా. దాసరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సినీ వైకుంఠపాళిలో ఎన్నో నిచ్చెనలు అధిరోహించిన దర్శకుడు, పాములకు మింగుడు పడని దార్శనికుడు. కుటుంబ కథా చిత్రాలు, మహిళా సమస్యలు, సోషల్, దేశభక్తి, ఇలా కథాంశం ఏదైనా దాసరి గారి చేతిలో పడితే సూపర్ హిట్టే. అంత పక్కాగా తెరకెక్కిస్తారు దాసరి. మెగాస్టార్ చిరంజీవితో తన 100వ చిత్రం లంకేశ్వరుడు తీశారు. ఇక విజయశాంతితో తీసిన ఒసే రాములమ్మ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఒక చరిత్ర. బండ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమాలు చూసెళ్లారు అప్పట్లో. థియేటర్లన్నీ కూడా జాతరలను తలపించేవి. రాములమ్మను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అలా ఒసే రాములమ్మ చరిత్ర సృష్టించిన సినిమా దాసరి గారి కెరీర్లో, అలాగే విజయశాంతి గారి కెరీర్లో కూడా. సినీ నటుల జాబితాలో ఎన్నో మంది దాసరి గారి శిష్యులే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే సినీ నటుల జీవితాలు కూడా వడ్డించిన విస్తరి కాదు అని శివరంజని, అద్దాల మేడ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ని తెరకెక్కించే సాహసం కేవలం దాసరి గారు మాత్రమే చేయగలరు. ఇక దాసరి నారాయణరావు గారు అందుకున్న అవార్డులకైతే లెక్కే లేదు. 90లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2007లో NTR జాతీయ చలనచిత్ర అవార్డు, మేస్త్రీ, మామగారు సినిమాలకు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్ అవార్డులు కూడా దాసరి నారాయణరావు గారిని వరించి వాటి గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. మే 4న జన్మించిన దాసరి గారు ఇదే నెలలో ఆఖరున, అంటే ఇవాళ 30వ తారీఖున 2017లో భౌతికంగా మనలందరినీ సినీ లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి విడిచి వెళ్లిపోయారు. కానీ సినిమా ఉన్నంత వరకు దాసరి గారి గురుస్థానం మాత్రం పదిలం, శాశ్వతం. ఎప్పటికీ దాసరి నారాయణరావు గారంటే ఒక లెజెండ్, ఒక బ్రాండ్ కాదంటారా? మరి ఇది దాసరి నారాయణరావు గారికి నివాళి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:06 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకు. అక్కడ సమయం 12:07 దాటి 45 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో దేని గురించి మాట్లాడుకోబోతున్నావు తెలుసా మీ అందరికీ? ఈ మధ్యకాలంలో బాగా బర్నింగ్ ఇష్యూ అనమాట ఇది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి. ఇటీవల కాలంలో చాలా ఎంఎన్సీలు లే ఆఫ్స్ ఇస్తూ వస్తున్నాయి కదా, దాని ఫలితంగా చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు, సడన్ లే ఆఫ్స్ ఇస్తున్నారు కొన్ని కంపెనీలు అయితే. సో అప్పటి వరకు చాలా ఉత్సాహంగా జాబ్ చేస్తున్న వాళ్ళంతా లే ఆఫ్ వల్ల తమ కెరీర్ ఏమైపోతుందో అని భయపడుతున్న రోజులు ఇవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే మన థీమే అది కదా చైతన్య స్ఫూర్తి అంటే మనం స్ఫూర్తి పొందడమే కాబట్టి, ఒక పర్సన్ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా మన కెరీర్స్లో ఎంత ధీమాగా ఉండొచ్చు, ఒక జాబ్ పోయినా కూడా ఆల్టర్నేట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు పడడం సర్వసాధారణం, మానవ నైజం కదా. అయితే దానివల్ల ఫలితం ఉండదు సరికదా, ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా తమ తమ ఆసక్తులు ఉంటాయి, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించడమే స్కిల్ అనమాట. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వల్ల స్కిల్ గుర్తించి దాని మీద దృష్టి పెట్టి దాని మీద వర్కౌట్ చేసామనుకోండి వండర్స్ చేయొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. తద్వారా మనకి నచ్చిన ఫీల్డ్లో ఇంకొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఈ మధ్యనే సోషల్ మీడియా బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఆశా రావల్ అనే ఒక ఐటీ ఉద్యోగిని లే ఆఫ్ వల్ల తన జాబ్ లాస్ అయింది, అయినా కూడా ఏమాత్రం డిప్రెస్ అవ్వకుండా దిగులు పడకుండా తగ్గకుండా తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఆవిడ, అలాగే తను తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని అంటే జాబ్ పోయిన వెంటనే బాధ ఉండడం సర్వసాధారణం, కాబట్టి ఆల్టర్నేట్గా మనం మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఉద్యోగం పోతే డబ్బులు సంపాదించే ప్రయత్నాలే చేయాలి కదా, ఆ ఫీల్డ్లోనే మనం చేయాలి కదా ఉద్యోగం, మరి ఈ స్కిల్స్ని వీటిని చేసుకుంటుంటే పైసా కహాసే అతే భయ అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. మరి అదే చెప్దాం, మాట్లాడుకుందాం ఇవాళ. సో మనం జాబ్ చేస్తూనే ఇలాంటి విషయాలు మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే బోలెడన్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న

ఉన్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ రకంగా కూడా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ కెరీర్ని నిర్మించుకుంటున్నారు. మరి దీన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకుందో వివరించారు ఆశా రావల్ గారు. మరి ఆవిడ తను ఫాలో అవడంతో పాటు సాటి ఉద్యోగులకి, సాటి వాళ్ళ ఆమె ఫాలోవర్స్కి ఆమె ఇచ్చిన సలహా ఏంటి, ఇవాళ చేతిన స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది ఫిదా నుంచి, శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసింది, స్టే ట్యూన్డ్.

0: ఫిదా మూవీ నుంచి శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా. అరవింద్ శ్రీనివాస్ రేణుక పాడారు ఈ పాటని, రాసిన వారు సిరివెన్నెల గారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో లే ఆఫ్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళందరికో ఇన్స్పిరేషన్ గా మారిన ఆశా రావల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. టెకీ, ఆవిడ చాలా పెద్ద ఒక టెక్ దిగ్గజ కంపెనీలో వర్క్ చేసేవారు. అంచనాలకు మించి అసలు చాలా లైఫ్ కోల్పోయి డెడికేటెడ్ గా 4 ఏళ్లు పనిచేశాను. అయితే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడైతే మనల్ని మనం నెమ్మదిగా కోల్పోతున్న భావన కలుగుతుందో అప్పుడే కెరీర్ పరంగా ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నా కూడా, అంటే జనరల్ గా ఈ వీక్లీ 5 డేస్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఈ టెక్ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చాలా ఫ్యామిలీ లైఫ్ కోల్పోతారు. ప్రాజెక్ట్స్ అని, టార్గెట్స్ అని వాటి వెనుక పరిగెడుతూ ఉంటారు. అండ్ ఎంత డబ్బు వచ్చినా కూడా పీస్ లేనప్పుడు, ఈ ప్రపంచంలో శాంతి పీస్కి మించినటువంటి గొప్పది ఏది లేదు అంటూ ఉంటారు. మనం పీస్ఫుల్గా లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వేస్టే అంటున్నారు ఇవిడ ఆశా రావల్ గారు. అయితే ఆవిడ చెప్తోంది ఏంటంటే ఎన్ని రకాల సౌకర్యాలు పొందినా కూడా ఆ వెలితిని పోడ్చలేమంటున్నారు. అలాగే ఈ టెక్ ప్రపంచం కార్పొరేట్ టైటిల్స్ సిలికాన్ వ్యాలీ కంటే ముందు తాను ఒక ఆర్టిస్ట్ని అంటున్నారు, అండ్ క్రియేటర్ని అంటున్నారు, బిజినెస్ ఉమెన్గా పనిచేశారంటున్నారు. అయితే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత తనకున్న ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కానీ, ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే, కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాలి అంటే మనకు ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా పనిచేస్తూ ఉంటాం. అలా ఆవిడ కూడా ఈ ఐటీ సెక్టర్లోకి వచ్చారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే తను ఆ జాబ్లోంచి పంపించివేయబడ్డారో అప్పటి నుంచి ఆవిడ ఫ్యాషన్ ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కలగలిపి సరికొత్త ఆశ మోడ్లోకి వెళ్ళానని చెప్తున్నారు ఆవిడ చాలా ఫనీగా. అండ్ ప్రజెంట్ తను ఇట్స్ ఫైండ్ ITSFYND అనే ఒక ఫ్యాషన్ AI స్టార్ట్అప్ని స్టార్ట్ చేశారు. దానికి ఫౌండర్ క్రియేటర్గా కూడా పనిచేస్తున్నారు. ఇందులో వండర్స్ చేసి చూపించాలన్నదే తన టార్గెట్ అంటున్నారు. ఇందులో టెక్నాలజీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, క్రియేటివిటీ రిలేటెడ్కి సంబంధించిన పనులు అన్నీ కూడా ఉన్నాయంటున్నారు ఆవిడ. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా మారుతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య.

స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు ఆశా రావల్ గారు చెప్పినవి. అందుకని ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విద్యాసాగర్ గారు కంపోజ్ చేస్తున్న పాట వచ్చేస్తుంది బంగారం సినిమా నుంచి ఉదిత్ నారాయణ గారు పాడింది. స్టే ట్యూన్డ్.

మనస్సులో తను ఒకటి క్లియర్గా అర్థం చేసుకున్నారంట. కొన్ని కొన్నిసార్లు మనం చాలా సురక్షితం అనుకుంటాం, జాబ్ వచ్చేసింది, సెక్యూర్ లైఫ్ సెటిల్ అవుగా అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్లీ ఉన్న పరిస్థితులు కూడా మన జాబ్కి ఎసరు పెడతాయి అనడానికి ఇప్పుడున్న ఈ రెసిషన్. ఒకప్పుడు రెసిషన్ ఎన్ని ఉద్యోగాలు తీసేసిందో మనకు తెలుసు, అండ్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు, అండ్ అలా కోల్పోవాల్సి వచ్చినా ఏమాత్రం దిగులు చెందొద్దు అంటున్నారు ఆశా రావల్. దాన్ని మనకుండే అభిరుచులు కళల్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన చక్కటి అవకాశంగా భావించాలి అంటున్నారు. నిజంగా ఆప్టిమిజం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆప్టిమిజంతో జీవిస్తే ప్రతి సమస్య మనకి చిన్నగానే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ కెరీర్ నిర్మించుకోవాలంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే ఏవైనా డ్రీమ్స్ ఉంటే డోంట్ హెజిటేట్ టు మేక్ దెమ్ రియల్ అంటున్నారు ఆశా రావల్. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే కేవలం ఉద్యోగం పైన ఆధారపడడం కంటే ఇతర లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే సడన్ గా జాబ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆల్టర్నేటివ్ కెరీర్ ని ఇమీడియట్ గా బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నది ఆశా రావల్ లాంటి వాళ్ళు చెప్తున్న నిరూపిస్తున్నటువంటి ఒక సంఘటన అన్నమాట. సో ఇందులోంచి మనం ఇన్స్పైర్ అవుదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు

పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈ రోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్ కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్బంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమాపేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమాపేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ద మఠాలను కూడా అధ్యకుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యకుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యకుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ద ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ద వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ది పట్ల ఉన్న నిబద్దతతో వికసి

0: భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్రమోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్యాంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్. ఇవాళ ఈట్ ఫిట్ లో రాగులు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్.

0: మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Sky's always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

12:42 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో ఈట్ ఫిట్ లో ఉన్నాం మనం. అండ్ ఈట్ ఫిట్ లో ఇవాళ రాగులు గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. ఈ మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులోనే చాలా చాలా ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు డైటీషియన్స్. ముఖ్యంగా రాగుల్ని మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు కూడా ఈ తృణధాన్యాల్లోకి వస్తాయి కదా. ఈ నేపథ్యంలో రాగుల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటో ఇవాళ ఈట్ ఫుడ్లో తెలుసుకుందాం. రాగులు అనేవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పండుతాయి. రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఆ రాగులు డైలీ వాళ్ళ ఆహారంలో తీసుకుంటారు, రాగి ముద్ద రూపంలో. బట్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతంలో రైస్ ఎక్కువగా పండుతుంది కాబట్టి అక్కడ రైస్ ఎక్కువగా తింటారు. ఇటు మన మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎక్కువగా రాగులు తీసుకుంటారు. అది కర్నూలు బార్డర్లో ఉంటుంది కాబట్టి. ఇలా మనం రీజన్ మారే కొద్దీ మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారం కూడా మారుతుంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏది పండుతుందో దాన్నే తీసుకుంటూ ఉంటారు. మరి రాగుల్లో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే మన దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు కూడా రాగుల్ని క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయస్సు మళ్లిన వారు కూడా రాగుల్ని తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు. అండ్ రాగులు తినడం వల్ల మన వెయిట్ కూడా అదుపులో ఉంటుందంట. అది ఎలాగో కూడా తెలుసుకుందాం. ఈట్ ఫిట్ లో మరిన్ని విశేషాలు, వండర్ఫుల్ సాంగ్ తర్వాత సోను నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన జయం మనదేరా సినిమాలోంచి వచ్చేస్తోంది పాట. వేటూరి గారు రాసింది, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో 12:49 స్టూడియో క్లాక్ లో రాగుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాగులు మనకిచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్టియోపోరోసిస్ రాకుండా పెద్దవాళ్లలో ఈ రాగులు అన్నవి నిరోధిస్తాయన్నమాట. రాగులు వీలైనంత ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్లు అందరూ చెప్తున్నారు. అండ్ అధిక బరువుతో బాధపడేవారు రాగుల్ని ఆహారంలో చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారని చెప్పాను కదా. రీజన్స్ ఏంటంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్స్ కొవ్వు తక్కువగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈ రాగి మాల్ట్ లాంటివి మనం తాగుతూ ఉంటాం కదా, వేరాజ్ ఇడ్లీలు ఉప్మాలు పూరీలు ఇవి తినదానికన్నా కూడా రాగి తీసుకుంటే మనకు కొంచెం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలన్న ఈ కోరిక దరిచేరదు. లైక్ క్రేవింగ్స్ అన్నవి ఎక్కువగా ఉండవు. ఏది చూసినా తినేయాలనిపించడం అలాంటివి బాగా తగ్గుతాయి ఈ రాగులు తీసుకుంటే. ఎందుకంటే మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అదే సమయంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. అండ్ గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. గ్లూకోజ్ అదుపులో ఉంటే ఆబ్వియస్గా షుగర్ లాంటివి రావు. బియ్యం గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందంట. ఫలితంగా ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి చాలా అదుపులో ఉంటాయని చెప్తున్నారు. గర్భిణీలు ఈ పాలిచ్చే తల్లులకు రాగుల్లో క్యాల్

క్యాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో బెనిఫిట్స్ అనమాట, బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ రాగుల్లో ఉండే ఖనిజాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అండ్ అలాగే ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదం చేస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రాగులు ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి, రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయంట. మన స్కిన్ని చాలా పాజిటివ్గా ఫెయిర్గా ఉంచుతాయంట. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి, మీ స్కిన్ని గ్లోగా ఉంచుతాయి. అలాగే వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ చర్మంలో ఉన్నటువంటి ఈ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. రాగుల గురించి బెనిఫిట్స్ ఇవి. అండ్ సమ్మర్ వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారంటే గుప్పెళ్ళు గుప్పెళ్ళు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టేసి తాగేస్తే చాలా కూల్గా ఉంటుంది, కూల్ అయిపోవచ్చు, మనం ఈ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చాలా మంది ఎంత వీలైతే అన్ని సబ్జా గింజలు నీళ్లలో వాడేసి తాగేస్తుంటారు. మరి అది నిజంగా మంచిదా? కాదు అంటున్నారు ఈ ఆహార నిపుణులు అన్నమాట. మరి ఎందుకు కాదో, సబ్జా గింజల్ని ఎందుకు మోతాదులో తీసుకోవాలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ వింటున్నారు, స్టే ట్యూన్డ్.

0: అబచా సబ్జా గింజలు కూడా చేటు చేస్తాయి ఆ బాడీకి. సబ్జా గింజలు ఎక్కువ తాగితే ఏమవుతుంది అబచా అంటున్నారా? ఎస్, మాట్లాడుకుందాం దాని గురించే. ఎందుకు సబ్జా గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అని చెప్పి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు పాడిన పాట విన్నారు కదా. చంద్రబోస్ గారి సాహిత్యానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ట్వెల్వ్ 58 క్రాస్ చేసి 25 సెకండ్స్. ఈట్ ఫిట్ వింటున్నారు. ఈట్ ఫిట్ లో సబ్జా గింజల గురించి చెప్తాన్నాను కదా నేను. ఈ సబ్జా గింజలు అనేవి సమ్మర్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తాయన్న పేరుతో ఈ మధ్యకాలంలో వీటిని విపరీతంగా వాడేస్తున్నారండి. కొబ్బరి నీళ్లు మొదలుకొని లెమనైడ్ స్మూదీస్ ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా వీటిని వేసేసిస్తున్నారు. లైక్ లెమన్ టీ, మనం ఈ డైరీ ప్రోడక్ట్స్ ని మిల్క్ ని అవాయిడ్ చేయాలని చెప్పి లెమన్ టీ తాగుతాం, అందులో కూడా గుప్పెడు గుప్పెడ సబ్జా గింజలు వేసి మనకి ఇచ్చేస్తాడు. కానీ అతిగా తీసుకోవడం అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి అన్న పేరుతో విపరీతంగా వాడేస్తున్నాం. ఈ వేసవిలో నీళ్ల సీసాల్లో నింపుకుని ప్రతిరోజు తాగేస్తూ ఉంటాం కదా. ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కడో చూస్తాం మనం సబ్జా గింజలు మంచివంటారు, వెంటనే వెళ్ళొస్తాం కొనుక్కొచ్చేసుకుంటాం. ఈ హెల్త్ టిప్స్ రీల్స్ ఇవన్నీ చూసేసి నిజానికి సబ్జా గింజలు పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంట. ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టంలో సమస్యలు మొదలవుతాయంట. వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే కడుపు బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు కూడా రావచ్చు. సబ్జా గింజల్ని సరిగ్గా నానబెట్టకుండా, అంటే ఏదో నామకే వాస్తే ఒక పావు గంట నానబెట్టేసి అవి కొంచెం ఇలా ఉబ్బగానే తాగేస్తుంటాం, అవి గొంతులో పేగుల్లో నీటిని పీల్చుకుని మళ్ళీ ఉబ్బిపోతాయి. అవి దీనివల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చంట, గొంతులో అడ్డుపడడం వంటి సమస్యలు తలెత్తొచ్చంట. అంతేకాదు ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలపై కూడా ప్రభావం చూపిస్తాయి. అండ్ మళ్ళీ గర్భిణీలు వీటిని అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్స్ లేకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలాంటివి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. సబ్జా గింజలకు బీపీని తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే లో బీపీ ఉన్నవారు వీటిని అతిగా తింటే రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవచ్చంట. కాబట్టి రోజుకి 1-2 చెంచాల, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే తీసుకుంటే బెటర్ అని డైటీషియన్స్ చెప్తున్నారు. సబ్జా గింజలు కనబడ్డాయి కదా అని నీళ్ళలో వేసి తాగేయకుండా జాగ్రత్తగా లిమిటెడ్ గా తీసుకోమని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. మాట్లాడుకుందాం ఇంకా ఈట్ ఫిట్ లో మరిన్ని విశేషాలు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనే ఉంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్ము అండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా. రచన చంద్రబోస్, పాడిన వారు సందీప్ భౌమిక్, గంగ, ఎంఎం కీరవాణి. ఈట్ ఫిట్ లో మనం క్లోజ్ చేసే ముందు కొన్ని ర్యాపిడ్ గా మనం మంచి టిప్స్ మాట్లాడేసుకుందాం. తినేటప్పుడు చాలా మంది ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, అదేమాత్రం మంచిది కాదు. పూర్తిగా మనం తినే ఆహారం మీదే దృష్టి పెట్టాలి. అండ్ రోజువారీ ఆహారంలో భాగంగా నట్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చాలా మంది

డౌట్స్ ఉంటుంది. ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్ మంచిదంట. మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పు లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఆయా సీజన్స్లో లభించే ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ఆకుకూరలు ఎప్పుడూ మంచివి. రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయని మాట్లాడుకున్నాం. అండ్ ప్రత్యేకించి ఇంట్లో తోడు పెట్టిన తాజా పెరుగుని మజ్జిగను తీసుకుంటే మంచిది. చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ తెచ్చేసుకుంటున్నారు ఈజీగా ఉంటుందని, కానీ ఎప్పుడూ కూడా మనం వీలైతే మట్టి పాత్రలో తోడు పెట్టుకున్న పెరుగును తీసుకోండి. ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ అలాగే భోజనంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. చాలామంది అమ్మో నేను అసలు ఘీ తినండి అంటుంటారు, కానీ లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిదే అని చెప్తున్నారు. రోజు అరగంట ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఏదో ఒక సమయంలో, సాయంత్రం కానీ ఉదయం కానీ. అప్పుడు మనస్సు కాస్త కుదుట పడుతుంది, శరీరం మన అదుపులో ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కూడా మంచిది కాదు. తినేటప్పుడు మొబైల్ ఫోన్ని అవతల బారేయండి, తర్వాత చూసుకోవచ్చు. టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది. ఎందువల్లంటే మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అన్నది మనకి ఖచ్చితంగా సెన్స్లో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. స్టే ట్యూన్డ్.

శశిరేఖ పరిణయం సినిమా నుంచి సైంధవి పాడిన పాట విన్నారు. రచన సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ. సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు, సాయిల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతా ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా, ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్ట్రాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్ని సంచులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆ మంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
2: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ప్రసార

0: ప్రసారం చేసే కార్యక్రమాలు అన్ని బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు, ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
1: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చినగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటివరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712656999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్దమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగాభవాని నిన్న ప్రకటించిన టీజీఈసెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్, ఉమెన్స్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లోనే మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాలా మంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను ఇవాళ కూడా.

0: దాసరినారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అలాగే మరొక ఫిల్మ్ క్వశ్చన్ ఉంది, ఇంకొకటి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కాసేపట్లోనే షో టైం స్టార్ట్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: Yes, good afternoon, my dear listeners. Showtime కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. ఇది షో టైం. 2 గంటల వరకు ప్రతిరోజు నేను అడిగే క్వశ్చన్స్ కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపిస్తూ ఉంటారు కదా. నెంబర్ మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన శ్రోతల కోసం. 0402324 0852, 0402324 0852. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సరైన సమాధానం పంపించాలి, అలాగే మీ డీటెయిల్స్ ని కూడా క్రిస్ప్ గా ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే పంపించండి. క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఫిల్మ్ క్వశ్చన్ తోనే ఇవాళ షో టైం మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టాలి మీరు. కానీ అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు వినబోతున్న పాట సినిమా గుర్తుపట్టి ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరు? ప్రశ్న మరోసారి, ఇప్పుడు మీకు రాబోతున్న పాట వినండి, ఆ సినిమా మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. తర్వాత ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరో నాకు ఆన్సర్ పంపించండి. 0402324 0852. సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.
3: సలాం.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమీ లేదండి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు, చాలా సింపుల్. మీరు ఇప్పుడు వింటున్న సినిమా ఏంటో గుర్తుపట్టండి. ఆ సినిమా పేరు తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు ఎవరు అని అడిగాను నేను. ఆ కానిస్టేబుల్ పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు పంపించలేదు. ఒకవేళ ఎవరు పంపించకపోతే పాట అయిపోయే లోపల ఆ క్వశ్చన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆలోచించి ఆన్సర్ పంపించండి.

మొత్తానికి సాధించారని చాలా మంది శ్రోతలు మరి ఎక్కడ చూశారో లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకున్నారో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు టకా టకా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు, అందరికన్నా ముందు పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అండ్ ఈ సినిమా పేరు మహాత్మా, మహాత్మా సినిమాలో పాట అది, అందుకే నేను కొంచెం ట్రిక్కీగా అడిగాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు స్టార్టింగ్ లో మన శ్రోతలు, బట్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈ పాట అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం చదువుతున్నాను. ఫస్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అమ్మన్ గుర్తు నుంచి. తర్వాత నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురుహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నర్సంపేట వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

మనకి ఇన్ టైమ్ లో కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మహమ్మద్ జైనుద్దీన్ గారు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాత్మా సినిమా, కృష్ణవంశి గారు డైరెక్ట్ చేసిన సినిమా, అది శ్రీకాంత్ గారి 100వ సినిమా. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు గారు కానిస్టేబుల్ గా సస్పెండ్ అవుతారు ఆ సినిమాలో. అందులో శ్రీకాంత్ పక్కనే త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటారు. లాస్ట్ లో మహాత్మా గాంధీ గారి గురించి ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో ఆయన క్యారెక్టర్ ని బాగా చూపించారు కృష్ణవంశి గారు. కరెక్ట్ ఆన్సర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు.

0: మ్యాడ్ సినిమా నుంచి కపిల్ కపిలన్ పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. భాస్కర్ భట్ల గారి సాహిత్యానికి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఎస్, మన కొంతమంది శ్రోతలు కొంచెం ఫీల్ అవుతున్నారు బాగా, ఇన్ టైంలో పంపించలేకపోయాం సార్, కన్ఫ్యూజ్ అయ్యాం సార్ అని. నో ప్రాబ్లం అండి, అంతే కదా. మరి ప్రతిరోజు మనకి వచ్చిన ప్రశ్నలు నచ్చిన ప్రశ్నలే రావు కదా, మనకి వచ్చిన ప్రశ్నల్లోంచి ఆన్సర్స్ పంపించాలి, అదే కదా షో టైంలో ఉన్న మజా. సరే, సెకండ్ క్వశ్చన్ అడగడానికి టైం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోయారని నేను అనుకుంటున్నాను. ఈసారి కొంచెం డైరెక్ట్ ప్రశ్న కాకుండా కొంచెం ప్రతిరోజు రేడియో వినేవాళ్ళకైతే ఇది ఈజీనే. అండ్ ఇప్పుడు మనకి బాగా రోజు జరుగుతున్న రెగ్యులర్ ప్రాసెస్ ఇది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సెన్సస్ని ప్రకటించింది కదా, జనగణన జరుపుతోంది. యాక్చువల్గా 10 ఏళ్లకోసారి మనకి జనగణన జరుగుతూ ఉంటుంది. 2011 తర్వాత ఈ జనగణన అనేది జరగలేదు. 2021 జరగాల్సింది, అప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు జనగణన జరుగుతోంది అండ్ ప్రతిరోజు ఈ పేరు మన రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది, కాబట్టి కొంచెం ఈజీగా ఉండాలని అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర సెన్సెక్స్ డైరెక్టర్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ జనగణన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324 0852, 0402324 0852.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మహారథి సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, గురు చరణ్, గురు కిరణ్ కంపోజిషన్ లో చేతన ఆచార్యతో కలిసి పాడిన పాట ఇది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం వింటున్నారు. షో టైమ్ లో టైం 1:43 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి. ప్రతిరోజు మన వాణిజ్య ప్రకటనలో ఆవిడ పేరుతో పాటు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి, కాబట్టి మన శ్రోతలందరూ చాలా ఈజీగానే చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కా చదివేసుకుందాం. అనంత్ గారు బేగం బజార్ నుంచి పంపించారు, అనిత గారు గజ్వేల్ నుంచి, తర్వాత కమల్ సతీష్ పెద్దాపురం నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, జనమేజయ గారు బేగం బజార్ నుంచి, కాళ్ల శ్రీనివాసరావు కోదాడ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపాల నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, జే నివాస్ గారు తణుకు నుంచి, చోడవరపు సాయి మన్విత గారు గీతానగర్ నుంచి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి, యలగందుల మార్కండేయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుజాత శ్రీనివాస్ చింతల్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, అరుణ్ కుమార్ గారు కేపీహెచ్బి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట సికింద్రాబాద్ నుంచి, ఫరీద్ వెంకటేష్ నందిపేట నుంచి, పత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు ఎక్కడి నుంచి పంపించారు అన్నది మెన్షన్ చేయలేదు. క్రిష్ బొల్లినా గారు మాంచెస్టర్ యూకే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళ ఓల్డ్ అల్వా నుంచి కొండా పవన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి భారతి హోళికేరి ఐఏఎస్ గారు. వీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ గా ఉన్నారు. గతంలో తెలంగాణ కేడర్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవిడ. కొన్ని జిల్లాలకి కలెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. భారతి హోళికేరి గారి ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్ ప్రక్రియ అంతా జరుగుతోందన్నమాట. సో మీరు కూడా ఈ జనగణనలో పార్టిసిపేట్ చేయండి. మన వికాసం మన జనగణన అని ఆవిడ చెప్పినట్టుగా ఖచ్చితంగా మన వికాసం కోసం మనం కేంద్ర ప్రభుత్వానికి మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ జనగణనలో పార్టిసిపేట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఇవాళ దాసరి నారాయణరావు గారి వర్ధంతి అని చెప్పాను కదా, ఆయనకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఉందని చెప్పాను కాబట్టి, అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గా ఇవాళ దాసరి నారాయణరావు గారి గురించి ఒక క్వశ్చన్ అన్నమాట. ఈజీ క్వశ్చన్, సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారు ఒక సినిమాలో జేమ్స్ బాండ్ గెటప్ లో కనిపించారు. ఒక పాట కూడా ఉంటుంది, మీరు ఆలోచిస్తే దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్ లో కనబడిన సినిమా ఏది? దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్ లో కనిపించిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి 0402324082 0402324 మీద మీ ఆన్సర్ని, మీ డీటెయిల్స్ ని వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు.

0: ఆర్యా మూవీ నుంచి డిఎస్పి కంపోజిషన్ లో కేకే పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో థర్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఇవాళ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్ ఇది. సినిమా రెగ్యులర్ గా ఫాలో అయ్యే రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి నాకు, స్వయంవరం అని, ఎమ్మెల్యే ఏడుకొండలని, బట్ అవి కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి కాసేపట్లో చెప్తాను నేను. అందుకన్నా ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. చైతన్య దుర్గ గారు హైదరాబాద్ నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, ఎలగందుల మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, దాసి రామచంద్రం గారు కాశీబుగ్గ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, క్రిష్ బొలినా గారు మాంచెస్టర్ నుంచి, వీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మనకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ వివిధ భారతి ఫర్ ద ఫస్ట్ టైం అంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ కీప్ లిజనింగ్ అవర్ వివిధ భారతి రెగ్యులర్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ మాంచెస్టర్. తర్వాత రామచంద్రారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బొడ్డు షేకులు శ్యామల గారు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. గట్ల కవిత గారు మెట్పల్లి జగిత్యాల నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దీర్ఘ సుమంగళి భవ అనే ఒక సినిమాలో ఆయన కనిపిస్తారు, జేమ్స్ బాండ్ గెటప్ లో. 1998 లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించారు దాసర్ నారాయణరావు గారు. మీరు అందులో రాజశేఖర్ గారు, రమ్య కృష్ణ హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. అందులో రమ్యకృష్ణ గారి ఫాదర్ రోల్లో కనిపిస్తారు దాసర్ నారాయణరావు గారు. అందులో రమ్యకృష్ణ గారు ఆయన ఫాదర్ ని జేమ్స్ బాండ్ గా ఊహించుకుంటారన్నమాట. అదొక ఇమాజినేషన్ సీన్. అది మా నాన్న జేమ్స్ బాండ్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది అందులో, చాలా బాగుంటుంది ఆ పాట. అందులో దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్ లో సరదాగా ఫనీగా అందరినీ అలరించారన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్, దీర్ఘ సుమంగళి భవ అనే సినిమాలో. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఉత్సాహంగా మీరు ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి, రాంగ్ ఆన్సర్స్ పంపించినా పర్లేదు, మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు షో టైంని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేస్తుంది, పెళ్ళాం ఊరెళ్తే సినిమా నుంచి, చిర్రా ఊరు విజయ్ కుమార్ సాహిత్యానికి, మణిశర్మ గారి సంగీతం, బాలుగారు పాడింది. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674.

7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఉన్ని కృష్ణన్ పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, ఉగాది సినిమాలో పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెలు గారు రాసిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్

ఆఫ్టర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నవీ ముంబైలో 2025 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. చాలా మంది ఉత్కంఠగా చూస్తున్నారు ఆ మ్యాచ్ ని. వర్షం తర్వాత మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒపోనెంట్ టీం సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ ఇన్నింగ్స్ వెనుక హర్మన్ ప్రీత్ మైండ్ గేమ్ ఉంది. మ్యాచ్ మధ్యలో జట్టు చాలా ప్రెషర్ లో ఉన్నప్పుడు తానే క్రీజ్ లో నిలబడి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడింది కెప్టెన్ హర్మన్ కౌర్. తర్వాత బౌలింగ్ లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక టిపికల్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే షఫాలీ వర్మకి బౌలింగ్ ఇవ్వడం. ఆ నిర్ణయమే మ్యాచ్ ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఫస్ట్ షఫాలీకి బౌలింగ్ ఇవ్వగానే చాలా మంది అసలు ఏం చేస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ అనుకున్నారు. కానీ షఫాలీ 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని భారత్ వైపు తిప్పింది. అంత క్రేజీగా కూడా ఆలోచించగల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నమాట. 52 పరుగుల తేడాతో భారత్ గెలిచింది ఆ మ్యాచ్. వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఆ మ్యాచ్ విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో హర్మన్ కౌర్ పంచుకున్న ఒక ఫోటో బాగా వైరల్ అయింది. మీకు గుర్తుంటే ఆమె ధరించిన ఒక టీషర్ట్ మీద క్రికెట్ ఈజ్ నాట్ ఎ జెంటిల్మెన్స్ గేమ్, ఇట్స్ ఎవ్రీవన్స్ గేమ్ అని రాసింది. పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో కూడా భారత మహిళా ఆటగాళ్లు శ్రమకి అద్దం పట్టే చిత్రం అది. అందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఉమెన్ క్రికెట్ ని పట్టించుకోని చాలా మంది ఈ మధ్య కాలంలో మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, అది ఏ గేమ్ అయినా సరే అని నిరూపించారు మన మహిళా క్రికెట్ జట్టు. అండ్ ఆ క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకు గూస్ బంప్స్ వస్తాయి కదా. 2025 ఉమెన్ వరల్డ్ కప్ నవీ ముంబైలో జరిగింది. ఎస్, ఆ ఫీల్ అలాగే ఉంచుతూ మరొక మంచి సాంగ్ వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ట్యాగోర్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్ లో చంద్రబోస్ సాహిత్యం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

Madhurima. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తన సక్సెస్ స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఎదిగింది ఆమె, కేవలం స్పాన్ ఆఫ్ 7-8 ఇయర్స్ లో ఉన్నది. హర్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 120+. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 171 పరుగులు. ఇప్పటికీ టిల్ డేట్ ప్రపంచ మహిళా క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఆమె కేవలం ప్లేయర్ కాదు, సింబల్ ఆఫ్ చేంజ్ అని చెప్పొచ్చు. జట్టులో ఆమె ప్లేయర్ మాత్రమే కాదు, ఒక కుటుంబం లాంటి నాయకురాలు. ప్రతి ప్లేయర్ మనస్సు చదవగలిగే మానసిక బలం హర్మన్ ప్రీత్ కౌర్ది. 2022 ఫైనల్ తర్వాత హర్మన్ కౌర్ చెప్పిన మాట గుర్తుందా? మేము మెడల్ మిస్ అయ్యాం కానీ లక్ష్యాన్ని కాదు అని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళకి అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలరు చెప్పండి. అదే ఆమె ధైర్యం. ఆమె చేసే ప్రాక్టీస్ కూడా ప్రస్తుత జెన్జీని ఊపేస్తోంది, క్రికెట్ మీదకి వాళ్ళ ఇంట్రెస్ట్ని పెంచేస్తోంది. డ్రోన్ వీడియోస్ కానీ, 3D షాట్స్ అనాలిసిస్ కానీ, వర్చువల్ విజన్ టూల్స్, ఫిట్నెస్లో ఆమె పురుష ఆటగాళ్ల కంటే బెటర్గా ఉందంట క్రికెట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఎంత గొప్ప విషయం కదా. ఇంకా మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తొలి ప్రేమ సినిమా నుంచి దేవ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అవుతోంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అండ్ ఆమె వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆమె ఒకసారి ఫిక్స్ అయితే మ్యాచ్ గెలిచి తీరాల్సిందే అన్న ఉక్కు సంకల్పం హర్మన్ ప్రీత్ కౌర్ది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయాణం పంజాబ్లోని మోగాలో మొదలై, మోగా అనేది ఒక మారుమూల గ్రామం, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు ప్రపంచమంతా ఆగి చూస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ని. ఎంతోమంది మహిళలకు ఇప్పుడు ఆమె ఒక ఇన్స్పిరేషన్. సరే, ప్రతి వాళ్ల లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ అనేది దానికి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా మంచి ఫేజ్ ఉంటుంది, చెడు ఫేజ్ ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ లైఫ్లో కెరీర్లో కూడా అలాంటి ఫేజ్ని దాటుకునే వచ్చింది. తను కూడా ఒక డార్క్ ఫేస్ చేసింది మధ్యలో, బట్ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సక్సెస్తో వాటన్నింటినీ వెనక్కి నెట్టేసింది. కాబట్టి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. అయితే యాక్చువల్గా హర్మన్ ప్రీత్ కౌర్ తండ్రి హాకీ ఆటగాడు, కానీ తన కూతురు చేతిలో మాత్రం క్రికెట్ బ్యాట్ పెట్టారు ఆయన. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. బ్యాట్ బాట అయిందనమాట. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు సైలెంట్గా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ పేరు పలికినప్పుడు భారత క్రికెట్ గర్వంతో తలెత్తుకుంటుంది. ప్రజెంట్ ఆమె టార్గెట్ T20 వరల్డ్ కప్. కౌర్ అంటే కరేజ్. హర్మన్ ప్రీత్ కౌర్ గెలిచింది బౌండరీలు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయం. అందుకే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే హర్మన్ ప్రీత్ కౌర్కి. ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఇవాల్టి షోలో మనం విన్న ఆ చివరి పాట నువ్వొస్తావని సినిమాలోది. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, పోతుల రవికిరణ్ సాహిత్యం, రాజేష్ సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: हमारे पास मन्नत खान, समारा खान, मोहम्मद अंजान, सैफ अली, कमाल खान, मरियम बानो और मोहम्मद अली. आपकी पसंद का ये गाना सुनिए.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషం కావస్తుంది. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని అలరించి పలకరించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి షురూ అవుతుంది. తర్వాత 5:30 కతిందాం కార్యక్రమం ఉంటుంది. 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జీ జ్యోతి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ಮಾಟ ಚಪ್ಪನ್ರಿ ಪಾಠ ಇನ್ನೊನ್ರಿ. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. శ్రోతలు మరి ఆలస్యం ఎందుకు, వెంటనే 0872322 కోడ్ను జతయేసి 2950081 ఇంకో నంబర్ 2300081 ఈ

ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరొచ్చు. ఇంకా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇదే పిన్కోడ్ నంబర్. అక్షరాల కలయిక పదాలుగా మారి పదాల కూర్పు వల్ల కావ్యం ఉద్భవించినట్లు స్వరాలతో కూర్చిన మాల సంగీతమై సామవేదంగా మలచబడిందట. మరి ఆ స్వరాలు కలగలిసిన గీతాలను ఇప్పుడు విందాం మన మాట చెప్పుండ్రీ పాటయినుండ్రీ కార్యక్రమంలో. ముందుగల్లా హ్యాపీ వెడ్డింగ్ చిత్రం కోసం హేమచంద్ర శ్రావణ భార్గవి ఆలపించిన ఈ గీతం విందాం. ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది శక్తికాంత్ కార్తిక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రీ పాట ఇనున్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు ఉత్తరం ద్వారా కూడా మీరు పాటల్ని కోరొచ్చని అని అనుకున్నాం కదా. అయితే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు ఉత్తరాన్ని రాసి పంపినరు. వీరికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి పాట వేవేలా వర్ణాల అనే పాటను సంగీతన చిత్రం నుంచి వినిపించండి అంటూ కోరినరు. వారి కోసం అయితే పాటను వినిపిస్తా. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాల్ని రాసి పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్. ఇప్పుడైతే వారు వారి కోరిక మేరకు వారు కోరుకున్న పాట విందాము.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి మీ పేరు.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, బాగున్నారా?
2: బాగున్నాం బాగున్నాం, మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం.
2: నా పేరు ఎం నగేష్. నేను దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుని. మా సంఘం విచ్చేసి నేషనల్ అఫైర్స్ ఫర్ ఇండియా, ఎన్పిఆర్డి.
1: ఓకేనండి.
2: అయితే ఇందులో ఏమంటే వికలాంగులకు సహాయ సహకారాలు అనేది మా సంఘం తరఫున చేస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి సంక్షేమం కానీ, ఎటువంటి పథకాలు కానీ, ఏమన్నా లోన్స్ కానీ, ఏమన్నా కానీ వాళ్ళకి అవ్వకపోతే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 1వ తేదీ నాటికి స్టేడియం లో మీటింగ్ పెడుతున్నాము.
1: ఎక్కడ స్టేడియం లో?
2: స్టేడియం గాంధీ పార్క్ దగ్గర.
1: ఓకే.
2: అయితే జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరూ హాజరు కావాలి, తమ సమస్యలు గింత మా వరకు
1: తీసుకురావాలి.
2: మేము వారం రోజుల లోపలనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్య తీసుకుంటామనేసి మేము
1: నిర్ణయించినాము. మంచి ఆలోచన, ప్రజల కోసం మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నట్టు మీరు.
2: అవునవును,
1: చెప్పండి. ఇంకా అయితే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకున్నారు మీరు? ఇప్పుడు మీరు స్టేడియం లో ఉన్నది ప్రోగ్రామ్ అన్నారు కదా, ఎప్పుడు ఏ రోజు పెట్టుకున్నారు?
2: మండే
1: రోజు. ఈ మండే? ఓకేనండి. ఫస్ట్ నాడు జూన్ 1వ తేదీ నాడు. ఓకేనండి. మరి మీరు చెప్పిన విషయాలు కొంతమంది శ్రోతలు అయితే వినే ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ వారికి ఏమైనా సమస్యలు ఉంటే మీ దాకా వచ్చి వాళ్ళు సమస్యల్ని తీర్చుకోవాలని అనుకుంటున్నా. చెప్పండి, ఇవాళ ఏ పాట వింటారు మరి నాగేష్ గారు?
2: మేము ఎర్ర సముద్రం నుంచి మాయమైపోతున్నాడమ్మా మనసు అన్నవాడని ఆ పాట వినాలంటున్నాం.
1: తప్పకుండా వినిపిస్తా. సరే,
2: తర్వాత ఇంకొకటి, శ్రోతలు కొందరు మంది విన్న వాళ్ళు, వాళ్ళకు మేము చెప్పిన అటల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మా నంబర్ కు ఫోన్ చేయొచ్చు.
1: ఓకే, చెప్పండి. మీ
2: నంబర్ చెప్తాము.
1: చెప్పండి.
2: 8179 8179 2107 2107 80 80.
1: ఇంకోసారి చెప్పండి నంబర్.
2: 8179 8179 2107 2107 80 80. ఈ నంబర్ కు సంప్రదిస్తే వాళ్ళకి ఏమన్నా సమయం గీతే ఏమన్నా అర్థం కాకపోతే మేము సలహా సూచనలు ఇస్తారు.
1: ఓకేనండి. చాలా చక్కగా మాట్లాడినరు నగేష్ గారు, మీకు ధన్యవాదాలు. ఫోన్ చేసినందుకు కూడా, మంచి విషయాలు చెప్పినందుకు కూడా. అట్లనే శ్రోతలకు వికలాంగులకు ఉన్నటువంటి సమస్యలను మీరు తీరుస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. మరి మీ ఓకేనండి, మీ పాట విందాం మరి.
2: ఓకే మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లా పాటల్ని కోరాలంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873-23 కోను జత చేసి 2950-81, ఇంకొక నంబర్ 2300-81. ఇప్పుడైతే మరో శ్రోత మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, హలో, హలో వెంకటేష్ గారు, హలో,
4: హలో, ఓకే,
3: వినిపిస్తుందా?
4: ఇప్పుడు వినిపిస్తుంది.
3: ఓకే వెంకటేష్, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
4: మీకు శుభ సాయంత్రం మేడం. ఫస్ట్
3: మీకు కూడా అండి, ధన్యవాదాలు.
4: మీ షో బాగుంటుంది మేడం, మీ షో కూడా బాగా చేస్తుంటారు. మీకు ఒక ముఖ్యంగా మీకు లెజెండ్
3: ధన్యవాదాలండి.
4: చిన్నవారైనా సరే, నేను పెద్ద, నేను వయసులో నాకు 55, అన్నయ్య అనుకోండి, బాబాయ్ అని అనుకోండి మేడం.
3: ఓకేనండి, థ్యాంక్ యూ.
4: మీ షో బాగా చేస్తుండ్రు, శ్రోతలు కూడా మంచి అలరింప చేస్తుండ్రు. మీరు ఏం చేస్తుంది అంటే ఒక శ్రోతతో నవ్వుతూ మాట్లాడుతుంది మేడం, అదే మాకు పెద్ద ఏమంటారు సంతోషం మేడం.
3: ఓకేనండి.
4: అది ఇంకోటి, ప్రతి మనిషిలో ఒకటి నవ్వు ఉండాలి మేడం. ఆ నవ్వు ఉంటే నవ్వుతూ మాట్లాడితే అవతల వ్యక్తి కూడా నవ్వుతూ మాట్లాడతాడు. నవ్వు అనేది మంచిది మేడం. ఏ డాక్టర్తోనికైనా ఏమైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ నవ్వాలి మేడం.
3: కరెక్ట్నండి.
4: ఆ నవ్వుతోనే ఎన్ని రోగాలు కూడా పటాపంచలైపోతాయి.
3: 100% కరెక్ట్ ఇది.
4: ఇది చాలా, ఇది నవ్వుతుంది మేడం. ఎంత శత్రువుకైనా నవ్వుతూ మాట్లాడితే అవతల వ్యక్తి కూడా
3: ఆటోమేటిక్ గా మిత్రుడు అయిపోతాడు కదా, శత్రువు కూడా. అవునవును,
4: నాకు అనుభవపూర్వకంగా తెలిసిన మేడం. టైలర్ వర్క్ చేస్తాను మేడం. నా కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడితే మాకు కూడా మంచి సహకరిస్తారు మేడం.
3: అవునవును,
4: దాని నుంచి కూడా బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది మేడం.
3: అది కరెక్ట్, వచ్చే గిరాకీ కూడా ఇంకెక్కువ వస్తుంది కదా.
4: అలా వేరేలో కూడా చెప్తారు మేడం, అట్లా వస్తారు. ఇక్కడ పోతే మన వెంకటేశ్వర అనుకోతే వర్క్ బాగా చేస్తారు, ఆయన కూడా మంచి నిదానం ఉంటాడు, మంచి మాట్లాడతాడు,
3: కరెక్ట్
4: ఎక్స్పెక్ట్ అని కూడా చెప్తారు మేడం.
3: అవునండి
4: మేడం.
3: మరి ఇప్పుడు అధిక మాసం కదా, మరి ఇప్పుడు మీకు గిరాకీ ఎట్లయితుంది?
4: మాది ఏం లేదు మేడం, నాది దగ్గర దగ్గర మీరు అబద్ధం చెప్పారు, నిజం చెప్తా. 30 ఇయర్స్ నుంచి మా టైలరింగ్ వర్క్ మేడం. ఇక్కడ మొత్తం వర్క్ 12 నెలలు వర్క్ ఉంటుంది మేడం మొత్తం.
3: ఓకే,
4: చేసి అలసిపోతుంటాం
3: మేడం. ఓకే, అయితే మీ బిజినెస్ చాలా చక్కగా నడుస్తుంది అన్నట్టు. అయితే ఓకే, మీరు బ్లౌజులు అంటే లేడీస్ జెంట్స్ అన్ని కుడతారా, లేకపోతే బ్లౌజులు వర్క్ కూడా చేస్తారా, మగ్గం వర్క్ అవి కూడా చేస్తారా, ఓన్లీ కుట్టుడేనా?
4: మా మేడం బ్లౌజులు కుడతారు మేడం. నేను ఎంబ్రాయిడర్, మిషన్ ఎంబ్రాయిడర్ అంటే మీకు ఉంటది. ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చింది, 10 బాగుంది. నాకు పాత కస్టమర్లు బాగుంటారు మేడం.
3: ఓకేనండి. సరే మరి ఏ పాట వింటారు ఇవాళ?
4: చిన్న మాట చెప్పామంటే
3: అంటే మనకు టైం కూడా లేదండి, మీరు పాట చెప్పండి, పాట విందాం.
4: మేఘ సందేశం పాట మేడం, అందులో ఒక పాట మేడం. ఏం పాట అంటే, రాళ్ళు పూల తేనియకై రాతి పూల తుమ్మెదునై.
3: ఓకేనండి, మరి మనకు సమయం లేదు, మీ పాట వస్తుంది విందాం మరి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ.
3: ఓకేనండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొజామట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యల రాత్రి 7:45 నుంచి 8:45 దాకా ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి కూడా ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కతిందాం. పిల్లల కోసం కార్యక్రమం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్నారు కతిందాం. పిల్లలకు కథలంటే ఎంతో ఇష్టముంటాయి. కథ చెప్తామని పిలిస్తే చాలు, ఏ పనిలో ఉన్నా కూడా ముందర అచ్చి కూసుండి కథ చెప్పిగా అన్నట్టు చూస్తారు. ఈ కథల్ని వింటే పిల్లలకు ఆలోచన శక్తితో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఇతరులను ప్రశ్నించే అలవాటును కూడా అబ్బుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో నీతి కథలు, రాజుల కథలు అనుకుంటా ఎన్నో రకాల కథలుంటాయి. మరి మీ పిల్లలకు ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజ్జామట్టు 5:30 కథల్ని వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇయ్యలటి కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఉపవాసం ఉపదేశం కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అడవులు నరికితే ఇబ్బందే కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు

0: ఎంవాణి. ముందుగా విందాం అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఉపవాసం ఉపదేశం. కథ విందాం. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు టి స్రవంతి.
1: రామాపురంలో భార్యాబిడ్డలతో కాపురం ఉన్న కనకయ్య ఒట్టి పిసినారి. పిల్లికి బిచ్చం వెట్టడు. పాపం పుణ్యం దేవుడు దయ్యమంటే పట్టదు. ఉపవాసాలంటే చచ్చేంత భయం. ఎంత పుణ్యదినమైనా చిన్నపిల్లలతో సహా ఇంట్లో అందరూ ఉపవాసమున్నా అతను మాత్రం ఉపవాసం చెయ్యడు. ఒక్కడికి వంట చెయ్యాల్సిందే. అందరూ వెక్కిరించినా బతిమారినా విసుక్కున్నా వినేవాడు కాదు. పైనుంచి నేను చేసేది పూజే కదా, పొట్ట పూజ అనేవాడు. ఒకసారి అతనికి ప్రాణం మీదకు వచ్చినంత జబ్బు చేసింది. వాళ్ళు శివభక్తులు కావటం వల్ల భార్య మనసులో భయపడుతూనే కనకయ్య చేత శివరాత్రి దీక్ష చేయిస్తానని మొక్కుకుంది. కనకయ్య కోలుకున్నాడు. శివరాత్రి రానే వచ్చింది. భార్య భయపడుతూనే విషయం చెప్పింది. శివయ్య విరుచుకుపడ్డాడు. ఒక్కసారే ఉండలేని తను పడితే విడవకూడని శివరాత్రి దీక్ష ఎందుకు మొక్కుకున్నావని తిట్టిపోసిండు. వినీ వినీ భార్య గంగమ్మక్కూడా కోపమొచ్చింది. మొక్కింది నీకోసమేగా, అయినా కష్టాలు కఠినంగా ఉన్నప్పుడు మొక్కులు కఠినంగా ఉండాలి. అప్పుడే ఫలిస్తాయి కోర్కెలు అంటారు పెద్దలు. ఏడాదికి ఒక్కరోజేగా, పైనుంచి ఒకరోజు భోజనం ఆదా కూడాను అంది వెటకారంగా అతని పిసినారితనం ఎత్తిచూపుతూ. కనకయ్యకి ఏం చెయ్యాలనో తోచలేదు. కాదంటే పడిలేచాడు. దేవుడితో పని. అవునంటే ఒక్కసారితో బోయేది కాదు. దేవుడంటే భయమున్నా లేకున్నా ఎప్పుడూ ఎలాంటి ఒప్పందాలు పెట్టుకునేవాడు కాదు. అందువల్ల భయముండేది కాదు. కాని ఇప్పుడు భార్య తన తరపున మొక్కేసుకుంది. ఏం చేస్తాడు? చివరికి విసుక్కుంటూ కసురుక్కుంటూ ఉపవాసం చేయడానికి ఒప్పుకున్నాడు. ఎప్పటిలాగే 10 గంటలకు కడుపులో ఆకలి కరకరమని మొదలయ్యింది. పనిలో పడితే మర్చిపోవచ్చని దుకాన్లకు బయలుదేరిండు. గుమ్మం దిగబోతుంటే ముష్టివాడు అనిపించిండు. కనకయ్య లేని సమయంలో ముష్టివాడు రావడం, గంగమ్మ మిగిలింది ఏదో పెట్టడం జరుగుతూ ఉండేది. ఆ సంగతి కనకయ్యకు తెలియదు. కనకయ్య కసురుకుంటాడేమోనని ముష్టివాడు భయపడ్డాడు. కాని కనకయ్య వాణ్ణి చూసి జాలిపడ్డాడు. ఆకలి ఎంత బాధాకరమో అర్థమవుతోంది. తన ఎలాగూ తినలేదు, వాడినైనా తినని అనుకున్నాడు. దొరకనినాడు వాళ్ళకెలాగూ శివరాత్రే కదా అనుకున్నాడు. భార్యని పిలిచి ఏమైనా పెట్టమని చెప్పి దుకాణానికి బయలుదేరిండు. 1 గంటైంది. కనకయ్య ఆకలి పరిస్థితి చెప్పనడవి కాకుంది. అందులో తనది మిఠాయి దుకాణం. భార్య చూడబోయిందా అని ఒక్క క్షణం ఆలోచించాడు. కాని మనసు ఒప్పుకోలేదు. దేవుడితో పని అనుకున్నాడు. ఇంతలో ఓ కుక్క నీరసంగా దుకాణం ముందు కూలబడింది. పాపం, శివరాత్రి కదా, దానికి ఏమి దొరికినట్టు లేదు అనుకున్నాడు కనకయ్య. మూగజీవి ఆకలి వేస్తుందని ఏమడుగుతుంది అనుకొని ఆకలిగొన్న కుక్కకి కొన్ని జంతికలు వేసిండు. అది కృతజ్ఞతాభావంతో చూసింది. ఇందాక ముష్టివాడి కళ్ళలోనూ అదే కనిపించింది కనకయ్యకు. అతి కష్టం మీద సాయంత్రం వరకు గడిపిండు. ఇంట్లో వాళ్ళు పళ్ళు తిన్నారు. కాని కనకయ్యకు ఉబ్బస వ్యాధి వల్ల కొద్ది పాలు తాగి పడుకున్నాడు. ఆ రాత్రంతా ఆకలితో నిద్రవట్టలేదు. క్షుద్బాధ ఎంత భయంకరమో కనకయ్యకు అర్థమైంది. ఆకలి తీర్చడంలో కలిగిన సంతృప్తి అర్థమైంది. ఎదుటివారికి సహాయపడితే వారు ఎంత ఆనందిస్తారో తెలిసింది. ఇదంతా శివుని మహిమే అని ఇంట్లో జనం నమ్మారు. ఒక్క ఉపవాసం ద్వారా అతడి జీవితమే మారిపోయింది.
0: ఇప్పటిదాకా అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఉపవాసం ఉపదేశం కథ విన్నారు. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్పిండ్రు టి స్రవంతి.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అడవులు నరికితే ఇబ్బందే కథ వింటారు. ఈ కథ చెప్తారు ఎం వాణి.
5: అమరావతి నగరాన్ని చంద్రసేనుడు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజసభలో ప్రవేశించిన ఆ రాజ్య ప్రజలు, "మహారాజుగారికి ప్రణామాలు. అయ్యా, మన నగర పొలిమేరల్లోని గ్రామాల్లోకి అడవి జంతువులు ప్రవేశించి బీభత్సం చేస్తున్నాయి. ప్రజలు బహిరంగంగా తిరగడానికి తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక అడవి జంతువుల నుండి మమ్మల్ని, మా పంటలను కాపాడండి" అని విన్నవించారు. "ఏమిటి, ఎన్నడూ లేనిది అడవి మృగాలు నగరంలోనికి ప్రవేశిస్తున్నాయా? మంత్రివర్యా, వెంటనే మనం వేటకు వెళుతున్నాం. దానికి కావలసిన ఏర్పాట్లు చేయించండి" అన్నారు రాజుగారు. మరుదినం తన సైన్యంలోని కొందరు విలువిద్య నైపుణ్యం కలిగిన వారితో కలిసి తన నగర పొలిమేరలలోని అడవిలో ప్రవేశించి ప్రజలను భయపెట్టే పులులను తరుముతూ అడవి లోపలకు తన పరివారాన్ని వదిలి వెళ్లాడు రాజు. ఎండవేడికి దాహం వేయడంతో చుట్టుపక్కల ఎక్కడా నీటిజాడ లేకపోవడంతో నీరసంతో ఒక చెట్టు కింద చల్లదనానికి సేదతీరాడు. బాగా అలసటగా ఉండడంతో వెంటనే నిద్రపట్టింది. కొంత సమయం తరువాత మెలకువ రావడంతో ఎదురుగా ఉన్న కోతిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. పలురకాల మధుర ఫలాలు అందించిన కోతి ఆకుదొన్నెలో చల్లని నీరు తెచ్చి అందించింది. పండ్లు ఆరగించి మంచినీరు త్రాగిన అనంతరం, "మహారాజా, ఆకలి, దాహం ఎండవేడి నుండి తేరుకున్నారా? ఆహారం, నీరు సమస్త ప్రాణకోటికి ఎంత అవసరమో తెలుసుకున్నారా? అవసరాలకు వ్యవసాయానికి, ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇష్టానుసారంగా అడవులను నరికివేస్తున్నారు. మాకు ఇక్కడ నీరు, ఆహారం లభించకపోవడంతో మీ రాజ్యంలోని గ్రామాలలోనికి వస్తున్నాం. మా అడవులను హరించివేస్తున్నారు మీరు. గ్రహించండి, తప్పు ఎవరిదో మీకు తెలియదా? వృక్షాలు ఎక్కువ ఉంటే అంతా క్షేమం, లేకుంటే ఎంతో క్షామమని. ప్రకృతి ధర్మాన్ని పాటించి సకాలంలో వర్షాలు కురవాలి అంటే చెట్లే కదా ఆధారం. సమస్త భూమండలంలోని ఋతువులను నిర్దేశించేది చెట్లే. నేడు మనం ఇంతగా ఎండలు అనుభవించడానికి కారణం మనుషులు కారా? ఈ భూమండలంపై 3 వంతులు చెట్లు ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మీకు లేదా? మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, మీకు కావలసిన ప్రాణవాయువును అందించేది చెట్లే కదా. రాళ్లతో కొట్టిన తీయని ఫలాలు అందించి వాటి ద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నాం అన్న విశ్వాసం మీకు లేకుండా నిర్దాక్షిణ్యంగా చెట్లను నరకడం తప్పు. అనుక్షణం ప్రాణభయంతో నిత్యం ఆహార అన్వేషణలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జీవించే మమ్మల్ని వేటాడే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది అన్యాయం అనిపించడం లేదా? మీకు మీరు మా అడవులలోనికి వచ్చి మా జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడం తప్పు అని మీకు తెలియడం లేదా? మీరు మీ రాజ్యంలోని భాగాన్ని పొరుగుదేశం వారు ఆక్రమణ చేస్తే అంగీకరిస్తారా? మరి మా అడవులను ఎందుకు ఆక్రమించుకుంటున్నారు? మనుషులు అడవిని ఆక్రమించుకున్న అనంతరమే మేము నగరంలోని గ్రామాలలో ప్రవేశించాం. మా అడవిని మాకు వదిలేయండి. ఇలా దురాక్రమణ చేయడం తప్పు అని మీ ప్రజలకు తెలియజేయండి. పదండి, మీరు రాజధాని చేరుకునే మార్గం చూపిస్తాను" అని అడవి వెలుపలకు దారితీసింది కోతి. అడవులు నరకడం, వేటాడడం నిషేధిస్తూ

0: ఆజ్ఞలు జారీ చేశారు రాజుగారు. చేరువగా ప్రవహించే కృష్ణానదీ నీటిపాయను అడవిలోనికి మళ్లించి చెరువులు నింపి జంతువుల దాహార్తిని తీర్చారు మహారాజు.
1: ఇంతవరకు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అడవులు నరికితే ఇబ్బందే కథ విన్నరు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్పినరు ఎం వాణి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరందరిన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలటి కతిందాం కార్యక్రమం సమాప్తం. ఇక రేపు పొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. ఇది మొదటి భాగం. సమర్పణ యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: ఇది 100.2 FM. మనస్సు నింట మీరు వింటున్నారు యువవాణి, యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, వారి అనుభవాలను, అనుభూతులను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమమే ఈ యువవాణి. ఈలటి యువవాణి కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జీ జ్యోతి పెట్టిన ముచ్చట విందాం.
3: ఈనాటి యువత వాళ్ళు చదువుకునే రంగంలో ప్రతి ఒక్కరూ మంచి స్థానాన్ని సంపాదించాలని అనుకుంటారు. అయితే ఐటీలో తను మేటి అనిపించుకునే తందుకు ఈరోజటి ముచ్చట కార్యక్రమంలో నీలి శీర్షిక ఐటీ రంగంలో మేటి అనిపించుకుని ప్లేస్మెంట్లో ఉద్యోగాన్ని కూడా సాధించింది. అలాంటి శీర్షికతో ఇప్పుడు ముచ్చట పెట్టబోతున్నాము. నమస్తే శీర్షిక.
4: హాయ్ మ్యామ్.
3: ముందుగా మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
4: నా పేరు నీలి శీర్షిక. నేను జగిత్యాల నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నీలి లక్ష్మణ్, తను బిజినెస్ మ్యాన్. అమ్మగారి పేరు నీలి అరుణ, తను హోమ్ మేకర్. నాకు ఒక అక్క ఉంది, తన పేరు నీలి శ్రేణిక. తను కూడా ఉద్యోగం చేస్తుంది.
3: తనేం ఉద్యోగం చేస్తుంది?
4: తను కూడా ఐటీ రంగంలోనే ప్లేస్మెంట్ సాధించి ఉద్యోగం చేస్తుంది.
3: ఐటీ రంగంలోనే?
4: అవును.
3: ఓహో, అయితే ఈ ఉద్యోగం సాధించడానికి మీ అక్కనే మీకు బాగా ప్రోత్సాహం అందించి ఉంటది కదా?
4: అవును.
3: ఓకే, అయితే మీ అక్క ఐటీని చూజ్ చేసుకోవడానికి మీ డాడీ అంటే అను కోరుకునేవారా ఐటీలోనే మా ఇద్దరు పిల్లలు చదువుకోవాలి అనేది?
4: అలా ఏం లేదు.
3: తను బిజినెస్ మ్యాన్ కాబట్టి అట్లా అడుగుతున్నాను.
4: అలా ఏం లేదు. మా అంటే మా అన్నయ్యలు గాని మాకంటే పెద్దవాళ్ళు గాని అందరూ అదే రంగంలో ఉండడం వల్ల వాళ్ళని చూసి మాకు ప్రోత్సాహం వచ్చి మేము అందులో వెళ్ళాలనుకున్నాము.
3: ఓకే, ఇద్దరు ఒకటే సబ్జెక్ట్ అక్క చెల్లే ఐటీ?
4: అవును.
3: ఓకే, అయితే మీ చదువు ఎక్కడ కొనసాగింది?
4: నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ కాలేజ్ లో చదువుకున్నాను.
3: అంతకుముందు 10th, ఇంటర్ ఎక్కడ?
4: 10th వచ్చేసి జగిత్యాలలోనే శ్రీ చైతన్య హై స్కూల్ లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ లో చదువుకున్నాను. ఎంసెట్ రాసి ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి కౌన్సిలింగ్ ద్వారా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది.
3: అయితే ఐటీని సాధించాలన్న ఉద్దేశంలోనే బీటెక్ చదివి ఉంటారు కదా మీరు? ఫస్ట్ రాయడం ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు వచ్చేసిందా?
4: అవును, ఫస్ట్ ఎంసెట్ రాశాక మాకు 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటది. ఫస్ట్ రౌండ్ లో ఐటీఎం రాలేదు గానీ వేరే వచ్చింది. కానీ సెకండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు ఐటీ అనేది వచ్చేసింది అనమాట.
3: మీరు అనుకున్న కాలేజ్ లోనే వచ్చిందా?
4: అవును.
3: ఓకే, అయితే మిమ్మల్ని ఐటీ కంపల్సరీ ఐటీలో తెప్పించుకో

0: చెప్పుకోవాలని, మీ అక్క ప్రోత్సాహం, మీ నాన్న అమ్మా నాన్న ప్రోత్సాహం ఎలా ఉండేది?
1: మా అమ్మ నాన్న అంటే నీ ఇష్టం ఏదైనా వెళ్ళు, అంటే పర్టికులర్ గా ఇదే వెళ్ళాలని ఏం చెప్పలేరు. కానీ మా అక్క ఐటీ కాబట్టి తనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అని. సో తను చదువుకుంది, తనకు ఎక్స్పీరియన్స్ తోటి ఇది మంచి ఉంటది, ఇది మంచిదే అని. అప్పట్లో ఐటీ ఫేమస్ కాబట్టి తను నాకు ఐటీ బాగుంటదని అలా ప్రోత్సహించింది అనమాట.
0: ఇప్పుడు అక్క కూడా ఐటీలోనే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు తను?
1: కాగ్నిజెంట్ హైదరాబాద్ లో చేస్తున్నది.
0: ఓకే, అయితే ఇప్పుడు ప్లేస్మెంట్ లో మీకు ఉద్యోగం వచ్చింది కదా, తనే అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉండేదా?
1: లైక్ ఎట్లా అంటే కాలేజ్ నుంచి కొన్ని సూచనలు వచ్చేవి మాకు. అంటే ఇప్పుడు కాలేజ్ లో ఏం చదువుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారు. కానీ అక్కడికి పోయి భయం లేకుండా ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంది కాబట్టి అందులో ఆమె ఏం తప్పులు చేసిందో దాన్ని నేను చెయ్యకుండా చూసుకునేది అనమాట.
0: అయితే ఈ ప్లేస్మెంట్ లో జాబ్ సంపాదించడానికి ఎట్లా కష్టపడ్డారు మీరు?
1: నార్మల్ గా బీటెక్ లో ఒక్క లాంగ్వేజ్, ఒక కోడింగ్ లాంగ్వేజ్ పర్టికులర్ గా అందరికి రావాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకుంటూ వచ్చామనుకో మనం అందులో ఎక్స్పర్ట్ అయిపోతాం. సో అందుకే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఒక దాన్ని పెట్టుకొని దాని గురించి నేర్చుకొని మన కాలేజ్ లో చెప్పిందే కాకుండా బయట నుంచి కూడా మస్తు సోర్సెస్ ఉంటాయి మనకి. దాని నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. దాని నుంచి నేర్చుకొని అంటే డైలీ రోజు ఒక 1 అవర్ అట్లా చదువుకొని కష్టపడ్డాను.
0: ఓకే, అయితే ఎడ్యుకేషన్ తో పాటు మీకు వేరే ఏమైనా అభిరుచులు ఉన్నాయా?
1: నాకు ఎడ్యుకేషన్ తో పాటు ఏంటంటే కుకింగ్ అంటే ఇష్టం. లైక్ ఎట్లా మరి అంత ప్రో ఏం కాదు, మా మమ్మీకి హెల్ప్ చేయడం గానీ ఇంట్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డ్రాయింగ్స్ ఇస్తానన్నమాట. లైక్ అటు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం ఇష్టం, ఏదన్నా ఇట్లా కొత్త ప్లేసెస్ ని చూడడం ఇష్టం అలా.
0: అయితే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ప్రపంచం వేరుంటది, బీటెక్ లోకి రాగానే కొత్త ప్రపంచం అనిపిస్తుంది కదా. అంటే పెద్ద కాలేజు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, కోర్సెస్ చాలా ఉంటాయి, అందరితో మింగిల్ అవ్వాలి. ఆ ప్రపంచంలో మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు, ఏమనిపించింది ఆ టైంలో?
1: స్టార్టింగ్ ఇంటర్ నుంచి బీటెక్ రాగానే ఇంటర్ మాది కరోనాలో అయిపోయింది కాబట్టి ఎక్కువ ఇంట్లోనే ఉంటుండే. సో అంత హాస్టల్ లైఫ్ నాకు అలవాటు లేకుండా బీటెక్ వచ్చేసరికి ఫస్ట్ టైం నేను ఏడ్చిన, లైక్ ఏడ్ చేసిన నేను ఉండగలుగుతానో లేదో, మళ్ళీ ఇంటికి దూరం హైదరాబాద్ అంటే కానీ ఫ్రెండ్స్ ద్వారా గానీ లైక్ మన దగ్గర మనం ఎక్కువ మాట్లాడడం గానీ అందరితోటి మనం కలిసిపోవడం గానీ అంటే లైక్ ఎలాంటి కోపాలు ఈగోలు పెట్టుకోకుండా అందరితోటి మంచిగా ఉంటే మనం కూడా మంచి ఫ్రెండ్స్ ని చేసుకుంటే మన లైఫ్ బాగుంటది. సో అట్లా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మన బీటెక్ లైఫ్ కూడా బాగుంటది.
0: ఓకే, అయితే ప్లేస్మెంట్ లో ఐటీలో జాబ్ వచ్చింది కదా, ఎక్కడ వచ్చింది?
1: నాకు ఇన్ఫోసిస్ కంపెనీలో వచ్చింది.
0: ఓకే, అయితే మీతో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మీకు ఎంత మందికి వచ్చింది ఈ జాబ్?
1: నాతో నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్ కూడా నా పక్క, ఇప్పుడు బీటెక్ లో కూడా తన నా రూమ్ మేటే, లైక్ ఆమెతోటే ఉన్న ఆమెకు కూడా జాబ్ వచ్చింది.
0: మేమిద్దరు కలిసి సంపాదించుకో, మీ ఇద్దరికి ఇట్లా వచ్చింది అది?
1: మేమిద్దరం కలిసి చదువుకొని కష్టపడి ఇద్దరం ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంటే తనకున్న నాలెడ్జ్ నాకు చెప్పడం గానీ తనకు వచ్చింది నేను చెప్పడం గానీ అలా నేర్చుకొని ఇద్దరం కష్టపడి తెచ్చుకున్నాం.
0: అయితే ప్లేస్మెంట్ లో ఆ ప్రాజెక్ట్ ఎలా మీరు క్రాక్ చేశారు, దానికి పడ్డ కష్టాల గురించి చెప్పండి.
1: ఫస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఇన్ఫోసిస్ కంపెనీ వస్తుందని ఒక 4 డేస్ ముందు చెప్పారు. ఈ 4 డేస్ లో మా కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చారు, అంటే ఎగ్జామ్ ఎలా ఉంటది, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అని అక్కడ నుంచి నేర్చుకుని అట్లాగే మనకు యూట్యూబ్ లో కొన్ని క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే ఇన్ఫోసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం గానీ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇంటూ, అంటే ఒక్కొక్క ఇప్పుడు కోడింగ్ ఉంటది లైక్ ఆప్టిట్యూడ్ అలా ఉంటాయి. సో ఒకటి ఒకరు నేర్చుకొని అంటే ఒకటి మా ఫ్రెండ్ నేర్చుకొని నేను ఇంకొక సెక్టార్ నేర్చుకొని ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, లైక్ డే అండ్ నైట్ కష్టపడాలి. 4 రోజుల ముందు చెప్పారంటే చాలా టాపిక్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. సో అవన్నీ మెల్లమెల్లగా నేర్చుకుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాం.
0: ఓకే, ఎంత భయం అనిపించిందా అప్పుడు మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు? ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు.
1: ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ మాకు బయట లైక్ కొన్ని ప్యానెల్స్ ఉండే, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్యానెల్ కి పంపించారనమాట. సో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఏ క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, ఏం తెలియదు. సో ఫస్ట్ భయంగానే ఉండే, కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయం ఉంటే రాదన్న ఒక థాట్ తో కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పోయి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయినాం అనమాట. సో చెప్పేటప్పుడు భయం ఉండే గానీ కానీ ఆ భయం కనిపించకుండా చూసాం.
0: ఎలాగోలా నెట్టుకొని జాబ్ అయితే క్రాక్ చేసిండ్రు.
1: అవును,
0: అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏదైనా ఉంటే దాని గురించి చెప్పు.
1: నేను నా బీటెక్ లైఫ్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా ఏఐ అనేది

0: చాలా ట్రెండ్ అవుతుంది కదా.
1: సో
0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని యూజ్ చేసే నేను స్టూడెంట్స్ కోసం ఒకటి చేశాను, ఏఐ స్టడీ ప్లానర్ అని. ఇదేంటి అంటే నార్మల్ గా పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎట్లా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అని ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. మనం ఏ పని చేసినా ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ ప్లాన్ ని మనకు నచ్చినట్టు ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం, నువ్వు అందులో చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి, డైలీ ఎన్ని అవర్స్ చదువుకుందాం అనుకుంటున్నాము, అవి లైక్ నార్మల్ గా ఒక్కొక్కళ్ళకి రోజు ఒక పని కంపల్సరీ చేద్దాం అనుకుంటారు వాళ్ళ హాబీస్. సో ఆ హాబీస్ కి నువ్వు ఎంత టైం కేటాయిద్దాం అనుకుంటున్నావు, లేదు అంటే నీకు ఏ సబ్జెక్ట్ అనేది ఎక్కువ కష్టం, అవన్నీ నువ్వు స్పెసిఫిక్ గా నీకు నచ్చినట్టు నువ్వు ఇన్ఫర్మేషన్ ని దానికి ఇచ్చినాం అనుకోండి ఏఐకి, అదొక ప్లాన్ అనేది మనకు డైలీ ప్లాన్ అనేది జనరేట్ చేస్తుంది. చేశాక ఇందులో వీక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకి ప్రోత్సాహం వస్తుంది అనమాట. ఇప్పుడు డే ఎండ్ కి నువ్వు రాసిన చదువుకున్న సిలబస్ కి ఒక ఎగ్జామ్ ఉంటది, ఆ ఎగ్జామ్ ని నువ్వు రాస్తే మనకు ఒక స్ట్రీక్ అనేది పెరుగుతుంది అనమాట. సో దట్ వాళ్ళకి ఏంటి ఈరోజు అయ్యో రాలేదు, ఈరోజు ఒక డే పెరుగుతుంది అనేది ఉంటది. అన్ని దానికి సంబంధించిన లైక్ వీడియో లింక్స్ గానీ లేదంటే మన స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ అదే యాప్ లో ఉంటాయి అన్నమాట.
1: ఓకే, చాలా బాగా ఉంది నిధి ప్రాజెక్ట్. అయితే ఇంకా ఈ జాబ్ వచ్చేసింది ఇంకా ఏం సాధించాలి అని అనుకుంటున్నా?
0: ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు లైక్ హయ్యర్ స్టడీస్ గానీ అట్లాంటివి ఏం లేవు, కానీ ఇందులోనే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటేనే ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, నేను ఇంకా అందులోకి వెళ్ళినాక ఇంకేం నేర్చుకోవాలి, వేరే వేరే డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుని నా రోల్ ని డెవలప్ చేసుకుంటూ వస్తా అనమాట. అంటే టీమ్ లీడర్, మేనేజర్, హెచ్ఆర్ అట్లా రోల్ ని డెవలప్ చేసుకుంటూ నా ప్యాకేజ్ ని పెంచుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను.
1: విదేశాలకు వెళ్ళే అవకాశం ఆలోచన ఏదైనా ఉందా?
0: కంపెనీ నుంచి అవకాశం వస్తే వెళ్తాను. వెళ్ళి నా ఇచ్చి నేను వెళ్ళి స్టడీ చేసి వెళ్ళాలని అనుకోవట్లేదు.
1: అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకుంటాం అన్నమాట.
0: అవును.
1: ఓకే, అయితే నీలాగా బీటెక్ ఐటీ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకా చదువుకోవాలి, నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటి సలహా ఏంటి?
0: బీటెక్ వచ్చే పిల్లలకి నేను ఏం చెప్తా అంటే, ఏదైనా ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కన్సిస్టెంట్ గా మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటారు, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ అనేది కొట్టేయచ్చు మనం. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ ఉంది, సో వాళ్ళు ఏఐ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకా ఏదో ఒకటి ఉంటుంది, ఫ్యూచర్ లో ఏముందో వాళ్ళు తెలుసుకొని దాన్ని నేర్చుకుని జాబ్ ఈజీగా కొట్టేసుకోవాలి.
1: కాకపోతే కష్టపడితే మాత్రం తప్పకుండా ఏదైనా సాధించగలుగుతాం. ఇష్టపడాలి కూడా.
0: అవును,
1: మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు, ఇష్టపడి కష్టపడి సాధించారు. ఇంకా ముందు ముందు కూడా మంచి మీరు కోరుకున్నటువంటి రోల్స్ రావాలని నేను అనుకుంటున్నా శీర్షిక. అయితే మీకు కాలేజ్ ప్లేస్మెంట్ లోనే జాబ్ వచ్చేసింది కదా, ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి చెప్పారు? అక్క మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహించేవారు, ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంది, తనకి ఎలాగో చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎవరు బాగా సంతోషపడ్డారు మీ కుటుంబంలో?
0: ఫస్ట్ నాకు జాబ్ వచ్చిందని తెలియగానే ఫస్ట్ నేను మా అక్కకి కాల్ చేశాను. మా అక్క కాల్ చేసి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఇంట్లోనే ఉండే, సో నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను రియాక్షన్. మా మమ్మీకి మా డాడీకి వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేసి చెప్తే లైక్ మా డాడీ ఆనంద బాష్పాలంటారు కదా, అలా వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఇద్దరు నమ్మలేరు, నేను ఏదో జోక్గా చెప్తున్నాను సడన్ గా చెప్పేసరికి ఎవరు నమ్మలేరు, కానీ ఇద్దరు చాలా సంతోషపడ్డారనమాట.
1: వెరీ గుడ్, హ్యాపీ అన్నట్టు ఆ సందర్భాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేము. సో అక్క రియాక్షన్ ఎలా ఉండింది?
0: అక్క వచ్చేసి నీకు వస్తదిలే అని తెలిసినట్టుండే, కానీ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
1: ఓకే, అంటే తను నడిపించి దారిలో నువ్వు నడుస్తున్నావు, తన చేయి పట్టుకుని నడుస్తున్నావు కాబట్టి షీ విల్ బి వెరీ హ్యాపీ.
0: తను ఇంకా హ్యాపీ.
1: ఓకేరా, మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: ఇప్పటిదాకా యువవాణి కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జీ జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: శ్రోతలు, ఇప్పటిదాకా

ప్రసారమైనటువంటి ఈ యువవాణి ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది అందులో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకొన్రి. ఇంతటితో ఈ యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈఎల్ల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొదుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట రెండవ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. తర్వాత పొగాకుకు దూరంగా ఉందాం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత ప్రసంగం వింటారు. పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం వింటారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 11:30 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం అనువాదకులు డాక్టర్ రాయరావు సూర్యప్రకాశరావు పఠనం మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. పొజామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ యు దినేష్. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయ వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ రసాయనాలు వాటి వలన లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. తర్వాత వేసవిదుక్కుల వలన లాభాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. రేపు రాత్రి 8 గంటలకు మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమము ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. క్షమించాలి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఈఎల్ల రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15న జీవో నెంబర్ 6-7-9 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నగరం తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.
1: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది చిన్నపిల్లలు, ఆడపిల్లలైన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కీమ్ రేపటి తరం కోసం ఆడపిల్లలకి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని
0: కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో 30 డీఈఓ పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్బంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ
2: రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా. నెల రోజుల నుంచి కళ్ళల్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు గాని కమిషన్ ఏజెంట్లు గాని ప్రభుత్వం సుమారు లేవని కన్సూల్ లేవని ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం చాలా పరిధిలో నిధులిచ్చింది. మండలానికి గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగులు కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగులు నిర్మాణం చేసుకుంటే
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంప్రతి వార్తా శ్రూయన్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
5: ముఖాన మొటిమలా
6: సైబాల్,
5: గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుగులో తామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంట్లో బుర్రకథ, ఒగ్గుకథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను, గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయలటి మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ 3వ భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
9: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
10: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
10: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
10: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
10: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మన పురాణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిర్మల్ జిల్లా గాంధీనగర్ కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ మూడవ భాగం.

0: బుర్రకథనగా శంపవతి కథ మూడో భాగం చాలైతున్నది. కథ చెప్పేవారు నిర్మల్ జిల్లా బుదర్పేట గాంధీనగర్
1: గాంధీనగర్
0: శ్రీ రాములు కడవంచి కిషన్ కడెంగంగారాం.

ఉన్నది, ముచ్చంపు రాదు ఇటువంటి వస్తులైతే అనుభవించాడు. అట్లాంటి వస్తువులన్నీ కొత్త గుళ్ళు పెట్టుకొని అటువంటి నాయన మీదకి వెళ్ళి కొత్త బట్ట కప్పుకొని అటువంటి బూడి తీసుకుని రేవుకోతున్నది రాజకుమార్తె. మరి అంతకు ముందే గుళ్ళ తక్కువ మనమడేశం కట్టుకొని పగడపు రాదు అటువంటి నాయన ఎక్కడికి వచ్చిండయ్యా? మంత్రులు రేవు రేవుకు 12 మంది కావాలన్నారు కదా, వాళ్ళ వద్ద

0: జుమ్మలు పడతారు కదా, అదే రకంగా అటువంటి వల బుట్టి తీసుకొని దుడ్డు తీసుకొని జమాన్లు ఉన్న చోటకి వచ్చిండు.
1: వచ్చి
0: అలా కండ్లు కప్పతో అలాని మోసం చేస్తూ నేను బొత్తయ్యరన్నని రాత్రి బొంబాయికి వెళ్ళి వచ్చిన అన్నం పెట్టపోతే ఆయన కొన్ని జుమ్మలు పట్టుకొని అమ్ముకొని తిని బత్తనని వచ్చిన జమాన్లారనుకుంటా.
2: అరే బొత్తయ్యా ఎప్పుడు వచ్చిన బొంబాయికి వెళ్ళి
0: రాత్రి వచ్చిన వచ్చిన దానికి పేకొడుకు ముసలి తినకు అన్నం పెట్టలేదు. అన్నం పెట్టపోతే నేను జుమ్మలు పట్టుకొని ఊళ్ళు అమ్ముకొని బియ్యం కొనుక్కొని అంటే వేసుకొని తింటాను చెరత మీద.
2: ఎప్పుడు వచ్చిన జుమ్మలు తిన బాగా రోలే పెద్ద ముట్ట పట్టి ఒకటి మాకు కాల్చుకొని తింటాము
1: నెలక చెప్పబడిపోయింది.
0: అయ్యో ఏదన్నా దొరక రవ్వ దొరకని ఆలగని దొరకని ఎటువంటి జిమ్మ దొరకని మీకు ఇస్తా
2: సరే పట్టి.

జుమ్మలు పట్టుకుంట పడ్డ జుమ్మలని మంత్రులకు ఇస్తున్నాడు. వాళ్ళు కాల్చుకుంటూ తింటున్నారు. ఇలా కథ ఎట్లా ఉంది? ఆరేసి పెట్టి ఇంకో రేవు వచ్చిండు. ఆడ 12 మంది కావాలన్నారు. వాళ్ళని కూడా మోసం చేసిండు. మోసం చేసుడు ఏంది, జుమ్మలు పడుతున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళు తినుకుంటా ఉన్నారు. ఏనాడైతే రేవు కట్టి జుమ్మలు పట్టుకుంటా ఉన్నాడు ఒక్క పగడంపు రాదు బొత్తేరే నేషంలో. ఆ కథ అట్లా ఉంది. అప్పుడు తల్లి నాయన గుల్ల తక్క వేషం కట్టుకొని ఆ బూడిదకుండ తీసుకొని గుల్లలు పెట్టుకొని సుట్ట చేసుకొని గుల్లనెత్తుకొని అవో రేవు.

0: నా గుళ్ళ తక్కువ యేసంలో గలగలగలగల రాని వచ్చాలి.
1: ఒరే కొడుక కొడుక సర్ది తెచ్చినరే కొడుక, తిందురారే కొడుక సర్ది తెచ్చిన కొడుక, ఆకలి ఎంతైనా దూపలు ఎంతైనా కొడుక, నీకు ఆకలి ఎందుకు కొడుక, సర్ది తెచ్చిన తిందురారే కొడుక
0: అని ఒట్టు మీద నాయన గంపదించింది. ఆ గంపదించిన ఆయన అక్క తెచ్చిన అంటకచ్చిన కూర భువన సుడు తీసి ఒట్టు మీద పెట్టింది. కొడక ఈ అన్నం తినకున్నా గానీ ఈ అంబలన్న దావరంచి బూడిదకుండా పట్టుకుని నీళ్ళలో దిగుతున్నది. మరి అన్నం బయట పెట్టినప్పుడు కాకులు ఆగుతాయా? అప్పుడు తండ్రి సచ్చివేలా అన్న ముచ్చబురా దత్తమైంది కదా, కాకులు అవుతారం మీద వచ్చి అవ పిండా కూడా తిన్నాడు.

0: ఆయన సూతక మిర్చిండు, చేతు గాదులు పగలగొట్టిండు, కాళ్ళ మెట్టలు తీసేసిండు. కాలిని విధవరాలు నీయేశారా దేవా. తల్లిని విధవరాలు చెయ్యంగా చూసిండ్రయ్యా అష్టమంత్రుడు. నాయనా, ఆ ముసల్లాన్ని నాయన లీలలు ముంచుతున్నాడు. ఆ ముసలు చచ్చిపోయితే మన మీదకి నింద రాదా? ఒరే బొత్తీరన్నా, తల్లిని కొట్టకు తిట్టకురా, తోలుకొని పోరా
1: చెప్పి
0: ఆ గుణ తక్కువ అనుకున్నారు బొత్తీరన్ అనుకోని వాళ్ళిద్దరింటికి పంపించేసింది. అవ నాయనా, తల్లిని తోలుకొని సూత్క మెరిసి గలగలగల ఇంటి వద్దకు వచ్చి తల్లి కొడుకులు హాయిగా కలిగి ఉన్నారు. వాళ్ళ కథ అట్లా ఉంది. వీళ్ళు పొద్దంతా నాయన కావలి కాసినప్పటికైనా వాళ్ళు రాలే, మరి బూడిది ఇళ్ళలో కలపలేదు. అచ్చులు బూడిది కలిపింది
1: వెళ్ళిపోయింది.
0: తమ్మల పెద్ద
1: ఇక పొద్దు పోయింది, ఆరైతుంది, ఏడైతుంది రాజా మహారాజా.
0: ఏమి
1: ఇక మేమైతే మొత్తం రేవు రేవున మొత్తం కావాలన్నాం.
0: దొరికిండా దొంగ చూడు?
1: ఒక్క దొంగ చూడు రాలేదు.
0: ఓళ్ళొచ్చిండ్రు?
1: ఊరు రాలేదు. కానీ ఒక్క ఊళ్ళో చూడండి, మన ఊళ్ళే గుండె తక్కువ మనం కూడా బొత్తికి రాచిండు. జిమ్మలు పట్టిండ్లు, జిమ్మలు పట్టిండు పట్టి ఆ కుండలేమో తెల్లటి బూడిది లెక్క ఉన్నది. కుండ మీద ఒక్కడే దెబ్బ కొట్టిండు ఆడు బొత్తిరయ్య. ఆ కుండ పక్కన వలిగి ఆ బూడిది అంతా మొత్తం ఆ నీళ్ళలో
0: పడేది. అంబలు అనుకున్నారా?
1: అంబలు అనుకున్నావు. మళ్ళీ చేతుల మీద ఒకటి పనుకున్న గాజులు బీదులు అని అన్ని ఒలికిపోయినాయి, పలికిపోయినాయి. మళ్ళీ చేతి పట్టి బుడో బుడో బుడ ఐదు సార్లు ముంచి
0: నాయనది అంబలి కాదు, ఏమి కాదు రోరి, అవ గాడ గాడ బొత్తిరున్న దొంగ చూరు రోరి.

0: నానే వచ్చినలయ్యా దొంగ చూరుని వద్ద కానీ బొత్తిన రానరాలే తన బొమ్మల్ని ఉన్నాడు గుణ తక్కువ రాలే ఆవుకాడికి
1: ఇంటికాడే ఉన్నది
0: ఇంటికాడనే ఉన్నది చేసిన ఒక్క నడమల పగడంపు రాదు ఆ రాసకుమార్త అచ్చి గుణ తక్కువ అని అడిగిండ్రు గుణ తక్కువ నువ్వు ఒక ఆగువదకైన వాడ కదా రేవుకు
1: కొడుక నా బొత్తిరయ్య మూడు నెలల బొంబాయిలోనే ఉన్నాడు ఇంకా నా మనమ రాకపాయ నాకు పైసలు పంపియపా ఇంకా నా మనమ రాకపాయ అని చెప్పి నేను మనమల కోసం అల్లారు పడుతున్నాన్నే ఇక నేను ఎటు పోతాయో నాకు శాతం అంది ఇంటికంటే ఉన్నాయి ఎటు పోలే
0: నువ్వు రాలేవా
1: రాలే
0: మహామంత్రి
2: అయ్యా
0: ఆడికి మరి రేవు కడికి వచ్చిన ఈ ముసలమ్మ చూడండి
2: అయ్యా కానీ ఆ ముసలమ్మ కాదు కదా ఆమె ఎర్రగున్నది ఈ అమ్మ కరగున్నది
0: ఆమె
2: ఎర్రగున్నది ఆమె కర్రగున్నది
0: అట్టనే కొట్టింది దొరకబట్టారా మరి
2: మనకేం గుర్తు
1: అట్టనే అనుకున్నాం మేము అదే ముసలి
0: అనుకున్నాం మోసగించిన వాడేరో నాయనా చూడవచ్చా మనం కాష్టం ముక్క ఊళ్ళో ఒక పాడ దింపుతే ఏడ్చిన వాడు వాడేను మీరు ఒక్కిళ్ళకు సున్నమెత్తే అడు ఒక్క వందిళ్ళకు సున్నం వేసిండు అవ నాయనా చూడతా దెయ్యం వేసుకుని వేస్తుంది ఆ నాయన వచ్చి అవ తల నాయన కాష్టం వరిసిపోయిన వాడు గాడే అవ నీ బూర్ది కాళ్ళ కావాలంటే అడు బిడ్డేశం వేసుకుని వచ్చిన వాడు గాడే దొంగ చూరుడు ఇవ్వల్ల మీరు రేవు రేవుకు పన్నెండు మంది కావాలంటే అడు చూడత గుళ్ళ తక్కువ మనమడేశం కట్టుకుని వచ్చిన వాడు వాడే నాయన ఉన్న కార్యక్రమాలన్నీ ఎవరితో మనకు తెలవకుండా చేసిండు బిడ్డ.

0: ఇవ్వలే దొరక ఓడిగా
1: అయ్యా
0: అని కార్యక్రమాలను చేసుకున్నాడు. ఇవ్వలనో రేపో అని దేశమాడి వెళ్ళిపోతాడు. ఇక మనకి ఏడుగులు దొరుకుతాడు.
1: అయ్యా వాణి బిడ్డిన ఒక్క శంపవతి మా వీరు అనుకున్నా, కానీ నీ శంపవతి జుట్టుకు వెళ్ళిపోయిన కడ్డాడు
0: వెళ్ళిపోయాడు.
1: మహా బలివిక్రుడు తండ్రి తల కోసుకున్న కొడుకు తండ్రో గాని ఈ కార్యక్రమం ఒడికెక్కించుకుని రేపు మా వెళ్ళిపోతాడు.
0: నయనాసింత కాంతుడై అష్ట మంత్రులు పట్టుకొని రాజ్యం దేశం పరిపాలన చేస్తున్నాడు. పులుసుతమారాదు గనక ఆ కథ అట్లా ఉంది. అప్పుడు శంపవతి నాయన ఐదుగురు దాస కాంతలు పట్టుకొని యడంత్రాల మేడలో అగో నిద్ర కూడా పోతా.

0: అవ దెక్క చూడవతే దొంగచూరుడు మీద అది మరిసెన్లు అవ నిద్రపోతున్నదయ్యవ తల్లి శంపావతి
1: నిద్రపోతున్నది.
0: ఆ కథ అట్లా ఉన్నది. ఒకనాడు యుడవతే నాయనా అప్పుడు రాజకుమార్తె ఏమంటున్నది, కొడుకా పగడంపు రాజా అవ నాయన మన మత్తిమి కుమారక ముగ్గురం నాయన మనము అవ ముగ్గురం వచ్చిన కుమారక వచ్చిన వాళ్ళ మీ నాన్న అతమైపాయను ఇక్కడుంటాయచ్చు పయచ్చు పాన మీది కచ్చు కొడక అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. ఈ పాడు పట్నం వద్ద కుమారక మన ఇంటికి మన బోధము కొడుక తయారుగార కొడుక పగడంపు రాజన్న దేవ తల్లి నాయన రాజకుమార్తె
1: వినవేవో తల్లి రాజకుమార్తె రాంగ ఒక ముగ్గురు వచ్చిన కొడక పొంగ మనం ఇద్దరెమ్మవుతున్నావని ఏడుతున్నావా అమ్మా?
0: అమ్మా
1: ఇప్పుడు దాకా సరుగు ముట్టించిన బాబుకు ఇంక 7వ మాసం మెట్టి ఉన్నది, ఆయనతో 7వ మాసం మెట్టి మన ఇంటికి మనం పోదాం
0: అమ్మా బాధపడ.

0: పలుగుతల్లి బిగులు చందకమ్మా రావంగా ముగ్గురం వచ్చినాం, శంపోతి పందెం గెలిచిన పడితే ఆమెను పెళ్లి చేసుకుని పోతే నలుగురం కాకపోదమా? మరి ఇప్పటి కూడా మనం నలుగురం కలిసిపోదాం. నువ్వు బాధపడకు, బిగులు చెందకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి.
1: ఇప్పటిదాకా నీ మీదకి నడిచిన, నీ మాట మీదకి,
0: నా మాట మీద,
1: నీ మాట మీద కొడుక, ఇప్పుడు చూసి నీ మాట తీయాలను కొడుక. నువ్వు ఏడు తినమంటే ఆడ తింటా కొడుక. నీ అంత వీరుడు, నీ అంత బల విక్రుడు, నేను చెప్పలేను, చెప్పించుకో
0: అని కన్న తల్లి కొడుకు మీద బాధ్యత చెప్పింది. ఏడంతరాల మెడల కలిగి ఉన్నది. నాయనా ఇంటిలో గృహంలో ఏనాడు కలిగి ఉన్నది అయ్యా తల్లి రాసకుమార్త? ఆ కథ అట్లా ఉంది. అప్పుడు పిల్లవాడు కళ్ళ చూశాడు, ఆమె పందెం కట్టాలా, మేము తల్లితో ముగ్గురం కలిసి రావాలా, నా చేతిలో నా తండ్రి పానం పోవాలా. ఆమె పందెం కట్టబోతే చత్తుంటిమా? మరి నా తండ్రి పానం పోతుండేనా? గోలి ఏవటి పోయినట్లు చెంపవతి అంత పందెం కట్టింది కదా, అది ఎంత అందం ఉందో ఎలా ఉన్నదో. అవో నేను కూడా

లక్ష్మణాద్రి కలిక కాందరెల మలిక మందరెల బస్వరాజ సుభగట్ట ముట్ట నెల బాయిరలేలో తొనకనెల కదను ఎవరి గుర్తులేకుండా తండ్రి ఎట్టట్ల పోయిండో అదే రకంగా మేడ కింది కచ్చిండు తండ్రి ఎలాగ నాయన గోడ వాకిండు అదే రకంగా వాకిండు గంట కన్ను మనకుండా మరి తండ్రి మంచం కోళ్ళు వడేసిండు చూడప్పుడు నాగబంతుల సీరిచ్చిండు కదా బొట్టు బిల్లిచ్చిండు కదా అది కాక నాయన ఆడుకునే బంగారు కవ్వలిచ్చిండు అవన్నీ పిల్లవాడు తీసుకుపోయి దాచుకున్నాడు మరి ఆమె ఎంత అందు ముందో చూస్తానని అదే కిటికీలకెళ్లి గంట గన్ను మనకుంటా చూరబడ్డాడు అట్ల కొల్ల మంచాల వండుకొని ఉన్నదయ్యా చూరుడ పడవకు చంద్రుడగాయకు అందమైన సుందరంగి ఒక జగన్ జ్యోతి మెరుపు సుఖ సమాన ఆగుళ్ళ వర్జన కాంతి సుఖల్లో చంద్రుడి కాంతి ఆమె అందం చూసే వరకు పిల్లవాడికి మోహం ఆగలే అతనికి కామపాశం పోని కన్న తండ్రికి దండం పెట్టిండు నానా ఈమెకు తెలివడద్దు నీదే కటక్షణ అని తండ్రికి మొక్కిండు ఆ పిల్లవాడికి కామపాశం పోని పండుకునే శంపవతి తోటి చిన్న

పండుకున్న శంపవతి తోటి నాయన కామం గడిపిండు, ఆకు తిన్న గొడిసె పంది కాడిండు, పోక తిన్న గొడిసె పొంది కాడిండు. తండ్రి ముచ్చంపు రాదు, మహిమ సీత మీకు తెలివడలేదయ్యా. ఆమెను రతి ప్రేమించుండు, మళ్ళా గంట గన్ను అనకుండా సప్పుడక మేడ దిగిండు, తల్లి వద్దకు వెళ్ళిపోయి ఏనాడైతే కామం గడిపిండు, భగవంతుడి సత్యం.

0: ముత్తమంతా గర్భతి ముని కొంగును నిలిచింది, పగడమెత్తు గర్భతే పరడి కొంగును నిలిచింది. పొద్దుగా లేసి తానం పోసేవరకాలంటే కొంచెం వజన ఎక్కైపోయింది. వజన
1: ఎక్కైపోయింది.
0: రోజు 5 మల్లె పూలు వేసి ఎత్తు ఉండేది. ఆ రోజు 6 మల్లె పూలు ఎత్తువాడి.
1: మరి రోజు నేను తానం చేపించి అన్నం తినబెట్టి నేను జోకుతే రోజు 5 బంగారు మల్లె పూలు సమానం వస్తుండి. మరి ఇవాళ తానం చేపించి అన్నం తినబెట్టి నేను జోకుతే 6 మల్లె పూలు సమానం వచ్చిన వజనమేమమ్మా?
2: అమ్మా, ఇవాళ రూపణ ఒక రాజు ఒక్క నిద్రతో ఒక్క పప్పుతో పర్వణ తింటుండు, పెరుగుతూ ఒక్క పువ్వు మాత్రం పెరిగింది అసలు. పోని పోని
0: అనుకున్నారు. అట్లా ఒక్క రోజు 2 రోజులు అంటే వారం రోజులు గడిచింది. ఎడిగిన వజన ఎక్క అవుతున్నది. ఆ మాట చెప్పిండ్లు కన్న తండ్రి గొలుసుతారా?
2: అయ్యా అయ్యా గొలుసు రాజా.
0: ఏమి

0: గురుసుధ రాజా, మరి నీ బిడ్డని మేము జమల కాయలు కత్తున్నాం, దాసమల కాయలు కత్తున్నాం. ఖాయంగా నీ బిడ్డ మూడు రకాల
1: మనుషులు చెంపావతి గిన్నెలాయను పందెం కట్టి ఒక్క దొంగ చూరును కూడా దొరకబట్టింది లేదు. మరి ఇవ్వాల నన్ను తెలివి జాగ్రత్త చేసి దొంగ చూరును దొరకబడతారు బిడ్డ, నువ్వు బిడ్డవు నీ తండ్రిని
0: అన్న చెప్పిన,
1: లేకపోతే నీ వరలంగా పాలన ఇస్తున్నా చెప్పి బిడ్డకు భయం చెప్పిండు అయ్యా తండ్రి గొలుసుతరాజు. తండ్రి చెప్పిన మాట ప్రకారంగా తెల్లం దాకా వాతల్లి కావాలన్నది నిద్ర జాగ్రత్త ఇస్తున్నది అంటే రోజొచ్చే మంచి రోజు వస్తాడు కదా, ఎప్పుడు వస్తాడు నేను దొరకబడతా అని చెప్పి తెలివి జాగ్రత్త చేసి పన్నెండు రాత్రి దాకా తెలివి ఉన్నది. పన్నెండు రాత్రి కొంచెం మబ్బొచ్చింది, ఆ ఇక వండుకున్నది. మరి పగడంపు రాదు, రోజు వచ్చిన వాడే రోజు పోయేవాడే. ఆ రోజు కూడా అట్టనొచ్చిండు, మేడ కూడా

0: వచ్చిన రోజు రావటపోవట భయం ఎక్కడది తన సంతలో లెక్కనైపోయింది.
1: రహదారి
0: కలగలగల వచ్చింది. కిరికెట్లకెళ్ళి దీరిండు పోయి మంచం మీద కూర్చున్నాడు.
1: కూర్చొని రాకండి,
0: మంచం మీద కూర్చున్నాడుకో ఆ చెంపవతికి అగో చిన్నగైనా.

0: చెప్పవుతుంది తెలివడ్డది తెలివడుతుంది. నాయన వచ్చిన పిల్లవాడి అనమతం దొరకబట్టింది.
1: ఆగు, నన్ను ఒక్క విన్ని రోజాగర మోసగించినావు. నన్ను ఒక్క మోసగించి నా తండ్రి నన్ను బాధించిండు. బిడ్డా నువ్వు నిద్ర కాపాడతలేవా అని నన్ను అదంచిండు. ఇలా ఒకసారి వచ్చినావు, రెండు సార్లు వచ్చినావు, మూడు సార్లు వచ్చినావు. పిల్లి ఎంతసేపు కనుమూసుకు పాలు తాగుతుంది?
0: ఒక్కరోజు
1: రెండు రోజులు తాగుతుంది. మూడు రోజులు నాకు జరిగినవా? ఇక తెల్లారి ఒక్క పొద్దెక్కినాక మా బాబుకి నిన్ను వట్టించి రాజాకచ్చిన మూడ మొద్దేసి మొద్దు మీద సిరత్తకన్నర్థం.
0: తెల్లారి దాకా ఉండు నా దగ్గర పొద్దుగల్లా నీ యొక్క జూడో తెచ్చి రత్తం మూడు ముళ్ళ మొద్దేసి నరకు.

0: సిక్కిన నీ చేతిలో పిట్టేలాగా ఎక్కడ పోయినా నా ప్రాణం తీసే మాట నువ్వు పక్కనే తీస్తావు గానీ నేను చచ్చిటోని చేస్తా, నువ్వు సంపేదాన్ని ఎట్లా చంపుతావు, పోయిటోని పోతా. కన్నది ఒక శివరి కోరిక ఉన్నది, ఆ కోరిక తీర్చిన తర్వాత నన్ను చంపు. ఎటువంటి కోరిక అంటే నాయనా వాడి వాళ్ళు తింటారు ఆకు తంబల పాకు తింటారు లేదా సుక్కేసుకుంటారు తంబాకు తింటారు ఆడశిరుడు, మరి మగవాళ్ళు వీడి పడతారు చుట్టబడతారు మొగలకి కూతి. నేను అచ్చటో నచ్చినా గాని బీడీలు మరిచొచ్చిన చుట్ట తంబాకు మరిచొచ్చిన నన్ను వదిలిపెట్టినావు అనుకో, ఇప్పుడు వయసు యొక్క బిడీని కొనుకొనొస్తా నీ దగ్గరనే ఉంటా, తెల్లందాకా కావాలి ఎయ్యు పొద్దుగలను చంపి.
1: మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది?
0: రాత్రి 2 అవుతుంది. పోయి
1: 2 అవుతుంది. మరి నేను నిడిచి పెడితే నువ్వు అత్తవని చెప్పి గ్యారంటీ ఉంది నాకు?
0: నేను రాకపోతే నీకు నమ్మక లేకపోతే నా కత్తులు కటరు బాగులు బల్లలు సొమ్ములు సొమందం బంగారు కిరటం కాడికెళ్ళి ఇవన్నీ దగ్గర పెడుతున్నా.
2: తండ్రి పేరేంది?
0: రాసుకుంటా. నేను చెప్తా, నేను నా ఊరు

0: చేసుకో.
1: రాస్తున్నా రాస్తున్నా.
0: నా ఊరు ఆరకాయ, తండ్రి బీరకాయ, తల్లి పొట్లకాయ, నా పేరు సేదుకాయ. ఆరకాయ ఊళ్ళకి వచ్చి సేదుకాయ ఇల్లేట్టుందంటే ఊళ్ళని చెప్తారు. నన్ను నచ్చిపట్టుకపో.
2: సరే చెప్తా.
0: రాసుకున్నావా? ఇక నన్ను వదిలి పెడుతున్నావా? ఇక కత్తులు కట్టరు, బాగులు బల్లలు, బంగారు కిరటం కడకలు ఇక్కడ పెట్టిన. మొత్తాలు భీమ కడిగల కడకలు ఇక్కడ పెట్టిన. అని అక్కడ పెట్టిండు. మళ్ళా గంట గన్ను మనకుంటా కిటికీలకి వెళ్ళి బయటకు వెళ్ళిండు.

0: కలగలగల సౌకారింటికి వచ్చాడు. సౌకారికి కానుపలేదు. అతని భార్య పేరు లచ్చమ్మ, బొద్దు లక్ష్మీపతి సౌకర్. లక్ష్మీపతి సౌకర్ ఇంటికి వచ్చి సౌకర్ సౌకర్ అని చెప్పి తలుపు కొట్టిండు. రెండు సార్లు కొట్టాడు సౌకర్. సౌకరే
1: ఏం కావాలని ఓయ్ మీరు ఎవరయ్యో, నీకేం కావాలి రాత్రి వచ్చినావు?
0: మేము కాపల్లం,
1: కాపల్లం
0: పెళ్లి కట్టలకు గుట్టకోతున్నాం. మరి పోయిటలు పోతున్నాం, మాకు బీడీలు బాకీ పెట్టలేవు.
1: ఎన్ని పైసలు
0: ఏ ఎంత అయితే మీకే గుర్తది.
2: ఐదు రూపాయలు పరుపులు ఇవ్వం, 100 రూపాయలు గిరాకెత్తులు ఎత్తా.
0: 100 రూపాయలు ఇస్తాను, ఒక బీడి కట్టి అగిపెట్టే సిగరెట్ డబ్బి.
2: ఆశపడ్డాడు
1: సౌకారికి పైసా,
2: 100 రూపాయలు ఆశపడ్డాడు. దిగ్గుని లేచిండు. మరి దరదీసి దొంగను మనం ఇవ్వ కిరికి దీంట్లోకి నా చేతి పెడుతున్నా, ముందు పైసలు
0: ఇవ్వ, ముందు పైసలు ఇస్తున్నా తీసుకో.
2: పైసలు తీసుకున్న గల్లపెట్లు వేసుకున్నాడు, 2 బీడి కట్టలు 2 సిగరెట్ డబ్బాలు పట్టు.
0: సౌకరికి కానిపోయలేదు కానీ పైసా మీద తప్పించా. అవ నాయన ఇష్టడు సౌకర్య భూమి మీద ఉండకూడదని అవ చేతు దొరక పట్టిన ఆయన జటక కొట్టిండు. బొడ్లో సురకత్తు తీసి అగో గూడలా.

0: చేతు నరికిండు, సౌకర్యం ఇంట్లో పడిపోయిండు, ఆ చేతు తీసుకుని కలగలగల ఆ సింపతున్న మేడకచ్చిండు. సింపతి తెలుగు నో
1: పన్నవా,
0: నేను అబద్ధ మార్తా అనుకున్నావా?
1: చేదుగా చేదుగా
0: నీ అబద్ధ మార్తా అనుకున్నావా?
1: నీ అబద్ధ మార్తా అభివృద్ధి గారు అనుకున్నావు.
0: ఇక వచ్చినా
1: చేదుగా,
0: చలో ఇక మంచం మీద వండుకుంది, నీ కూడా
1: వండుకుంటాడు.
0: ఇక సచ్చుడు చేస్తా, తెల్లందాక నిద్రపోతా పోతే లేచిపోతే
1: అట్టగాదు. నువ్వు మంచం కింద కూర్చుండు, నేను మంచం మీద మంటున్నా, నాకు కొంత కూరకత్తుంది, మరి ఉంటే పారిపోతావు
0: అని
1: నా పడకొంగ ఉన్నది. ఈ పడకొంగ చూసి నీ చేతికిడి.
0: సరే సరే ఇస్తున్నాయిగా.
1: నీ చేతి
0: కుడి చేతు అంటే పగనప్పు రాదు కుడి చేతును, మరి శంపవతి ఎడమ చేతు. రెండు చేతులకు దాపనం చేసి ఆమె కొంగుతో చుట్టుకొని ముడిగట్టి ఆ చేతు తీసుకొని తల కింద పెట్టుకొని మంచం కింద పగడంపు రాదు కూర్చున్నాడు. అవో శంపవతి మంచాలని.

0: ఆయన నిద్ర పోతుంది అయ్య వాతలు ఏడంతా అలా చూడవుతే మేడలోన అవ్వ నాయ నా బల బల తెల్ల రాగవే నా నిద్ర పోతుందో అర్ధగంట దాకా మన్నించిండు మరి ఆమె తెలుండి పడితే బాగుండు తెలుండి లేక ఆయన నిద్రపోతుందో తెలుండి తెలుండి పన్నది కదా ఆయన నిద్ర అంటింది సంపతి సంపతని పిలిచిండు పిలిచిండు పిలిచినా గాని ఆమె లేవకపోతే కట్టిన ముడి ఊడ తీసుకున్నాడు తన సేతు తన తీసుకొని నరక చంద్రుడు సౌకర్య సేతు ఆ సౌకర్య సేతును సంపతి సేతుకు మూడేసి ఆమె తల కింద పెట్టి వాళ్ళ ఎవరి గుర్తు లేకుండా గంట గన్నం అనుకుంటా మేడ దిగిండు అవ తల్లి వద్ద వాయారా
1: పిల్లవాడు
0: ఈ యొక్క చంపతి కథ మూడో భాగం సమాపతం. మరి కథ చెప్పిన వాళ్ళు శ్రీ రాములు, కడమంచి కిషాన్, కడెం గంగారాం.

0: ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్ కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ మూడవ భాగం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బీఐ అంటుంది,
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంతటితో ఇయలటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం పొజ్జమట్టు 6:20 మళ్ళా మంగళవారం శుక్రవారం రాత్రి 10 ప్రసారమవుతుంది. ఇక రేపొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గుక్కంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు, ఇంకా జైనాథ్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతంరాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా జానపద గీతాలు. జనపదం నుండి పుట్టినవే జానపదాలు. మరి పల్లెజనులు పొలం పనులు చేసుకుంటూ వారి అలసటను మర్చిపోతందుకు, వారి శ్రమను మర్చిపోతందుకు ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటూ ఉంటారు. అందులో భావమరదళ్ళ పాటలు, జానపద గేయాలు, తర్వాత దేశభక్తి గేయాలు, ఇంకా భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, ఇలాంటివి ఎన్నో రకాలుగా పాడుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇయ్యల్ల జానపద గీతాలల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు మొదటి భాగం విందాం.
4: ఎందుకు తిరిగేదవే ఓ మనస సందేహ మొదలు, అంతటనున్న అశలం అని అది తెలుసుకో అని జ్ఞానంతో అన్న తెలుసుకో అని చెప్తున్నాడు ఈ బోయయ్య గారు. ఈ పాట పాడబోయే పాట కమ్మరీ చిన్నన్న శ్రీ సత్యనారాయణ దేవన్న గారు

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు.

శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ పాటలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అందులోకొయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు అందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. విద్యకు ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలను తెలిపే కార్యక్రమం. ముందుగా ఒక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జూన్ 8 నుంచి 11 వరకు నిర్వహించే తరగతులకు జూన్ 6 వరకు ఆఫ్లైన్లో స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆధార్ కార్డు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్తో అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇంకో సమాచారం. కాకతీయ యూనివర్సిటీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంహెచ్ఆర్ఎం, సైకాలజీ, టూరిజం మేనేజ్మెంట్ ఆఖరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రీషెడ్యూల్ విడుదల చేసిండ్రు. జూన్ 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించిండ్రు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని చెప్పిండ్రు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలని అన్నారు.

ఇప్పుడు మరో సమాచారం. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 87.14% శాతం, మధ్యాహ్నమేమో 89.32% అభ్యర్థులు పరీక్షలు రాసిన్రు. జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

ఇప్పుడు ఇంకో సమాచారం. ఐటీఐ ఏటీసీలలో మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ఆదిలాబాద్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపినారు. విద్యార్థులు వెబ్సైట్ https://itiitelangana.gov.in ద్వారా జూన్ 8 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఐటీఐలో 4, ఏటీసీలో 6 కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపినారు. అభ్యర్థులు 8-10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలియజేసినారు.

0: ఇంతటితో ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్టంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ద మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
2: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
1: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సిఈసి ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
3: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
4: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యకుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యు మిన్ అంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యకులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషా క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, వాడే విధానం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో లెనిని పెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన ఖరీఫ్కు ముందు వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి పేలా మండలం సిరిసెన్న గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहाँ,
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: व्यवसाय జీవన ఎరువులు భూసారాన్ని పెంపొందించడానికి, మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడానికి మరియు తెగుళ్లను తట్టుకునే శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడే సహజ సిద్ధమైన సూక్ష్మజీవులు. ఇవి భూమిని విషపూరితం చేయకుండా పంట దిగుబడులను పెంచుతాయి. జీవన ఎరువులు గాలిలోని నత్రజనిని నేలలో స్థిరపరుస్తాయి. నేలలో కరగని భాస్వరం ఇంకా పొటాషియం వంటి ఖనిజాలను మొక్కలకు సులభంగా అందేలా చేస్తాయి. నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలను మెరుగుపరుస్తాయి. నేలలో తేమను నిలుపుకునే గుణం పెరుగుతుంది. జీవన ఎరువులు మొక్కల వేరు వ్యవస్థను బలోపేతం చేస్తాయి మరియు పెరుగుదలకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి కూడా అందిస్తాయి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడుతుంటాయి. ఇవి ఒక ఎకరాకు సరిపడ విత్తనాలకు సుమారు 200 గ్రాముల జీవన ఎరువును ఎంపిక చేసుకోవాలా. 20 నుంచి 25 మిల్లీలీటర్ల జిగురు లేదా కొద్దిగా చల్లటి బెల్లం నీటిని విత్తనాలకు పట్టించి ఆ తర్వాత ఈ ఎరువును కలపాలి. విత్తనాలను నీడలో ఆరబెట్టి విత్తుకోవాలా. జీవన ఎరువుల ప్రాముఖ్యత, వాడే విధానం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో కే లెనిడ్ పెట్టిన ముచ్చట విందాం.
4: భూమి సారాన్ని పెంచడంతో పాటు మొక్కలకు అవసరమైన పోషకాలను సహజ సిద్ధంగా అందించేవి జీవన ఎరువులు. మరి ఇవి రసాయనాలకు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఊపు లేదు. మరి అలాంటి జీవన ఎరువులు అంటేమి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, వాటిని ఏ రకంగా ఉపయోగించాలి, ఈ జీవన ఎరువుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ వివరాలు చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ జి మంజులత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మంజులత గారు.
5: నమస్కారం.
4: ముందుగా మనం ఈ జీవన ఎరువుల ప్రాధాన్యత, ప్రాముఖ్యత, వాటి ఉపయోగాల గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు జీవన ఎరువులు అంటే ఏమి?
5: మొదటగా రైతులు వేసే పంటల్లో, సాగు చేసే పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం అని చెప్తూ ఉంటాం కదా, ఆ సమగ్ర పోషక యాజమాన్యంలో సేంద్రియ ఎరువులతో పాటుగా రసాయన ఎరువులు కలిపి అందించినట్లయితేనే మంచి దిగుబడి, నాణ్యత, అలాగే నేల ఆరోగ్యం, అలాగే వాతావరణ సమతుల్యత అనేది దోహద చేస్తాయి. ఈ సేంద్రియ ఎరువుల్లో చూసినట్లయితే పశువుల ఎరువు, వానపాముల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, అలా వివిధ రకాలుగా కాంపోస్ట్ ఎరువు, దానిలో భాగంగానే జీవన ఎరువులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ జీవన ఎరువులనే బయో ఫర్టిలైజర్స్ అని కూడా అంటారు. అలాగే జీవన ఎరువులని మైక్రోబియల్ ఇనాక్లెంట్స్ అని కూడా అంటారు. ఇవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవుల ఎరువులు. ఈ ఎరువులు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కలిగి ఉన్న పొడి రూపంలో ఉన్న ఎరువు అన్నమాట. ఇది మొక్క వేరు బుడిపల్ లాగా చేసి కాని లేదా వేరు మండలంలో ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తీసుకొచ్చి మొక్కలకు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
4: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువుల్లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఉంటే ఆ రకాల గురించి చెప్తారు.
5: జీవన ఎరువులు వాటి క్రియాశీలతను అలాగే వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు లేదా భాస్వరం కరిగించే మొక్కలకు అందించేవి సూక్ష్మజీవులు, పొటాషియం ను మొక్కలకు అందించేవి, జింక్ ని కరిగించే సూక్ష్మజీవులు, లేదా సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు, లేదా వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా అనే వివిధ రకాలుగా ఉన్నాయి.
4: అయితే ఇప్పుడు ఇందులో నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఏమని వాటి గురించి చెప్తారు?
5: నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే వేరు బుడపల్లో పంట వేర్లలో ఉండి దానితో సాధీనం చేస్తూ గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి మొక్కకి అందిస్తూ ఉంటాయి. దీనిలో కూడా ఏ పంటకు ప్రత్యేకించి రైజోబియం ఆ పంటకి ఉంటుంది. ముఖ్యంగా ఈ రకపు జీవన ఎరువు ముఖ్యంగా 30-50 కిలోల నత్రజనిని ప్రతి హెక్టార్ కు అందజేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ జీవన ఎరువులు ముఖ్యంగా పప్పు జాతి పంటలైనటువంటి కంది, పసర, మినుము, అలసంద, బఠానీ, సోయా చిక్కుడు, నూనె గింజ పంటలైన వేరుశనగ, సోయా చిక్కుడు లాంటి పంటల్లో మనం ఈ వేరు బుడపల ద్వారా ఈ రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తాయి. అలాగే ఇతర నత్రజనిని స్థిరీకరించేవి చూసినట్లయితే అజిటోబాక్టర్ అని చెప్పవచ్చు. అజిటోబాక్టర్ ఈ సూక్ష్మజీవులు నేలలో ఒంటరిగా ఉండి నత్రజనిని స్థిరీకరిస్తాయి. అంతేకాకుండా ఇది మొక్క పెరుగుదలకు దోహదపడే ఇతర హార్మోన్లను కూడా స్రవిస్తాయి. ఇవి వేరు పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాడటం వలన మొక్కలకు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఈ అజిటోబాక్టర్ ను జీవన ఎరువులు ఉపయోగించే పంటలు ఏంటంటే మిరప, పత్తి, చెరుకు, ప్రొద్దుతిరుగుడు, కొసుమ, ఆకుకూరలు, కూరగాయలు వంటి పంటల్లో మనం ఈ అజిటోబాక్టర్ ని ఉపయోగించవచ్చు. ఇంకొక రకం అజోస్పైరిల్లం అనే రకం. ఈ జీవన ఎరువు సూక్ష్మజీవుల వేరు చుట్టూ జీవిస్తూ వేళ్ల దగ్గరలో నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఇవి పోషక బలం చేకూర్చి మొక్కలు బలంగా ఎదగడానికి తోడ్పడే హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి. ఇవి ముఖ్యమైన నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు.
4: అయితే భాస్వరాన్ని స్థిరీకరించే జీవన ఎరువులు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా?
5: ఇక భాస్వరాన్ని స్థిరీకరించే జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఇవి భూమిలో ఎంజైమ్లు అలాగే రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఫిక్స్ అయి ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకి అందజేస్తుంది. ఇది ఏంటంటే భాస్వరం కరిగించే జీవన ఎరువులు అన్ని రకాల పంటల్లో వాడి లాభాలను పొందవచ్చు. ఈ ఎరువులు వాడటం వల్ల 25 కిలోల భాస్వరం ప్రతి హెక్టార్ కు అందిస్తున్నట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. దీనిలో ముఖ్యంగా మైకోరోజా శిలీంద్రం అని చెప్పవచ్చు. ఈ రకమైన జీవన ఎరువు వెసిక్యులర్ అర్బిస్కులర్ మైకోరోజా అని అంటారు, లేదా వ్యామ్. ఈ శిలీంద్ర సముదాయం ప్రాముఖ్యత ఈ భాస్వరాన్ని నేలలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తాయి. అలాగే ఫాస్ఫరస్ సాలబిలైజింగ్ బ్యాక్టీరియా అనే మరొక భాస్వరం కరిగించే జీవన ఎరువు. ఇది కూడా మొక్కల వేర్ల దగ్గర ఉండి భాస్వరాన్ని కరిగించి పంటకి అందిస్తాయి.
4: అయితే ఇప్పుడు ఈ నత్రజని, భాస్వరాన్ని స్థిరీకరించే జీవన ఎరువులే కాకుండా ఇతర పోషకాల జీవన ఎరువులు కూడా ఏమన్నా ఉన్నాయా? ఉంటే వాటి గురించి కూడా చెప్తారు.
5: ఇతర పోషకాలు కరిగించే జీవన ఎరువులు కూడా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా పొటాషియం కరిగించే జీవన ఎరువులు. ఈ రకమైన జీవన ఎరువులు వాడటం వలన నేలలో పొటాషియం మొక్కలకు తేలిగ్గా అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు. ఇవి నేలలో కరుగునటువంటి కరగలేని పొటాష్ పదార్థాలను కరిగిపోయి మొక్కలకు వేర్లకు అందిస్తాయి. ఈ ప్రక్రియ ముఖ్యంగా బాసిలస్ జాతి సూక్ష్మ జీవులు పొటాషియం ను కరిగించి వాటికి ఉపయోగపడేలా మొక్కకు అందిస్తాయి. అలాగే జింక్ ను కూడా కరిగించే సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఈ రకం ఎరువులను వాడటం వలన మొక్కలకు లభ్యం కాని జింక్ మూలకాలను మొక్కలకు అందచేస్తాయి. అలాగే సేంద్రియ పదార్థాలను కూడా విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు ఉన్నాయి. అవి మనం పంట వేసిన తర్వాత సెల్యులోస్ లేదా లెగ్నిన్ పదార్థాలను, మొక్కల యొక్క వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అవి కుళ్ళింపజేయడానికి వాడతారు. ఈ జీవన ఎరువులను వాడి పంట కోత తర్వాత మిగిలిన పదార్థాలను కుళ్ళింపజేసి ఆ సాంద్రతను తగ్గించుకుని వేసే పంటలకు ఉపయోగకరమైన పోషకాలను కరిగించి అందించడానికి వీలవుతుంది.
4: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులు ఎన్ని రకాలున్నాయి వీటి గురించి చెప్పారు కదా, వీటిని వాడే దాంట్లో ఏమైనా పద్ధతులు ఉన్నాయా, ఉంటే ఈ వీటిని వాడుకునే పద్ధతుల గురించి చెప్పండి.
5: జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు ఒక నాలుగు అని చెప్పవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా, ఒకటి నారుని ముంచి పద్ధతి, అలాగే నేల ద్వారా లేదా భూమిలో చల్లటం ద్వారా అందించవచ్చు, ఇంకొకటి డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఇక విత్తన శుద్ధి ద్వారా అంటే ఒక ప్యాకెట్ 200 గ్రాముల వరకు ఉంటుంది జీవన ఎరువు ప్యాకెట్, దాన్ని బెల్లం ద్రావణంలో కరిగించి మనము ఒక 10 కిలోల విత్తనానికి బెల్లం ద్రావణంలో కలిపి ఒక విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇక నారు ముంచే పద్ధతి అంటే 1 కిలో జీవన ఎరువును 10 లీటర్లు లేదా 15 లీటర్ల నీటిలో కలుపుకొని దాంట్లో మనం నారుని, ఈ కూరగాయల నారు గాని క్యాబేజ్, క్యాలిఫ్లవర్, ఉల్లి, మిరప వంటి నారుని దానిలో ముంచి 15 నుంచి 30 నిమిషాల వరకు ఉంచి మనం తీసుకొని నాటేసుకున్నట్టయితే పోషకాలను మంచి సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలవుతుంది. అలాగే నేలలో లేదా భూమి ద్వారా చల్లటానికి 1-2 కిలోల జీవన ఎరువును 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువును తో పాటు కలిపి 1 నెల రోజుల పాటు మాగబెట్టి అది నేల ద్వారా విత్తేటప్పుడు చల్లటం గాని మధ్యలో ఫర్రోస్ లో చల్లటం గాని చేసినట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి డ్రిప్ పద్ధతిలో 300 లీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకుని డ్రిప్ ట్యాంక్ లో కలిపి మొక్కలకి నాటిన వారం రోజులకు ఈ డ్రిప్ లైన్ ద్వారా అందించవచ్చు. ఇలా 4 పద్ధతుల ద్వారా మనం జీవన ఎరువుని అందించుకోవడానికి వీలవుతుంది.
4: అయితే చివరిగా చెప్పిన ఈ జీవన ఎరువుల్ని వాడుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
5: మొదటగా చూసుకోవాల్సింది ఏంటంటే మంచి నాణ్యత పరిమాణాలు కలిగిన జీవన ఎరువుని మనం కొనుగోలు చేసుకోవాలి. అంటే 1 గ్రాముకి 10^7 లేదా 10^8 వరకు బ్రతికి ఉన్న సూక్ష్మ జీవులు ఉండాలి. తర్వాత ప్యాకెట్ పై బిఐఎస్ లేదా ఐఎస్ఐ మార్క్ కలిగి ఉన్నవి తీసుకోవాలి. తర్వాత రైజోబియం జీవన ఎరువులను కేవలం పప్పు జాతి పంటలైనటువంటి పప్పు దినుసులు లేదా నూనె గింజ పంటలకి ప్రత్యేకంగా పట్టించాలి. అజిటోబాక్టర్, అజోస్పైరలం వంటి జీవన ఎరువులు ముఖ్యంగా చిరుధాన్యాలు లేదా నూనె గింజ పంటలు లేదా కూరగాయ పంటలు, ఉద్యాన పంటలకి వాడి లాభాలు పొందవచ్చు. అలాగే బాసరం, పొటాష్, జింక్ జీవన ఎరువులు, ఈ రకపు ఎరువులను ఎలాంటి పంటలకైనా వాడుకోవచ్చు. ఇక జీవన ఎరువులు వాడేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేలలో తగిన తేమ ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. తర్వాత పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత 1 వారం రోజుల వ్యవధిలో రసాయన ఎరువులను వాడాలి.
4: చాలా సంతోషం మంజులత గారు. ముఖ్యంగా ఈ జీవన ఎరువుల ప్రాధాన్యతను గురించి వివరిస్తూనే ఆ జీవన ఎరువుల్ని ఏ రకంగా ఉపయోగించాలి, దానికి ఉన్న పద్ధతులు ఏమి, వాటి గురించి వివరించారు. మరి రైతులు కూడా ఈ జీవన ఎరువులని వినియోగించుకుని ముఖ్యంగా ఈ

0: నిర్ణయించగలరు.
1: అదేలా?
0: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1850 1551.
2: ఇదెవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
2: నిజంగా
0: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. వచ్చేది ఖరీఫ్ కాలం. ఖరీఫ్ కంటే ముందు రైతులు భూమిని సిద్ధం చేసుకుంటుంటారు. వర్షాలు పడంగానే విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ట్రాక్టర్లతోని నేలను దున్నడం కానీ, చెత్త ఏరివేయడం కానీ, చెత్తను తీసివేయడం కానీ, లేదా చెత్తను కలియదున్నడం కానీ, అలాగే దురలపొన్న ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం కానీ, ఇంకా ఈ వర్షం కంటే ముందుగానే, మెరుగు కంటే ముందుగానే రైతులు విత్తనాలు, ఎరువులు కూడా తీసుకొని తెచ్చి ఇళ్లలో భద్రపరుచుకుంటారు. ఇంకొంతమంది రైతులు పెంట ఎరువును కూడా చేనలో పోసేసి చల్లేస్తుంటుంటారు. ఖరీఫ్కు ముందు వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి బేలా మండలం సిరిసేన గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. ఖ్యాతం అనిల్ రెడ్డి గారు, మీకు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: మీకెంత భూమి ఉంటుందండి?
6: నాకు మొత్తం 12 ఎకరాలు ఉంటుంది.
5: ఏమేమి పంటలు ఇస్తారు మీరు ప్రతి సంవత్సరం ఈ 12 ఎకరాలల్లో?
6: ఇప్పుడు ప్రస్తుతం అయితే సోయాబీన్ వేస్తున్నాం. సోయాబీన్, కంది, మళ్ళా నీళ్లున్నాయి కదా, బోరు సదుపాయంతో శనగ పంట వేసిన 9 ఎకరాలు శనగ, మిగతాది జొన్న, గోధుమ, ఇట్లా కొద్ది కొద్ది వేసిన.
5: ఈ ఖరీఫ్ పంటలు బాగుంటాయా, మరి ఈ రబీ పంటలు బాగుంటాయా?
6: ఇక ఖరీఫ్ అంటే అది వర్షాధారంగా కదా, అది మన చేతిలో ఏముండదు. వర్షాలు అనుకూలంగా ఉంటేనేమో మనం అనుకున్న దిగుబడి తీసుకోవచ్చు. ఇక వర్షాలు ప్రతికూలంగా ఉంటే మనం ఆశించిన దిగుబడి రాదు. ఇక మళ్ళీ రబీ అయితే మనం చేసినట్టు ఉంటుంది.
5: చెప్పండి, ఇప్పుడు ఈ మెరుగు కంటే ముందు ఏమేమి పనులు చేస్తారు మీరు?
6: మెరుగు కంటే ముందు ఇప్పుడు ఏమంటే దున్నుడు, అది రొప్పుడు, అది ఇప్పుడు ఎడ్లతో చేసేది అయితే బంద్ అయింది, అంత మిషనరీ ట్రాక్టర్లతోనే అవుతున్నది.
5: ఒకప్పుడు నాగన్లతో,
6: నాగన్లతో దున్నుడు, ఆరకతో రొప్పుడు, అట్లా ఉంటుండే. ఇప్పుడు అంటే ముందటి తీరు సదుపాయాలు ఏం లేవు, కూలీలు దొరకలేదు, మొత్తము ట్రాక్టర్లు మిషనరీ వైపు మళ్ళీ రైతులు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది.
5: ఏం తీసుకుంటాడు ట్రాక్టర్ ఇది 12 ఎకరాలు దున్నాలంటే ఎంత ఖర్చు వస్తుంది?
6: అది మనం పనిని బట్టి ఉంటది రేటు. నాగలి అయితే ఒక రేటు, మళ్ళా అందులో పంజి అంటలు దానికి ఒక రేటు, రోటర్కి ఒక రేటు, ఇట్లా మనం పెట్టిన దాని మీదకి వెళ్ళి రేటు పెడతారు వాళ్ళు.
5: ఒక 20 వేలు ఖర్చు వస్తుంది దున్నాలంటే?
6: అవును, ఎక్కువనే వస్తుంది టోటల్ మొత్తం దున్నాలి.
5: పెద్ద నాగలి?
6: అవును, పెద్ద నాగళ్ళతో అంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఇక అది 5 పంజి అంటలు దాన్ని, దానితో తక్కువ వస్తుంది. అవును, 9 కూడా ఉంటాయి కల్టివేటర్ అని.
5: తర్వాత దీనికి గుంటు కొట్టాలంటే మరి?
6: అదే రూటర్, అది ఎకరానికి మినిమం 1200 నుంచి 1500.
5: ఎడ్లతో అయితే కొట్టరాదేమో? ఇప్పుడు
6: కొట్టుకోవచ్చు కానీ ఎడ్లు లేవు కదా, ఎడ్లు ఉంటే మంచి కావాలా, రెండు ఉంటే అయిపోతాయి.
5: ట్రాక్టర్ దొంతే బిడ్డ పెద్దగా ఉంటుంది, గుంటుకుతో నడుస్తుంది ఎడ్ల గుంటుకుతో?
6: అవి అది అంటే రోజు కొంచెం చేసుకోవచ్చు, ఒక్కసారి కాకుండా ఎడ్లు మనిషి కంటిన్యూ చేస్తే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక రైతుకు ఖర్చు అనేది తగ్గుతుంది.
5: ఎండలకు ఇప్పుడు చేస్తున్నారా మరి చేస్తుల?
6: అదే మరి ఎండలు అని చేసుడు తగ్గిపోయింది, అంటే మనుషులు కూడా ముందటి తీరు దొరకలేదు కదా.
5: ఇప్పుడు దుక్కులు మొత్తం అయిపోయినాయి?
6: అవును అయిపోయినాయి.
5: దుక్కులు దున్నిన తర్వాత మళ్ళా రోటావేటర్ కొట్టాలా కానీ లేక గుంటు కొట్టాలంటే ఆనబడాలనా ఒకసారి?
6: వర్షం అదే, ఇక పిల్ల ఎక్కువ దున్నుడు మీదకి ఆధారపడి ఉంటుంది. పెద్ద పిల్లలు వచ్చినాయి అనుకో, వర్షం పడితేనే రొప్పచ్చు దాన్ని.

0: అది అయితే రూటర్ అయితే ఎట్లా ఉన్నా కొట్టేస్తాడు.
1: ఇప్పుడు మొన్న గంట సేపు వర్షం పడ్డది మీ ఊర్లో,
0: అవును
1: అది పిల్ల కరిగింది అంటారా?
0: కరిగింది. ఇప్పుడు ఎడ్లు ఆర్కతోని రొప్పుకోవచ్చు. మాకైతే ఎడ్లు మనిషి ఉన్నాడు కదా, గుంటుకతోనే కొడతాం.
1: గుంటుకని చాలా మంది చోట చూసిన, ఇప్పుడు 3 ఫీట్లు ఉంటది, 2.5-3 ఫీట్లు ఉంటది పలుగు.
0: అవును,
1: దాని ఒక 5-6 ఫీట్లు వెడల్పు పెట్టరాదా పలుగుని?
0: అంటే ఎడ్లు అంటే లాగాల కదా.
1: ఎందుకు ఇప్పుడు గుంటుక మీద మనిషి నిలబడ్డాక ఎడ్లు లాగుతున్నప్పుడు
0: అంత వెడల్పు పలుగు అంటే భూమి చదును కూడా కాదు, ఇట్లా కిందికి మీదికి అవుతుంది,
1: అంటే దిగది భూమి కట్టగా
0: దిగది. మామూలుగా మీడియం సైజ్ ఉన్న గుంటుక అయితే మంచిగా దిగుతుంది, పిల్లలు కూడా పలిగిపోతాయి, భూమి చదును అవుతుంది.
1: సోయా పోసినప్పుడు రాశం చేయాల్సి వస్తుంది.
0: అవును,
1: మరి అప్పుడన్నా పెద్ద పలుగు పెట్టుకోరాదా?
0: అప్పుడు పెడతారు కదా.
1: ఎన్ని ఫీట్ల పలుగు ఉంటుంది అప్పుడు?
0: ఉంటది 4-5 ఫీట్ల వెడల్పు.
1: అప్పుడు పలుగు పెద్ద పెట్టుకోవచ్చు, ఎందుకంటే మట్టి కప్పేసుడే కదా.
0: అవును.
1: మీ ఊర్లో పత్తి ఎప్పుడు పెడతారు? వర్షం పడ్డాక పెడతారా, ముందే పెడతారా?
0: వర్షము అనుకూలంగా ఉంటే వర్షం పడ్డాక పెడతారు, ఇక టైం వచ్చిందంటే దుబ్బల పెట్టేస్తారు. ఇక వర్షం కోసం ఎదురు చూసుడే.
1: అంటే మెరుగులో పెట్టుతారా? వర్షం పడని పడకపోని
0: టైం వచ్చిందంటే పెట్టేస్తారు. కొందరు
1: బిడ్డ పలిగి ఉండాలి,
0: పలిగి ఉండాలా, భూమి చదునై ఉంటది పెట్టుకోవచ్చు.
1: ఇంకేమైనా తుక్కు ఏరుతారా? రోటావేటర్ కొట్టిన
0: ఇప్పుడు ఏరుడు బంద్ అయిపోయింది, ముందు ఏరుతుండే.
1: బెండు కూడా ఏరారు ఇప్పుడు?
0: ఏం ఏరుతలేం.
1: సొప్ప బెండు ఏరకుంటే ఎట్లా?
0: రోటర్ కొట్టేస్తే అది మొత్తం సన్నం అవుతుంది కదా,
1: చురచుర అయిపోతుంది.
0: తట్టుకోదా? ఏమీ కాదు, అది 1-2 సార్లు కొంచెం మనకు దాని ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత వర్షాలు పడుతున్నాయంటే అది అందులోనే
1: మురిగిపోతుంది,
0: భూమికి కూడా కొంచెం ఎరువులాగా అవుతుంది.
1: అయితే మీరు పత్తి గింజలాగా తీసుకొచ్చేదా? మరి
0: ఇంకా తేయాలి.
1: ఎప్పుడు తెస్తారు విత్తనాలు?
0: తెస్తాం ఈ వారంలో.
1: అంటే ఉద్దరినేనా నగదు పెట్టి తీసుకొచ్చుకుంటాను?
0: నగదేగా.
1: రేట్ ఎక్కువ ఉంటుంది ఉద్దరి తెచ్చుకుంటే?
0: కొంచెం ఎక్కువనే ఇస్తాలి.
1: రేట్ ఎక్కువ ఉంటుంది,
0: వడ్డీ ఉంటుంది.
1: మళ్ళా మనం అనుకున్న గింజలు ఇస్తారో ఎరు కూడా తెలియదు.
0: ఏవేంటి అవి తీసుకుపోంటాడు,
1: అవి దొరికాయి ఉద్దరవి గిబ్బిస్తావు.
0: నగదు పెట్టి తెచ్చుకున్నామంటే మనము డిమాండ్ చేసినా ఇస్తాడు.
1: విత్తనాలు ఆదిలాబాద్కి వెళ్ళి ఇస్తారా? ఇక్కడ అమ్మాయిలు కావాలని వస్తారు.
0: బేలల్లో కూడా దొరకదు.
1: విత్తనాల కొరత ఏం లేదు పెద్దగా?
0: ఏం లేదు, ముందు దొరకకపో ఇప్పుడు టైంకి దొరుకుతున్నాయి.
1: ఒక వారంలో ముందు తెస్తారా?
0: అవును, వారం 15 రోజుల ముందు.
1: సోయా విత్తనాలు కూడా తెస్తారా ఇప్పుడే?
0: సోయా కాటన్ అన్ని ఒకటేసారి, తొగళ్ళు కూడా.
1: మీకు 12 ఎకరాల కంటే విత్తనాలు ఎన్ని లక్ష రూపాయలు అయితే?
0: అయితే
1: ఎరువులు కూడా తెచ్చుకుంటారు ఇంకా?
0: ఎరువులు విత్తనాలు
1: ఎరువులు. యూరియా బ్యాగ్ దొరుకుతుందా మరి ఇప్పుడు?
0: ఇప్పుడు లేదు యూరియా,
1: డిఏపి మొత్తం.
0: డిఏపి వేరే మందులే.
1: ఇప్పుడు మహారాష్ట్రకి తెచ్చుకోవచ్చా మీకు డిఏపి యూరియా లాంటివి?
0: ఇక్కడనే దొరుకుతున్నాయి మనకు తెలంగాణలో.
1: ఇన్ని దొరుకు. అంటే యూరియా బ్యాగ్ కష్టం అవుతుంది అన్నారు కదా కొంచెం తెచ్చుకో.
0: యూరియా ఎటు దొరుకుతలేదు, మహారాష్ట్రలో కూడా దొరుకుతలేదు. ఇక నేనైతే ఎక్కువ పెద్ద మొత్తంలో యూరియా వాడా, పోయకుంటేనే మంచిగా అనిపిస్తున్నాను నాకైతే. యూరియాతోని భూమి సారం దెబ్బతింటది, పంట ఏపుగా పెరుగుతుంది, పురుగు తాకిడి ఎక్కువ అవుతుంది, ఖర్చు పెరుగుతా పోతుంది.
1: సంవత్సరం మొత్తం ఒకేసారి తీసుకుంటారా ఈ ఎరువులు?
0: స్టాక్ ఉంటే తెచ్చుకోవచ్చు, స్టాక్ లేకపోతే ఆరాదు.
1: అయితే మీరు పోయిన సంవత్సరం తెచ్చిన విత్తనాలే తెస్తారా, అదే కంపెనీ ఇస్తారా, కంపెనీ మార్చి తెచ్చే అవకాశం ఉందా?
0: ఇప్పుడు మనకు ఈల్డ్ వచ్చినట్టు ఉంటుంది, మనకు దిగుబడి ఏది మంచిగా వస్తే దాన్ని వేసుడు, కాకపోతే ఒకే తీరు 5 సంవత్సరాలు పోసుడుకు సోయాబీన్ ఈల్డ్ తగ్గింది అనిపిస్తున్నాను నాకు. సీడ్ పార్ట్ అనేది ఏం లేదు, పోయిన సంవత్సరం పోసింది, ఈ సంవత్సరం పోసిన
1: కొట్టిందా పెంట ఇరవై కొట్టిందా?
0: ఆ పెంట ఏం లేదు, దాన్ని కొట్టుకుంటాం మేము. ఎక్కువ వెళ్తుంది, 3-4 వెళ్తుంది. 2 ఎకరాలు అవుతుంది. నేను రబీ సీజన్ లోనే 1.5 ఎకరాలు పోసి అందులో జొన్న గోధుమ పంట వేసుకుందాం, అంటే మందులు ఫర్టిలైజర్ తక్కువ వాడి
1: ఇంటి కోసం
0: తినేటి కాబట్టి.
1: మరి మీ ఊర్లో వర్షం పడగానే అందరు ఒకేసారి పత్తి పెడతారు?
0: అవును.
1: మరి అప్పుడు కూలీల కొరత ఎక్కువ ఏర్పడతాయి, ఎట్లా ఇస్తారు అప్పుడు?
0: కూలీల కొరతనైతే బాగుంది సార్, ఇప్పుడు ఎవరిది వారే రోజు కొంచెం పెట్టుకున్నాడు, పెద్ద మొత్తంలో ఉంటే 3-4 రోజులు టైం పడుతుంది.
1: మీరు 8 ఎకరాలు 8-9 ఎకరాలు పత్తి పెడతారు మీరు?
0: అవును.
1: వీరైతే 10 ఎకరాలు పెడతారు?
0: పెడతాం.
1: మరి అటువంటి అప్పుడు అంత పెట్టాలంటే కనీసం 4-5 రోజులు పడుతుంది.
0: పడుతుంది.
1: మరి కూలీలు దొరుకుతారా అప్పుడు? ఎంత డిమాండ్?
0: అది మామూలుగా ఇబ్బందే ఉన్నది, మున్పటి తీరు కూలీలు దొరుకుతలేదు.
1: మీరు మీరుగా వచ్చిందంటే 2-3 రోజుల్లో పత్తి పెట్టిస్తారు?
0: అవును.
1: పెట్టే గానీ మరి దాంట్లో ఏమైనా మందు పోస్తారేంటని?
0: ఎకరాకు 1 డిఏపి.
1: ఆనవడకపోయినా గానీ?
0: ఆనవడకపోయినా.
1: పొడి దుబ్బల్ని?
0: దుబ్బల సారెల్లల్లా వేసి గింజలు పెట్టాడు.
1: ఇప్పుడు సోయాబీన్ గానీ ఈ పత్తి గానీ పెట్టిన తర్వాత ఒక 5-6 రోజులు ఆనవడకపోతే పరిస్థితి ఎట్లుంటది?
0: మూల దిగపోతుంది. మళ్ళా రెండోసారి పెట్టాలి.

0: పెట్టినాం, బాగా సార్లు అట్లా పెట్టినాం.
1: మరి అటువంటి అప్పుడు మంచి వర్షాలు పడ్డాక పెడితే అయిపోతుంది కదా.
0: అట్లా కూడా సార్ కంటిన్యూ వానలు పడ్డాయి అనుకో, బురదలా ఇబ్బంది అవుతుంది, కూలీలు కూడా రాలు. ఇక ఈ పొడి దుబ్బల పెట్టుకున్నది ఏమున్నాయంటే 3-4 వర్షాలు కంటిన్యూ పడితే మొలిసిపోతుంది. అట్లానే ఎక్కువ మంది ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.
1: ఇప్పుడు పత్తి పెట్టాలంటే గీతలు కొట్ట పడుతుందా?
0: అవును కదా, ఎట్లా పెడతావు?
1: దారంతో పెట్టరాదా?
0: అది అంటే ఆలస్యం అవుతుంది. ఇది ఎట్లా, దాన్ని ఏమంటారు, డుమ్మ అంట, ఒక పరికరం.
1: మీరు డుమ్మ 3 గీతలు పడతాయి,
0: 3-4 కొయ్యలది కూడా పెట్టుకోవచ్చు. పెద్ద అంటే చార్పేట అట్లా పెడుతున్నాం కదా ఇప్పుడు, 3 కొయ్యాలంటే తొందరగా అయిపోతుంది. ఇక దారాలంటే 3-4 వరసలు పట్టుడు, ఆ దూరకు ఒక్కళ్ళు, ఈ దూరకు ఒక్కళ్ళు, దానికే 2 మంది పోతారు.
1: ఒకప్పుడు అడ్డం పొడు గీతలు కొట్టాలి,
0: ఇప్పుడు అట్లా లేదు.
1: పాపులేషన్ కాబట్టి జల్ది అయిపోతుంది,
0: అయిపోతుంది. సార్ లేచినామంటే గింజలు పెట్టుడే.
1: ఇప్పుడు మీ దగ్గర ఎడ్లు పని అయిపోయిన తర్వాత వేరే అడుగు తీస్తారా ఎడ్ల పని?
0: అట్లా ఇప్పుడు ఎడ్లు అనేది తక్కువ అయినాయి, ముందడితేరు లేవు. ఇక ముందు ఎక్కువ జోడీలు ఉంటుండే, ఇక 10 మందిలో ఒక రైతుకు లేకున్నా అడిగితే దొరుకుతుండే. ఇప్పుడు అవిటికి కూడా బాడలు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
1: దూరాలు సాప్ అయిపోయినాయి,
0: అయిపోయినాయి.
1: దూరాలు చేయాలి, కొమ్మలు కొట్టేటివన్నీ
0: అన్ని అయిపోయినాయి.
1: కొట్టబడతా కొమ్మలు?
0: కొట్టబడతా సార్, లేకుంటే అరక తిరిగా రాదు. ఇప్పుడు మనం గింజలు పెట్టేటప్పుడు దూరల పండి ముళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకోబడుతుంది.
1: పత్తి పెట్టేటప్పుడు ఏమన్నా పూజ చేస్తారు?
0: మంచి రోజు చూసుకొని అది ముహూర్తం వేసేస్తాం. కొన్ని గింజలు చేనులో పోసి ఇక్కడ ఊళ్ళో గ్రామ దేవత దగ్గర, హనుమాన్ల దగ్గర అట్లా పోసేసి స్టార్ట్ అవుతుంది ఆడికెళ్ళి.
1: నేను బాజాల చూసిన ఒక రైతు, ఇలా పక్క రైతు పత్తి పెడితే నేను కూడా పెడతా అంటాడు, ఆయన పెట్టకపోతే నేను కూడా పెట్టా అంటాడు. ఎందుకు చేసుకుంటారు రైతులు ఎక్కువ అంటే?
0: ఇప్పుడు ఒకళ్ళు పెడుతున్నాడంటే అతను పెట్టిండు కదా,
1: అతను చూసి నేను
0: మనం వెనక పడిపోయితాం. వర్షాలు పడితే అతను మొలిచిపోయితుంది, మనం ఉండిపోయితాం అన్న భావనతో
1: పెట్టేస్తాడు.
0: ఒక సూర్య వేసిందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టేస్తాడు. ఇక మెరుగుల గింజ పడాలా భూమిలో, అంటే పంట ఉత్పత్తి మంచి దిగుబడి ముందటి నుంచి అది నమ్మకం అనేది ఉన్నారు రైతులలో. మెరుగు కార్తే నుంచి ఎండింగ్ వరకు అందరు పెట్టేస్తారు, ఎక్కువ శాతం పెట్టుడు పోసుడు అయిపోతారు.
1: ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 999-127-127-422-422-31-31.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇప్పటిదాకా ఖరీఫ్ కు ముందు వ్యవసాయ పనులు ఈ అంశం గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

రేపు సాయంత్రం ఏడు వైపు ఇల్లు యోసం కార్యక్రమంలో జీవరసాయనాలు వాటి వలన లాభాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో వరలక్ష్మి పెట్టిన ముచ్చట, ఆ తర్వాత వేసవి దుక్కుల వలన లాభాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో లెనిని పెట్టిన ముచ్చటుంటుంది.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇది మీరు కోరుకునే పాటలు వినిపించే కార్యక్రమం. మరి శ్రోతలు, మీరు కూడా గీ జోరులో హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0872 కోన్ను జత చేసి 2908 లేదా 2300 నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా సుఖ మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ.

మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోడ్ను జతయేసి 2 9 5 0 8 1 ఇంకొక నంబర్ 2 3 0 0 8 1. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు చేయండి, నాతో ముచ్చట పెట్టుండ్రి, మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోండి ఈ పాటల నడుమ. కార్యక్రమంలో ముందుగానైతే ఆంధ్ర కింగ్ చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన ఈ గీతం విందాం. సాహిత్యం రాంపోతినేని.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం.
0: నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సరే, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి మాట్లాడండి, వాయిస్ కట్ అవుతుంది. వసుంధర షాప్ నుంచా? బట్టల షాప్. ఓకే, మీ పేరు? మీ పేరు చెప్పండి.
1: రాకేష్ మేడం.
0: ఓకే రాకేష్. రాకేష్, మరి ఇప్పుడు ఇంకా షాపులే ఉన్నారా? ఓకే, మరి ఎట్లయితుంది గిరాకి?
1: ఇప్పుడు కొంచెం
0: తక్కువన్నది. ఓకే, అయితే మీరు రాకేష్ నడుస్తూ మాట్లాడకండి, ఒక దగ్గర నిలబడి మాట్లాడితే వాయిస్ క్లియర్గా వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు తక్కువ ఉంది గిరాకీ అంటారు. మరి రాత్రి షాప్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? రాత్రి ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం 10 వరకు, ఇంకో గంట ఎక్కువనే ఉంచుతారు అన్నట్టు కదా. అయితే ఇప్పుడు షాప్ లో ఉండి రేడియో వింటున్నారు అన్నట్టు. ఎట్లా, ఫోన్ లా యాప్ లో వింటున్నారా? ఓకే, రోజు వింటారా, ఇవాళనే వింటున్నారా? రోజు వింటారు. అయితే మరి వాటి పాటలే వింటారా, అన్ని కార్యక్రమాలు వింటారా? ఓకే రాకేష్ గారు, మరి ఏ పాట వింటారు ఇవాళ? తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తా. వచ్చేస్తుంది, మరి పాట విందామా?

శ్రోతలు మరి రాకేష్ కోరుకున్న చక్కటి పాట విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. అయితే ఎండలైతే మండిపోతున్నాయి. మరి ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మన జీర్ణక్రియ కొంచెం మెల్లంగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని కూడా మరింత పెంచుతాయి ఈ ఎండలు. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ, కడుపు బురం వంటి జీర్ణక్రియ సమస్యలకు కూడా దారితీస్తాయి. అందుకే మనం ఆహార పదార్థాలలో కొన్నింటికి దూరంగా ఉంటే చాలా మంచిది. అవేంటంటే నూనెలో వేయించినటువంటి పదార్థాలు, అంటే పూరి కానీ బజ్జీ కానీ అలాంటి ఈ ఎండాకాలంలో కొంచెం తీసుకోకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. అట్లనే మసాలాలు ఎక్కువగా ఉండేటటువంటి వంటకాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. మళ్ళా చక్కెర ఎక్కువగా ఉండేటువంటి స్వీట్లు కానీ అలాంటి పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. మళ్ళా వేడి బాగా ఉన్నది, దాహం వేస్తుందని చెప్పేసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని చాలా చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తాగుతూ ఉంటాము. కానీ వాటికి కూడా, అంటే వాటిని కూడా కొంచెం చాలా తక్కువగా కానీ లేదంటే వీలైనంత మట్టుకు మరీ చల్లగా ఉండేటటువంటివి తీసుకోకపోవడమే మంచిది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పల్లకిలో పెళ్లికూతురు చిత్రం కోసం సునీత ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసియాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని కోరాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873

రెండు కోడ్ను జత చేసి 2950 ఇంకొక నంబర్ 2300 కార్యక్రమంలో ఇప్పుడైతే జులై చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో
1: హలో మేడం,
0: మిమ్మల్ని శిల్ప.
1: సరే
0: శిల్ప, ఓకే. జయనాథ్ నుంచి శిల్ప మాట్లాడుతున్నారు, అంతేనా? ఓకే చెప్పండి శిల్ప, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ అంటే మీ మాట విని మీ వాయిస్ విని నేను ఇంకా పెళ్లి కాలేదేమో అనుకున్నా. అంటే చిన్న అమ్మాయి, ఇలా చిన్న అమ్మాయి అని కాదు కానీ పెళ్లి కాని అమ్మాయి లాగుంది మీ వాయిస్ అని అట్లా. ఓకే, ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్? ఇంకా అంతేనా? ఓకే, పిల్లలు
1: ఇద్దరు, ఒక బాబు ఒక పాప.
0: ఓకే, పెద్దగానే ఉన్నారా? స్కూల్కి వెళ్తారా?
1: అవును.

0: Es papa, 7 years ba.
1: Okay. చెప్పండి, ఇంకా మరి ఇవాళ ఏం స్పెషల్? ఏం చేస్తున్నారు మరి, భోజనాలు అయినాయా?
0: అవునైంది మేడం, ఈరోజు ఉపవాసం కదా,
1: ఓకే, శనివారం ఉపవాసం.
0: పానకం, మిల్ మేకల్ రైసు, పాపడాలు అన్నీగా.
1: ఓకే, మరి పానకంకి ఏం చేసిండ్రు? చపాతీ ఆ పూరియా?
0: చపాతి, పాపడాలు తింటారు ఇంకా.
1: ఓకే, సరే మరి. అయితే నేను తిన్నా. చెప్పాలా మరి శిల్ప, ఏ పాట వింటారు?
0: భరత సింహారెడ్డి నుండి వెన్నెల వేస్తాం.
1: తప్పకుండా మీ పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాట విందామా మరి?
0: మళ్ళీ ఎన్ని రోజులకు వేయమంటారు మేడం?
1: మళ్ళా ఒక 15-20 రోజులు, నెల ఇట్లా. సరే మరి. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873200 కోడ్ జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2305081.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. పసిబిడ్డ నుంచైతే బిడ్డ ఎదిగే వరకు అన్ని విషయాలలో కూడా బిడ్డను కాపాడుకుంటూ వస్తుంది కన్నతల్లి, అదే అమ్మ. అయితే పసిబిడ్డకు అమ్మ ముద్దు పెట్టినప్పుడు ఒక తెలియని మాధుర్యం ఆ ముద్దులో దాగి ఉంటుందట. ఎందుకంటే తల్లి బిడ్డకు ముద్దు పెట్టినప్పుడు శిశువు మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై ఆనందంతో పాటు నమ్మకం కలుగుతాయట ఆ బిడ్డలో. అంతేకాదు వాళ్లలో ఒత్తిడి కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి ఈ పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ రవీంద్రనగర్ నుంచి లక్ష్మి లైన్లో ఉన్నారు. హలో లక్ష్మి, వినిపిస్తుందా? నాకు సరిగా వినిపిస్తలేదు. మరి నీకు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? సరే సరే, చెప్పు లక్ష్మి, ఏం చేస్తుంటావు నువ్వు? ఇంటికానే ఉంటావా? ఇంట్లోనే పనులన్నీ చేస్తావన్నట్టుగా. ఎంతమంది పిల్లలు నీకు?
1: ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు.
0: ఓహో, లక్ష్మికి ముగ్గురు లక్ష్మిలు అన్నట్టు కదా?
1: అవును మేడం.
0: ఓహో, నీకు ఆడపిల్లలతోని ఇక ఇల్లంతా సందడి అన్నట్టు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు, నలుగురితోని.
1: అవును మేడం.
0: ముగ్గురు ఆడపిల్లలు తిరుగుతా ఉంటే నీ ఇంట్లో లక్ష్మిలు తిరిగినట్టు ఉంటది అంటావు, అంతేనా?
1: అవును.
0: పెళ్ళిళ్ళు అయితే కాలే కదా? అయినాయా? కాలే. ఇంకా చదువుకుంటున్నారా మరి?
1: అవును, చదువుకుంటున్నారు.
0: ఏం చదువుతున్నారు?
1: ఒక పాప 10th, ఒకటి 7th, ఒకటి 4th.
0: ఓకే. బాబు?
1: బాబు 10th అయిపోయింది.
0: అందరికన్నా పెద్దోడు బాబా?
1: అవును.
0: చెప్పు లక్ష్మి, మరి ఇంకా ఏం విశేషాలు?
1: ఏం విశేషాలు?
0: అంతేనా? గరం ఉంది మన ఆదిలాబాద్. గరం ఎప్పుడు గరమే కదా ఆదిలాబాద్. ఆదిలాబాద్ లో ఎన్ని అడవులు ఉన్నా కూడా గరం మాత్రం ఉంటది కదా?
1: అవును మేడం. ఇది మన ఎత్తు మీద ఉంది
0: కదా,
1: అందుకే వేడి ఎక్కువ ఉంది.
0: ఎక్కువ ఉంది సరైతే ఇంకా బాగా ఎక్కువ ఉంది కదా?
1: అవును మేడం.
0: 45 డిగ్రీల పైననే ఉంటుంది.
1: అవును.
0: చెప్పు మరి లక్ష్మి, తిన్నారా? అన్నం తిన్నారా?
1: తిన్నాం మేడం, ఒక పొద్దు కదా తిన్నాం.
0: ఒక పొద్దు? మరి ఒక పొద్దుకి ఏం స్పెషల్ చేసినావు? పప్పు అన్నం చేసినావా? సరే, మరి ఏ పాట వింటావు? మిసాలా పిల్ల పాటనా?
1: అవును మేడం.
0: సరే మరి, నీ పాట వస్తుంది, విందాం మరి.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మనతో ఫోన్లో మాట్లాడడానికి ఇంకో శ్రోత తలమడుగు నుంచి పొచ్చన్న లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం, బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: నేను బాగున్నా.
2: మేడం, మేము వికలాంగ సంఘం అధ్యక్షుడిని, తలమడుగు మండలు, మరి సొంతూరు సాయిలింగి గ్రామము. అయితే మేము వికలాంగుల కోసం ఏంటంటే జూన్ ఒకటో డేట్ నాడు దాని ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసాము వికలాంగుల సమస్యల పైన.
1: ఓకే. అయితే పొచ్చన్న, ఇంతకు ముందే ఇంకో శ్రోత నగేష్ అని ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేసిండ్రు, వారు కూడా వికలాంగుల సంఘం అధ్యక్షులు అని అన్నారు ఆదిలాబాద్ లో.
2: అవును, మేడం నగేష్.
1: ఓకే ఓకే, అవును.
2: మధ్యాహ్నం చేశారంట.
1: అప్పుడే సాయంత్రం చేసిండు 5 గంటలకు. అయితే మీది కూడా వాళ్ళది కూడా ఒకటేనా మరి సంఘం?
2: ఒకటే మేడం. ఎట్లంటే ఆయన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నేను తలమడుగు మండలం.
1: ఓకే ఓకే ఓకే.
2: అయితే మన తలమడుగు మండలంలో ఎవరైతే వికలాంగులు వాళ్ళు తప్పకుండా రాగలరని నేను కోరుకుంటున్నాను మేడం.
1: ఎక్కడికి? స్టేడియం లో ఉందా మీటింగ్? ఓకే.
2: అయితే ఏంటంటే వికలాంగులకు ఏ సమస్యలు ఉన్నా గానీ మాతో పంచుకున్నారు అనుకో, మాకు తెలియజేస్తే మేము పై అధికారులు, కలెక్టర్ గానీ,
1: అవును,
2: మా వికలాంగ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు గానీ మేము షేర్ చేస్తాం మేడం.
1: చెప్పి వాళ్ళ సమస్యని తీరుస్తారన్నట్టు, అంతేనా
2: మేడం?
1: ఓకే. మరి మీకేమైనా ఫోన్ నంబర్ ఉందా, చెప్తారా?
2: నాది 7 3 7 3 9 6 9 6 88 88 28 04 04.
1: ఓకే. ఎందుకంటే శ్రోతలు ఎవరన్నా వినేటటువంటి వాళ్ళు, వికలాంగులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే మీతో పంచుకుంటారు, వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నా కూడా మిమ్మల్ని అడుగుతారని ఫోన్ నంబర్ చెప్పమన్నా, అంతేనా?

విందాం. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని కోరచ్చు. ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా ఉంటుంది. గీ నడుమల ఫోన్లు ఏయుండ్రి, ముచ్చట పెట్టుండ్రి. మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకుని ఈ పాటల నడుమ మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2 9 5 0 8 1, ఇంకొక నంబర్ 2 3 0 0 8 1.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ రసాయనాలు వాటి వలన లాభాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట వెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా వేసవి దుక్కుల వలన లాభాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట వెడతారు కె లెనిన్. ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అందాల రాక్షసి చిత్రం నుంచి ఈ పాట.

0: మనతో మాట్లాడడానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మంచిగున్నారా?
1: మంచిగున్నా.
0: మీ పేరు?
1: రవీందర్ రెడ్డి మేడం.
0: ఎక్కడ నుంచి?
1: ఇక్కడ రామైరాంపూర్ నుంచి.
0: ఎక్కడ నుంచి?
1: రాంపూర్ మేడం.
0: రాంపూరా?
1: అవును, న్యూ రాంపూర్. ఇక్కడ పాటి రాంపూర్ అంటారు.
0: ఓకే ఓకే. ఏం చేస్తుంటారు రవీందర్ రెడ్డి?
1: మేము వ్యవసాయం చేస్తాం.
0: వ్యవసాయం చేస్తారు? ఓకే. మరి చేనుల పనులు అన్ని అయిపోయినాయా?
1: అన్ని అయిపోయాయి మేడం.
0: అంటే నెక్స్ట్ మళ్ళీ పంట వర్షాకాలంలో పంట పెట్టడానికి మెరుగైనాక? అన్ని రెడీ చేసుకున్నారు. సరే రవీందర్ గారు, మరి మనకు సమయం లేదు. ఏ పాట వింటారు? సరే సరేనండి, పాట వస్తుంది, విందాం మరి.
1: థాంక్యూ.

ఇంతటితో ఇయలటి ఉషారు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 గా వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ అట్ 9, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే

తణుకు తణుకే. రంపరాజ్యం 14వ శతాబ్ది నాటిది. వెలితిగా ఉన్న కుండలో నీళ్లు తొలికినట్టు బయటివారి అందసందాలకు భోగభాగ్యాలకు గిరిజన సమాజం విలువలు తొలికిపోతున్నవి. ఈ వెలితి నాగరికతను అందుకునే తొందరలో తొలికిన ఫలితం. కాని వారి కుతూహలాన్ని అదనుగా తీసుకుని మన్యం ప్రాకిన వ్యాపార పాలక వర్గ సంస్కృతి సొమ్ము చేసుకునే నీచానికి దిగజారిపోయింది. ఇంత చేసి గిరిజనుల స్త్రీ పురుషుల సంబంధాల గురించి అధిక ప్రసంగం చేసేది వీరే. వీటన్నిటికీ తగిన సమాధానం ఉన్నది ఈ పదంలో. ఆట మన

సుకు మంచి వరము మా పాటికి దొంగవారమా. వీట్లు అంటే వీటి మేళంవారు, విద్యలు అంటే ప్రదర్శనలకు వచ్చి డబ్బులు దండుకునేవారు, జంగం జోగు బిచ్చమెత్తుకునేవాళ్ళు. మనసు మంచిది వయసు చెడ్డది, మనిషి సమాజంలో ఒకడుగా దాని నీతి నియమాలను ఆమోదించాలి. సమాజం కూడా సమిష్టిహితం దెబ్బతినకుండా మనిషి ఉత్సాహానికి దారులు కల్పించాలి. ఈ వాస్తవాన్ని ఆమోదిస్తూనే జానపదులు వ్యవస్థను గౌరవిస్తారు, వయసును మన్నిస్తూనే మనసును సరిపెట్టుకుంటారు, ఆడుతూ పాడుతూ పాత నేస్తాలు చేరువు అవుతారు, కొత్త నేస్తాలు మనసు విప్పుకుని జతకూడి ఆలుమొగలవుతారు. జానపదుల ఆదర్శాలు సాలప్రాంశులు కావు, వారు మరుగుజ్జులు కారు. ముందు వెనుక ఉండే నీడవలే వారి ఆదర్శం, అంతరంగం అడుగు దూరంలోనే ఉంటారు. పెళ్లి పాటలతో మొదలుపెట్టాం, మళ్ళీ పెళ్లి పాటల్లో చమత్కారాలు, ఒకళ్ళనొకళ్ళు వెక్రించుకోవడాలు, వాటితో మళ్ళీ ఈ చివరి ఘట్టానికి, ఈ 20వ భాగానికి మనం పూర్తి చేయడానికి ముందుకు పోదాం. పందిని కొట్టవలే పల విందు పెట్టవలే, పంది కమ్మిన పావాల డబ్బులు పడవేయు పెళ్లి కొడక కొడి.

కుడుకో కన్నవారింట పెళ్లి కూతుర్ని చేస్తూ ఊరువారికిచ్చే పాల విందుకు పందిని కొట్టి పంపడం మగటిమి. నీవు పంపకపోతే ఊర పందితో విందు సరిపించుకున్నాం. ఆ పందిని నీ అత్తవారికి అమ్మిన వారం మేమే. ఆ పావులా డబ్బులు పడవేయని నిలదీస్తూ బుగ్గసుక్కతో పెళ్లి కళతో ముద్దొస్తున్న వరుడి మీద మెటికలు విరుస్తూ బుగ్గలు నొక్కుతూ కొరుక్కు తింటుంటే ముడుచుకుపోతున్న పెళ్లి కొడుకు నమ్రతను మెచ్చుకుంటున్నారు. లిక్కుల పిన్నం.

కాళ్ళు కడిగి అక్షతల బొట్టు పెట్టి కరస్పర్శ చేయడం నివాళి. నివాళి అందుకున్న వారు బహుమానం చదివిస్తారు. ఇలా పోగు చేసిన రూపాయో అర్ధో డబ్బులన్నీ కళ్ళు తిక్కలో కొవ్వురాయి బందులో పారేసుకున్నారా? నారదుంపల దొడ్డిలో ఎవరితో పెనుగులాడుతూ పారేసుకున్నారు? ఈ పరాచకాలను పిల్లతల్లి కోకిరి అంటారు. మండే

ఆడవారు ఆటల డబ్బుతో వేలు బుంగల వేపులు కొన్నారా. ఇలా నివాళిచ్చి దండుకుని పెళ్లి కొడుకు దగ్గర పెళ్లివారి దగ్గర తీసుకున్న డబ్బులతో ఏం చేశారు, ఆయా చోట్ల జరిగిన ఏ పాత అనుభవాలను పరామర్శించి ఆట పట్టిస్తున్నారో, ఈ ఆటల డబ్బులతో ఒక ముసలి కుక్కను దేన్నో కొనుక్కుని ఉంటారని ఆఖరికి ముక్తాయింపు. వాళ్లు వీళ్ళని దులిపి వదిలిపెడుతున్నారు. ఆ కూలూరు అంగటి వారు అన్నాదమ్ముల పెండ్లి వారోయా, అతుకుల వెతుకుల పెండ్లి వారు ఆకుల కట్ట విలువలేదోయా, చితుకుల బతుకుల పెండ్లి వారు చిపురు కట్ట విలువలేదోయా. ఆకుల కట్ట అనగా తమలపాకులు కాదు, అడ్డాకులు. అవి అమ్ముకుని

చింకులు బొంకులు కొనుక్కుని సింగారించుకునేవారు, కర్ర కంప చీపుళ్ళు అమ్ముకునేవారు అని తీసిపారేస్తే, నీరుల్లిపాయ కారాలొచ్చేసి నిన్న మొన్న తిన్నా చెల్లదు, వెల్లుల్లిపాయ కారాలొచ్చేసి వేగిన పొద్దున్న తిన్నా చెల్లదు అని తమ భాగ్యాన్ని ఆడవారు చాటుకుంటున్నారు. గాంధులు పట్టుడు, గంపన వేయుడు, చెండుడి వండుడి తెడ్డెడు ముక్కలు, ఈ కోతలను మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం సామెతల్లో అని, ఈ కోతలను తీసిపారేస్తూ సుక్

మేసిదా, మన రెండు ఇళ్ల సందున కాయలు కాస్తాయని చిక్కుడు పాదులు వేస్తే చిలుకల నుండి, కణసుల నుండి అంటే సోగ్గాళ్ల నుండి, బలవంతుల నుండి కాపాడుకోలేకపోయిన మగవారు అని పాత మగనాని కథలను తోడుతున్నారు ఆడవారు. నీ

మీదూయా. పెళ్లి కూతురు బొంతచేలు కాలి అందెలతో చెంగు చెంగును తిరిగే నవ్వుల గుమ్మడి, చుక్కల బలం కలిగిన సూర్యదేవత, ఎగజెమ్మే మయూఖరేఖల కాంతితో శోభించే ఉషాదేవి. ఈ పెళ్లి కూతురు సిగ్గుతో తల వంచుకున్న తలను కౌతుకంతో కొద్ది కొద్దిగా ఎత్తుతున్న ఉషాదేవిని, దిక్కులకు వ్యాపిస్తున్న ఆమె సౌందర్య రేఖలను వేదర్శులైనా పెళ్లి కూతురుగా వర్ణించారో లేదో. ఆకులు తీగల మీద ఉన్నట్లు ఆమె జతికత్తలు చుట్టూ ఉన్నారు. అన్నలు పనుల్లో ఉన్నారు, మరదనులు మిద్దెల మీద ఉన్నారు. వీరందరికీ సరియైన వస్తు చూపలేకపోయినారు పెండ్లివారు. పాత

ముర్రేలా. దండుకు మంచాలు, పెండ్లికి కంచాలు సమకూర్చలేం. పెళ్లికి కూడా దండుకు వచ్చినట్లు వస్తారు. అలా తమ ఊరు మీదుగా పెండ్లికి తరలిపోతున్న దండును చూసి మనసులో గుద్దుళ్లు పడుతున్న మానవతి అయిన ఇల్లాలు. కొండ మీద కొల్లింగి పూలు, కొప్పు నిండగా గుప్పాగోగా అట్టే.

లేదోయ. కన్నవారింట పెళ్లికి బీదరాలైన కూతురు వెళ్లడం ఎంతో మదనపడే సమయం. మామూలు రోజుల్లో ఏ జీలుగు పిండి తీసుకుని పోయినా పట్టించుకునేవారుండరు. కాని పెళ్లిలో బియ్యం తీసుకుని పోకపోతే నలుగురిలో నామూర్చి. పుంటిట్టికి వెళ్లేటప్పుడు కొండలెడ్లో ఆడపడుచు అత్తవారి ఇంటి నుండి చుట్టాల బియ్యం అంటే బత్తిని తీసుకుని పోవాలి. వడిబాల బియ్యం చుట్టాలందరూ తమ ఇంటి నుండి తలాపిడికడన్నా పట్టుకుపోవాలి. ఏ శనగ ఉండలైనా కొని పిల్లల చేతిలో పెట్టడానికి దాచుకున్నా. రాగి డబ్బులు కూడా లేవు అని మదనపడుతూ తోడికోడలను కాబోలు దువ్విన అడుగుతోంది తలదువ్వుకోవడానికి. ఇలా తయారవుతుండగా పై గ్రామాల పెళ్లివారు ఊరు మీదుగా తరలిపోతున్నారు. కుచ్చులేరీ కోక కట్టక కుట్రావడ దండు వచ్చే, మడతలేరీ కోక కట్టక మర్రీవడ దండు వచ్చే. ఇక అక్కడ పెళ్లి కూతురును తయారు చేస్తున్నారు. ఓ చిక్కులిప్పంగా చీకట ఇంది కొప్పులిప్పంగా కోతెల్లవారే, దక్షిణ నుంచి వచ్చిడోయ్ దొడ్డ మంగాలి కాలిగోళ్ళు తీయు మంగాలి, గోరు తీయు మంగలికి ఏమితో విందు గొర్రెతో విందు, సుఖము సేయుడు కన్నవారా చందరుడు తేలివేళ్ళ ఆడవాలే.

0: செலவு செய்டு கண்ணவாரா செந்தரோடு தெளிவேள வெண்ணிள்ளு தன்னிள்ளு வெய்யரோ கடவா சிக்குடு செட்டு கிந்த சீத ஜாலுக்கமு ஈராவி ஆராவி மட்டெல்லராவி தோட்டி கோடலு பெண்ணி தொகரையுராவி அன்னதம்முல பெண்ணி தொகரையுராவி ஈராவி ஆராவி மட்டெல்லராவி மரதலு பெண்ணிக்கு மல்லெலாராவி கோடன்ல பெண்ணிக்கு கொம்மலாராவி. சகுந்தலனும் అత్తవారింటికి పంపేటప్పుడు వనదేవతలు ఆమెను అలంకరించడానికి వస్త్రాభరణాలు ఇస్తారు. మట్టెల రావిని నీ తోటికోడలు పెళ్లి తొగరివ్వమని అడుగుతున్నారు. తొగరు అంటే సుగంధ ద్రవ్యాలు. కన్యను ముస్తాబి చేసి పాలవిందు తీర్చి పోయినింటి బాలగాని పుట్టినింటి బాలగాదు అని కళ్ళనీరు దాచుకుంటూ ఈయన బుట్టెల్లో ధూళికోడు పానకం కావడి వెంట పంపిస్తారు. మగపెళ్లి వారి పెద్దలు పెళ్లి కూతురుని తీసుకుపోయేందుకు సెలవులు అడుగుతున్నారు. వారి దారి పాండవులను నడిచిన ధర్మపదం, సంస్కృతి తరతరాలుగా నడిచే ఘంటాపదం. దారిలో చుట్టాలు బంధువుల నివాళులు అందుకుంటూ తమ ఊరి పొలిమేరకు చేరిన ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారు ఎదురు వచ్చి చాపల మీద కూర్చోపెట్టి తేనీరు రెండేసి ప్రముఖలు ఇస్తారు. వధువు వెంట తెచ్చిన ధూళికుడును ఆడవారు పానకాన్ని మగవారు పంచుకుని అందరూ విడిది చేరతారు. ఇంకా రావాల్సిన పెద్దల గురించి విచారిస్తున్నారు. ఇలా పెళ్లికి వాళ్ళందరూ మన అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ 20 రోజులుగా ఈ కార్యక్రమాలు వింటున్న మీరందరూ కూడా 20 భాగాల్లో ప్రసారం చేస్తున్న మనం చదువుకుంటున్న ఈ పాటలన్నీ కూడా వింటున్న మీరు వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీ దగ్గరలో ఇది కొండరెడ్ల ప్రాంతంలో పెళ్ళిళ్ళు జరిగే సమయం, గిరిజన ప్రాంతాల్లో అంతటా పెళ్ళిళ్ళు జరిగే సమయం, ఆటపాటలతో చాలా ఉత్సాహంతో పొంగిపోయే సమయం, వరద గోదావరిలాగా పోటెత్తే సమయం. కాబట్టి మీరందరూ కూడా ఆ పెళ్ళిళ్ళకు మీ దగ్గరలో ఉన్న ఊళ్ళకు వెళ్ళి ఆ పెళ్ళిలో పాల్గొండి. కొండరెడ్ల సంస్కారాన్ని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ భావుకతను, వాళ్ళ రసికతను తెలుసుకోండి. వాళ్ళందరూ పిలుస్తున్నారు కాబట్టి ఆ పిలుపులతో మనం ఈ కార్యక్రమాన్ని, ఈ భాగాన్ని ముగిద్దాం. ఓ జాజి పువ్వు అన్ని గుర్రం, జాతి ద్వారా ఎక్కే గుర్రం, ఆడవాలే పాడవాలే వేడుకలు సీయవాలే, జిడి తోట చిట్టమరెడ్డి జిడి గుర్రాన ఎక్కిరమ్ము, బోడి ధర ఎక్కే గుర్రం బొడ్డులోన నెట్టెగలది, కర్రి దొర ఎక్కే గుర్రం కంది పువ్వు అన్నె గుర్రం, బోదులూరి బొర్రన్ రెడ్డి బొల్లి గుర్రాన ఎక్కిరమ్మి, కానివాడ కాటమరెడ్డి కర్రి గుర్రాన ఎక్కిరమ్మి, రాజరాజల వారు రాజ్యాల వారు రాజులు వచ్చిరో అక్షింతలాకి, అచ్చు కల్లేనమో వైభోగము గౌరీ కల్లేనమో శుభలగ్నము, దేశ దేశాల వారు దేశాల వారు దేవతలు వచ్చిరో అక్షింతలాకి, మన్నె మన్నెల వారు మన్నేల వారు మనవారు వచ్చిరో అక్షింతలాకి, పల్లె పల్లెల వారు పల్లెల వారు పడాండ్లు వచ్చిరో అక్షింతలాకి, ఏడేడు రోజులు ఏకలగ్గేనం 10 రోజుల పెండ్లి పాపచిన వాడితి.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం విన్నారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. వీరు ప్రకృతి నడకలతో కలిసి సాగే కొండరెడ్ల జీవన సంస్కృతులు, వారి ఆటపాటల్లో ఎలా పల్లవిస్తాయో తెలియజేసే పుస్తకం ఇది. పాపికొండలు, గోదావరిలో ఎలా అద్భుత ప్రాకృతిక వాతావరణంలో కొండరెడ్ల జీవన మాధుర్యాలు, వెతలు, తీరుతెన్నులు వీటిని ఆవిష్కరిస్తున్న పుస్తకం ఇది. ఇంతటితో ఈ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం.

రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి 101 కథలు సంపుటి నుండి సర్పంచ్ గారి పిల్లి కథ వింటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. షామే గజల్. ఇప్పటి షామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు మొదటి భాగం విందాం.

0: ఇంతవరకు షమ్మే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లో మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:40 ఈ గైనెన్రి కార్యక్రమంలో తెలుగు సాహిత్యం విమర్శ పరిణామం రచయిత విమర్శకుడు నారాయణ శర్మతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట వెళ్తారు డాక్టర్ ఉదారి నారాయణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ మే ఆజ్ హమ్ ఆప్కో సున్వానే జా రహే హై విదుషి స్మితా ముకాషీ కా శాస్త్రీ గాయన్.
2: నమస్కార్. In today's All India program of music, we bring to you a classical vocal performance by Vidushi Smita Mukashi.
1: Suron ki sadhana aur shastri gayan ki samriddh parampara ko aatmasat karne wali Akashwani aur Doordarshan ki top grade kalakar Vidushi Smita Mukashi Pandit Ajay Pohankar jaise diggaj guruon ke sanidhya mein tarasha gaya swar hai.
2: A top grade artist of Akashwani and Doordarshan, Vidushi Smita Mukashi has dedicated herself to the pursuit of notes and thoroughly absorbed the rich tradition of classical singing. Her voice has been beautifully nurtured under the guidance of legendary gurus including Pandit Ajay Pohankar.
1: Tansen aur Amir Khan jaise pratishthit samaroh ki aap shobha bada chuki hain. Prayag Mahakumbh se lekar London ki Nehru Center tak aapne apni gayaki ki chhaap chhodi hai.
2: She has graced prestigious music festivals like the Tansen Samaroh and Ustad Amir Khan Samaroh, leaving an indelible mark with her singing from the Prayag Mahakumbh to the Nehru Center in London.
1: Aapko Kalashri aur Mohammad Rafi jaise kai sammanon se nawaza gaya hai. Aapki prastutiyan na keval takniki roop se sudhrad hai balki unme Bharatiya sangeet ki gehri ruhaniyat bhi jhalakti hai.
2: Honored with several accolades including Kalashri and Mohammad Rafi awards, her performances are not only technically flawless but also deeply reflect the soul of Indian classical music.
1: Aaj aap sarvpratham prastut kar rahi hain raag maru bihag. Vilambit rachna ek taal mein nibaddh hai jiski bol hai man taj deho pyare. Madhyalay teen taal mein nibaddh rachna ki bol hai mano na jiyara mora. और एक ताल में निबद्ध द्रुत रचना के बोल है मानो ना ही तुमरी बात. आपके साथ तबले पर संगत कर रहे हैं गांधार राजहंस और हारमोनियम पर प्रमोद बोरगांवकर.
2: टू बिगिन हर रिसाइटल टुडे शी प्रेजेंट्स राग मारू बिहाग. द फर्स्ट इज विलंबित कंपोजिशन सेट टू एक ताल विद द लिरिक्स मान तज देहो प्यारे. This is followed by a madhyalay composition set to teen taal with the lyrics mano na jiyara mora. She concludes this raag with a drut composition set to ek taal with the lyrics mano na hi tumri baat. Accompanying her on the tabla is Gandhar Rajhans and on the harmonium is Pramod Borgaonkar.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ప్రధానంగా ఎండగా ఉన్నది. గాలిలో తేమ 35%గాను గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట రెండవ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఇంకా పొగాకుకు దూరంగా ఉందాం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత ప్రసంగం వింటారు. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం వింటారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపొద్దుగల 10:55 మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అవుతుంది. తర్వాత 11:30 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పఠనం మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపు జమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ యు దినేష్. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ రసాయనాలు వాటి వలన లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. ఇంకా వేసవి దుక్కుల వలన లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:00 దాటి 3:00. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జైహింద్.